శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 4వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 8 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుత.
1: క్షమ లేక ఓర్పు మానవ జీవితానికి ఎంత అవసరమో ఒకసారి పరికిద్దాం. వాల్మీకి కుశనాభుని వృత్తాంతం చెబుతూ రాముడి పూర్వీకుడైన ఆయన యొక్క కుమార్తెల వివాహ సందర్భంగా ఓర్పు గురించి చక్కని ఉపదేశం చేయటం మనం చూస్తాం. క్షాంతం క్షమావతం పుత్ర్యాః కర్తవ్యం సుమహత్కృతం క్షమాదానం క్షమాసత్యం క్షమాయజ్ఞస్య పుత్రికాః క్షమాయశః క్షమాధర్మః క్షమాయాం నిశ్చితం జగత్తే. ఓర్పు కలవారే క్షమించగలరు. ఓర్పుకు స్త్రీ ప్రతిరూపం వంటిది. భూదేవి ఓర్పుకు నిలయం, తల్లి ఓర్పుకు సాకార రూపం. ఆమెకున్నంత ఓర్పు ఇంకెవరికీ ఉండదు. కుశినాభుడు తన కుమార్తెలు చేసిన పనికి సంతోషపడుతూ తన కుమార్తెలు చూపినటువంటి క్షమాగుణం వలన తన వంశగౌరవం పెరిగినందుకు వారిని అభినందిస్తూ అన్న మాటలు ఇవి. ఓర్పు దానం. దానాలు 10 రకాలు. ఆ 10 రకాల దానాల కంటే ఈ ఓర్పే గొప్పదట. మామూలు దానం కాదు, ప్రాణదానం వంటిది. అన్ని దానాల కంటే క్షమాగుణం గొప్ప దానం. తప్పు చేయడం చాలా సర్వసాధారణ విషయం, కానీ ఆ తప్పు చేసిన వ్యక్తిని క్షమించేవారి నైతిక ఔన్నత్యం చాలా గొప్పది. క్షమ సత్యం, ఓర్పే సత్యం. ఓర్పు చూపడం సత్యం కావడానికి క్షమించేవారు క్షమించబడేవారికన్నా శక్తివంతులై ఉండి కూడా క్షమించడం చాలా ఉన్నత విలువలకు తార్కాణం. క్షమ యజ్ఞం యొక్క పుత్రికల వంటిది. యజ్ఞం అనేటటువంటిది సత్కార్యాల యొక్క రూపం. ఆ పని వలన దేవతలు తృప్తి పొందుతారు. యజ్ఞంలో పఠించే మంత్రాలలో లోక కళ్యాణం కోసం చేసే ప్రార్థనలే ఎక్కువ. క్షమ యశస్సు. క్షమించడం వలననే కోపాన్ని జయించవచ్చు. కోపం అనేక అనర్థాలకు కారణం. అనర్థాలను నివారించడం మనం చేస్తే మనకి మంచి కీర్తి వస్తుంది. కీర్తి సంపదల కంటే శాశ్వతమైంది. కీర్తి ఉన్నంతకాలం సంపద ఉండకపోవచ్చు. ఓర్పే ధర్మం. ప్రపంచానికి ఆధారం ధర్మం. ఆ ధర్మానికి ఆధారం ఓర్పు. ఓర్పు వలనే సంసారాలు చక్కగా ఉంటాయి. పొరపాటున ఎవరికైనా కాలు తగిలితే సర్వాంతర్యామైన పరమాత్మను ఆ వ్యక్తిలో భావిస్తాం కనుక కళ్లకు అద్దుకోవడం వంటి పనులు చేస్తాం. దీనితో అవతలి వ్యక్తి శాంతించి క్షమిస్తాడు. కానీ ఈ భారతీయ విలువలను కాపాడుకోలేని స్థితిలోనే ఈ రోజుల్లో చాలా చోట్ల జనసమ్మర్థం ఉన్న చోట్ల తొక్కి సడలాటల లాంటివి దుష్పరిణామాలు కలుగుతున్నాయి. వాటిని నివారించడానికి మళ్లీ భారతీయ విలువలను పునరుద్ధరించడం చాలా అవసరం. క్షమ వలననే ఈ ప్రపంచం ఇలా నిలిచి ఉంది. ఓర్పుతోనే ఈ లోకం చుట్టబడి ఉంది, నిండి ఉంది. లేకున్నా శాంతి ఎక్కడ మిగులుతుంది? ఓరిమి కూరిమి కూర్చును, నేరమి వైరము పెరుగును, నేరములదమున్ భూరిగుణోన్నతియోరిమి, భారముదింతును మనమున భావింపంగన్. ఓరిమి కూరిమి కూర్చును, నేరమి వైరము పెరుగును, నేరములదమున్ భూరిగుణోన్నతియోరిమి, భారముదింతును మనమున భావింపంగన్. ఓరిమి మనం ఆచరించలేనప్పుడు వైరాలు వస్తాయి, ఓర్పు చూపించలేనప్పుడు వైరాలు వస్తాయి. కాబట్టి ఓర్పు చూపించటం మానవ సమాజంలో శాంతి స్థాపనకు చాలా చక్కని సాధనం. అది కోపాన్ని కూడా హరిస్తుంది.
0: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ దీవి శ్రీనివాసాచార్యులు.

మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో సద్గురు నారాయణ తీర్థ తరంగాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: పొలం పనులు.
1: అరటిలో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. పురుగుల యాజమాన్యం గురించి ముందుగా చూసుకున్నట్లయితే, ఇందులో ముందుగా నులిపురుగుల గురించి మనం గమనిస్తే కనుక, ఈ నులిపురుగులు అరటి మొక్కల వేర్లను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. కొన్ని రకాల నులిపురుగులు వేర్లలోకి చొరపడి రసం పీల్చి వేర్లపై చారలు ఏర్పరుస్తాయి. మరికొన్ని రకాల నులిపురుగులు ఆశించడం వలన వేర్లపై కాయల వంటి బుడిపలు ఏర్పడతాయి. నులిపురుగులు ఆశించడం వలన వేర్లు దుంప బలహీనపడి మొక్క నీటిని పోషకాలను సరిగా తీసుకోలేవు. అందువలన మొక్కలు వడలినట్లు కనిపిస్తాయి. ఆకుల అంచుల వెంబడి నల్లగా మారి క్రమేపీ ఆకులు ఎండిపోతాయి. దీని నివారణ పద్ధతులను ఏ విధంగా పాటించాలి అంటే, నులిపురుగులు సోకినటువంటి తోటల నుండి పిలకలు సేకరించకూడదు. పిలకల దుంప పైచర్మం పలచగా చెక్కి తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో ముంచి నీడలో ఆరనిచ్చిన తరువాత నాటుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కిచేసి బాగా ఎండగాచిన నేలల్లో అరటిని పాతుకోవాలి. పంట మార్పిడి చేసుకోవాలి. నేలలో వేళ్లపై చారలు కలుగజేయు నులుపురుగులను తగ్గించుటకు జనుము పంట తర్వాత అరటిని నాటుకోవాలి. వేరుకాయ కలుగజేయు నులుపురుగులు ఎక్కువగా ఉన్న నేలల్లో పొగాకు, బెండ టమాటా ఇటువంటి పంటలతో పంట మార్పిడి చేయరాదు. ఈ నేలల్లో బంతి పంటను పండించి తరువాత అరటిని నాటుకోవడం వల్ల వేరుకాయ నులుపురుగులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. నులుపురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు 25 నుండి 40 గ్రాముల కార్బోప్యూరాల్ గుళికలు మొక్క మొదలు వద్ద 10 సెంటీమీటర్ల లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పట్టుకోవాలి. తర్వాత దుంపపుచ్చు పురుగు గురించి మనం చూసినట్లయితే, ఈ దుంపపుచ్చు పురుగు దుంపను తొలచి నష్టపరుస్తుంది. అరటి చెట్టు నీరు లేక వడలినట్లు కనిపిస్తుంది. ఆకులన్నీ నీటి ఎద్దడిని సూచిస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చేపట్టుకోకపోతే క్రమేపీ చెట్టు అంతా ఎండిపోతుంది. వీటి నివారణ పద్ధతులను ఏ విధంగా చేపట్టాలి అంటే, ఈ దుంపపుచ్చు పురుగు లక్షణాలు కనిపించిన వెంటనే ఒక్కొక్క మొక్కకు 40 గ్రాముల కార్బోప్యూరాల్ 3G గుళికలను లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G 100 గ్రాములు మొక్క మొదలు వద్ద లోతుగా తవ్వి మట్టిలో వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. అలాగే ఈ అరటిలో తెగుళ్ల విషయానికొస్తే, ముందుగా యూమ్యూసే ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు బూజజాతి శిలీంధ్రం వల్ల కలగచేయబడుతుంది. ఈ తెగులు అన్ని కాలాల్లోనూ పంటను ఆశిస్తుంది. కానీ వర్షాకాలంలో అంటే జులై నుండి నవంబర్ నెలల్లో తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలు ఎక్కువగా ఈ తెగులుకు గురవుతాయి. ఆకులపై మొట్టమొదటగా చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి పరిమాణంలో పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. తెగులు ఉధృతి పెరిగినప్పుడు ఆకులు ముందుగానే ఎండిపోతాయి. గెల ఈనిన తర్వాత తెగులు తీవ్రత ఎక్కువైనచో నష్టము అధికంగా ఉంటుంది. దీనికి ఏ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అంటే, తోటల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలి. అలాగే సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని పొటాష్ ఎరువులను వాడవలసి ఉంటుంది. సిఫార్సు చేసిన దూరంలోనే అరటి మొక్కలను నాటుకోవాలి. తల్లి మొక్క చుట్టూ ఎక్కువగా ఉన్న పిలకలను కోసివేయాలి. వర్షాకాలం ప్రారంభం కాకముందే తెగులు ఎక్కువగా సోకే రకాలపై 0.25% మాంకోజెబ్ అలాగే 10 మిల్లీలీటర్లు మినరల్ ఆయిల్ లేదా క్లోరోథలోనిల్ 0.2% ఒకసారి పిచికారీ చేసుకోవాలి. వర్షా

కాలంలో తెగులు వ్యాప్తి పెరుగుచున్నచో ప్రొపకొనజాల్ 0.1% లేదా టెబుకొనజాల్ దాంతోపాటు ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 1.4 మిల్లీలీటరు 1 లీటరు నీటికి కలిపి 2-3 సార్లు 25 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. తరువాత పనామా తెగులు. ఈ తెగులు విత్తన పిలకల ద్వారా అలాగే మట్టి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అమృతపాణి రకం ఈ తెగులును ఏమాత్రమూ తట్టుకోలేదు. బొంత, తెల్ల చక్కెరకేలి రకములు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ తెగులుకు గురవుతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు కింది నుండి పసుపు వర్ణంలోనికి మారి ఎండిపోయి ఆకు తొడిమ వద్ద విరిగి కాండం వెంట వేలాడుతూ ఉంటాయి. భూమికి దగ్గరగా కాండంపై నిలువుగా పగులు ఏర్పడుతుంది. ఇటువంటి మొక్కల దుంపలను కోసి గమనించిన ఎడల గోధుమ రంగు మచ్చలు కనపడతాయి. ఈ తెగులను రసాయనాల ద్వారా నివారించట సాధ్యపడదు కనుక ఈ తెగులను తట్టుకునే అరటి రకాలను మాత్రమే సాగు చేసుకోవడం ఒక్కటే మార్గం. అలాగే బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి అలాగే తెల్ల చక్కెరకేళి రకాలను ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ రకాల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే తెగులు ఉధృతి ఎక్కువవుతుంది. పెద్ద మొక్కల్లో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగజేస్తుంది. పెద్ద మొక్కల్లో ఈ తెగులు లక్షణాలు పనామా తెగులు లక్షణాల వలె ఉంటాయి. కాండం అలాగే దుంప కలిసే పాగంలో కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంప కుళ్ళిపోతుంది. కొత్తగా నాటిన పిలకల్లో అలాగే చిన్న మొక్కల్లో మొవ్వు ఆకు కూడా కుళ్ళి మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కల్లో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం కుళ్ళిన వాసన వస్తుంది. కింది వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ విధంగా అన్ని ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. పిలకలకు కూడా తెగులు వ్యాప్తి చెందుతుంది. ఈ కుళ్ళు నివారణకు ఈ తెగులు తట్టుకునే పచ్చారటి లేదా తెల్ల చక్కెరకేళి రకాలను ఫిబ్రవరి జూన్ నెలల మధ్య నాటుకోకూడదు. వేసవిలో తోటలకు సరిపడ నీరు పెట్టుకోవాలి. కొత్తగా తోటలు వేయటానికి తెగులు సోకనటువంటి ఆరోగ్యవంతమైన ప్రాంతాల నుండి మాత్రమే పిలకలు సేకరించాలి. సేకరించిన పిలకలను కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే మోనోక్రోటోఫాస్ కలిపిన నీళ్లలో ముంచి నీడలో ఆరబెట్టి తరువాత నాటుకోవాలి. తోటల్లో తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసివేసి తోట బయట చిన్న మొక్కలుగా నరికి ఎండు తుక్కు వేసి తగలపెట్టుకోవాలి. మొక్కలు తీసివేసిన చోట చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్ల వద్ద మట్టి బాగా తడిసేలా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లతో 25 గ్రాముల లీటర్ నీటికి తడపాలి. లేదా సూడోమోనాస్ 50 గ్రాముల లీటర్ నీటికి కలిపి ప్రతి మొక్కకి పోసుకోవాలి. ఈ తెగులు సమస్యాత్మకంగా మారిన నేలల్లో వరి, చెరకు లాంటి పంటలతో పాటు పంట మార్పిడి చేసుకోవాలి. కొబ్బరిలో అంతర పంటల సాగు గురించి తెలుసుకుందాం. రైతులకు అంతర పంటల సాగుతో సుస్థిర ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా అంతర పంటలు రైతులకు ఉపాధినివ్వడంతో పాటు ఒక పంట ఆదాయం మరో పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరిలో అంతర పంటల సాగులో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అంతర పంటలు సాగు చేయటం వల్ల కలుపు మొక్కలను అదుపులో ఉంచుకోవచ్చు. నేలలో వివిధ

ఏకవార్షిక పంటల్లో చూసినట్లయితే 5 ఏళ్లలోపు వయసు గల లేత కొబ్బరి తోటల్లో పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలు, కంద, చేమ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, చిక్కుళ్లు, మిరప, వంగ, బెండ మొదలైన కూరగాయలు కూడా పండించుకోవచ్చు. అదే బహువార్షిక పంటల్లో చూసినట్లయితే 20 ఏళ్లు మించిన కొబ్బరి తోటల్లో అరటి, కోకో, మిరియం, అనాస, బొప్పాయి పంటలను పండించుకోవచ్చు. వీటి ద్వారా నాటిన 2 నుండి 3 ఏళ్లలో స్థిరమైన ఆదాయం కొబ్బరితో పాటు పొందవచ్చు. ముందుగా కోకో గురించి మనం చూసినట్లయితే కొబ్బరి తోటల్లో చెట్టుకు చెట్టుకు మధ్య 8 మీటర్ల దూరంలో నాటుకోవాలి. 2 కొబ్బరి వరసల మధ్య 1 వరస కోకో వేయాలి. మొక్కల మధ్య దూరం 3 మీటర్ల దూరంలో ఎకరానికి 190 నుండి 200 మొక్కలు వరకు నాటుకోవచ్చు. ఫారెస్టిరో జాతికి చెందిన రకం అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 3వ సంవత్సరం నుండి కాపుకొస్తుంది. సగటున ఎకరానికి 50,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. ఈ విధంగా రైతు సోదరులు కొబ్బరి పంటలో అంతర పంటల సాగు గురించి పూర్తి వివరంగా తెలుసుకుని కనుక వేసుకున్నట్లయితే ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.

0: బొగ్గువేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదే పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్తో కలిసి గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ హైదరాబాద్లో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకు రాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా.

0: ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో మదర్ తెరీసా జయంతి సందర్భంగా మదర్ తెరీసా శ్రీ లొల్ల శ్రీరామమూర్తి గారి ప్రసంగం వింటారు. అనంతరం మిలాద్ ఉన్ నబీ ప్రాశస్త్యం శ్రీ మౌలానా హుస్సేన్ అహ్మద్ మజహరి గారి ప్రసంగం వింటారు. అనంతరం బాలికల అక్రమ రవాణా నివారించడం ఎలా శ్రీమతి జి రష్మి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి గుడుపూడి దివ్య. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎం మనోహర్. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో టీవీ శంకర్ నారాయణన్ గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోత కోరిన తెలుగు సినీ గీతాలు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 కార్మికుల కార్యక్రమం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు చేయూతగా ప్రభుత్వ పథకాలు శ్రీమతి గోపిరెడ్డి పద్మినీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం, ఇంకా పాదాలను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 సంస్కృత పాఠం. ఈరోజు మృత్యకటికం నాటకం 3వ అంకం 15-16 శ్లోకాలు వింటారు అధ్యాపకులు డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లేశ్వరి. 4:45 జానపద కార్యక్రమంలో శ్రీమతి ఉప్పలపాటి ఆదిలక్ష్మి మరియు బృందం వారి గానం వింటారు. 5:00 చిత్రగీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో నాడీ పరీక్ష రోగ లక్షణాల గుర్తింపు డాక్టర్ దండు ఉమావల్లి గారితో పరిచయం వింటారు. 6:00

యాభై నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7:15 పంటసీమల కార్యక్రమంలో పశువుల్లో కొమ్ము మరియు కంటి సంబంధిత వ్యాధులు నివారణ, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్వివి హరికృష్ణ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, తర్వాత కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు విశేషాలు వింటారు. 7:45 వికసిత భారత్, ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల కార్యక్రమంలో పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా, డాక్టర్ కె సంధ్యగారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 9:30 ఆలంబన నాటికి వింటారు. రచన శ్రీ షేక్ సైదా, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. రాత్రి 10:00 రాగం తానం పల్లవి, ఈ కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం వింటారు. శ్రీ మహాదేవు లక్ష్మీనారాయణరాజు మృదంగం. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఏలు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్

0: వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనవసరమని మంత్రి అన్నారు.
1: క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తి హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు.

0: చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఉమర్ హెజిరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి వార్తలు ముగిచే ముందు విశేషాలు మరొకసారి. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా మదర్ తెరీసా జయంతి సందర్భంగా మదర్ తెరీసా శ్రీలల్ల శ్రీరామమూర్తి గారి ప్రసంగం వింటారు.
1: ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి దర్శించి మానవ సేవే మాధవ సేవ అని మనసా వాచ కర్మణ భావించి తన జీవితాన్ని త్యాగమయ సేవానిరతికి అర్పణ చేసిన మహామానవతామూర్తి మదర్ థెరిసా 27/10/1910 యుగోస్లావియాలోని స్కోప్జేలో అర్బేనియన్ జాతీయులైన తల్లిదండ్రులకు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఆమె జన్మించారు. 12 సంవత్సరముల వయస్సులోనే ఇండియాలోని డార్జిలింగ్ సమీపంలో యేసుక్రీస్తు భక్తులు నిర్వహిస్తున్న

మానవ సేవ ఆమె హృదయాన్ని ఆకర్షించింది. 18 సంవత్సరాలప్పుడు ఆమె ఒక నన్గా అనగా మానవ సేవికగా పరివర్తన చెందింది. డబ్లిన్ నగరంలో లారెట్టో నన్సు సంఘంలో చేరి 1 సంవత్సర కాలం శిక్షణ పొందింది. అప్పుడే ఇంగ్లీషు భాష అధ్యయనం చేసింది. 1929లో కలకత్తాలోని సెయింట్ మేరీ హై స్కూల్లో జాగ్రఫీ టీచర్గా భారతదేశంలో అడుగు పెట్టారావిడ. కొంతకాలానికి ప్రిన్సిపాల్గా పదోన్నత పొందింది. ఆ సమయంలో అక్కడి బీద ప్రజలు మురికివాడల్లో పడుతున్న కష్టాలు, వారి బీదరికం, అనారోగ్యం, విద్యావిహీనత కళ్లారా చూసింది. వీరికి ఏదో ఒక రకంగా తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. 1946వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆమెకు ఒక పర్యాయం రైల్లో డార్జిలింగ్కు ప్రయాణం చేస్తూ ఉండగా, నీవు ఈ లౌకిక సంబంధాలు తెంచుకుని అట్టడుగున దిక్కులేక పడి ఉన్న అన్నార్తులకు, భేదసాధలకు, రోగగ్రస్తులకు సేవ చెయ్యి, నన్ను అనుసరించు అన్న అంతర్వాణి పదే పదే వినిపించింది. అది భగవదాదేశంగా భావించి తన జీవిత దృక్పథాన్ని సేవామార్గం వైపుకు మరల్చటానికి స్థిర సంకల్పురాలైంది. కలకత్తాలోని మురికివాడలో ఒక చెట్టు కింద అనాథలైన బాలబాలికలకు ఒక పాఠశాల స్థాపించింది. మొదట్లో 2 ముగ్గురు పిల్లలైనా క్రమంగా సంఖ్య పెరుగనారంభించింది. అక్షరాలతో పాటు ఆరోగ్యం, ఆహారం కూడా సమకూర్చడం తక్షణ కర్తవ్యంగా భావించింది. గత్యంతరం లేక భిక్షాటనకు బయలుదేరింది. పాఠశాలకు తోడు ప్రాథమిక సంచార చికిత్సాలయం కూడా ఏర్పాటైంది. ఇప్పటిదాకా కలకత్తాలో అద్దె ఇరుకు గదుల్లో కాలక్షేపం చేస్తున్న మదరు తగిన వసతి కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలోనే లోయర్ సర్కులర్ రోడ్డులోని 1 3 అంతస్తుల విశాలమైన భవన యజమాని డాక్టర్ ఇస్లాం అనే ఒక ముస్లిం భక్తుడు దైవ ప్రేరితుడై మదర్ చేస్తున్న నిస్వార్థ కృషికి స్పందించి తన భవనాన్ని చాలా తక్కువ ధరకు ఇచ్చేశాడు. మదర్ ఆ ఇంటిని 1953 ఫిబ్రవరిలో తన కార్యస్థానంగా ఏర్పరచుకున్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్ల నిర్విరామ నిస్వార్థ కృషి ఎంతగానో ఉన్నది. మదర్ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయక అహర్నిశలు శ్రమించటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక స్కూళ్లు, ప్రాథమిక చికిత్సాలయాలు, అనాథ శిశు శరణాలయాలు, కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆశ్రమాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేంద్రాలు ఏర్పడ్డాయి. 100కి పైగా దేశాల్లో 500 పైగా సేవా కేంద్రాలు, అనేక వేల మంది సిస్టర్స్తో క్రమశిక్షణతో పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ వివిధ మతాలకు చెందిన వారుంటారు. హిందువులు మంచి హిందువులుగాను, క్రైస్తవులు మంచి క్రైస్తవులుగాను, ముస్లిములు మంచి ముస్లిములుగాను వారి వారి ఇష్టానుసారం ఉండవచ్చు. వారు ఏ మతం వారైనా భగవంతుడి జరిజేరే మార్గమే అక్కడ బోధిస్తారు. ఇక్కడ ఇష్టం లేని వారు ఎప్పుడైనా స్వేచ్ఛగా వారి వారి ఇళ్ల వద్దకు వెళ్లిపోవచ్చని మదర్ చెప్పారు. అలా వెళ్లిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని కూడా చెప్పారు. మదరు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని గాని, ఇతర సంస్థల నుండి గాని, ప్రజల నుండి గాని ప్రత్యేకంగా విరాళాలు అడగరు. ఎవరన్నా ఐచ్ఛికంగా ధన సహాయం చేస్తే కాదనరు. తమ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు విరాళాలు సేకరించడం నిషిద్ధం. సేవాభాగంలో కొన్ని కష్టమైన పనులు మగవాళ్లే చేయగలరని భావించి 1963లో బ్రదర్స్ శాఖను స్థాపించారు. కలకత్తాలోని కాళీఘాట్ హిందువులకు పరమ పవిత్ర స్థలం. అది చాలా ఇరుకు సందులలో ఉంటుంది. జనసమ్మర్దం ఎక్కువ. చనిపోయిన వారిని అక్కడే కాళీఘాట్ వద్ద అంతిమ సంస్కారం చేస్తూ ఉంటారు. అయితే ఏ దిక్కు లేని బీదవారు, ఆలనా పాలనా లేని ముసలి రోగులు రోడ్ల పక్కనే చనిపోయి శవాలుగా పడి ఉండటం మదర్ థెరిసా చూశారు. అలాంటి నిర్భాగ్యుల కొరకు కాళీమాత ఆలయం పక్కనే నిరుపయోగంగా పడి ఉన్న 2 హాల్స్ను మున్సిపాలిటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ అహ్మద్ గారి చొరవతో ఆమెకు ఇవ్వటం జరిగింది. చనిపోయిన వారి ఇష్టానికి వ్యతిరేకంగా అంతిమ సంస్కారం చేయటం మహాపాపం అంటారు మదర్ థెరిసా. అలా అక్కడ 1922 ఆగస్టు 22న నిర్మల్ హృదయ్ తెరిచారు ఆమె. అది మేరీమాత స్వచ్ఛమైన హృదయానికి అంకితమైనటువంటి సంస్థ. మదర్కు కుటుంబ నియంత్రణ పట్ల పూర్తి వ్యతిరేకత లేకపోయినా గర్భస్రావం అంటే మాత్రం చేదరింపు. ప్రపంచంలో అతి పేద దేశమేది అని ప్రశ్నిస్తే గర్భస్థితి

శిశువుల్ని హత్య చేసే దేశమే అని నిర్భయంగా చెప్పిన ధీరురాలు ఆమె. అందుకే ఆమె కలకత్తాలో ఒక శిశుభవన్ స్థాపించి పెళ్లిగాని తల్లుల వల్లనో హాస్పిటల్స్ లేక క్లినిక్ల నుండి ఫోన్ కాల్స్ ద్వారానో వీధుల్లోనో చెత్త కుండీల్లోనో శిశుభవన్ గేటు వద్దనో రాత్రిపూట రహస్యంగా వదిలి వెళ్లిన శిశువులను అక్కునజేర్చుకుని ప్రేమతో పెంచి పోషించే ఉదార హృదయ ప్రేమస్వరూపిణి మదర్ థెరిసా. ఇలాంటి అనాథ బిడ్డల్ని దత్తత స్వీకరించడానికి ఎవరైనా దంపతులు వస్తే వారి ఆనుపానులను పూర్తిగా విచారించి బిడ్డలకు మంచి ఆసరా దొరుకుతుందని భావిస్తేనే వారికి ఒప్పగిస్తారు. ఆవిడ సేవానిరతి ప్రపంచం నలుమూలలా తెలిసిపోయింది. యుద్ద సమయాల్లోనూ తుఫానుల్లోనూ అగ్ని ప్రమాదాలు సంభవించిన దేశాల్లోనూ నిర్భయంగా తాను తన సిస్టర్సు బ్రదర్స్తో అత్యున్నత సేవలందించేవారు. మదర్ ఏ దేశాధినేతను కలుసుకోవాలన్నా సాదర స్వాగతం లభించేది. ఆమె స్వంతలాభం కోసం రారని అందరికీ తెలుసు. పైపెచ్చు ఆమెతో మాట్లాడడం వారికో ప్రతిష్టగా భావించేవారు. మనసులో మాట చెప్పుకుని ఊరట చెంది ఆమె ఆశీర్వాదంతో ఆనందించేవారు వారు. ఆవిడ నోరు తెరిచి అడగాలే గాని ఎవరూ ఏదీ కాదనేవారు కారు. వాటికన్ సిటీలో ఉన్న బీదవారికి సూప్ కిచెన్ ద్వారా ఆహారం అందజేయటానికి ఒక స్థావరం ఇచ్చారు పోప్ జాన్ పాల్ II. అంతేకాదు ఆయన కూడా క్రిస్మస్ రోజున స్వయంగా వెళ్లి బీదలకు ఆహారం అందించేవారు. మదర్ ఏ విశ్వవిద్యాలయంలోనూ చదవలేదు. ఆమె హృదయమే పెద్ద మమతాలయం. అందుచేత భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆమెకు డాక్టరేట్ పట్టాలను, మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ గా ప్రశంసలను కురిపించాయి. భారత్తో సహా కొన్ని దేశాలు ఆమె పేరు మీద తపాలా బిళ్లలు విడుదల చేశాయి. హాలెండ్లో ఒక తులిప్ పుష్పానికి ఏకంగా ఆవిడ పేరు పెట్టి గౌరవించారు. మొదటి నుంచి ఆమెకు భారతదేశం మీద ప్రత్యేక అభిమానం ఉండేది. భారతీయ సంస్కృతి ఆమెను ఎంతగానో ఆకర్షించింది. అందుకే ఆమె భారతదేశ స్వాతంత్ర్యానంతరం భారతదేశ పౌరసత్వం స్వీకరించారు. ఆమె అకుంఠిత సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962 జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున పద్మశ్రీ పురస్కారంతో గౌరవించారు. ఈ దేశంలో జన్మించని వారికి ఆ పురస్కారం ఇవ్వటం అదే మొదటిసారి. ఖరీదైన అందమైన కారులో అవార్డు స్వీకరించడానికి రాష్ట్రపతి భవన్ కు తీసుకువెళ్తామంటే సున్నితంగా తిరస్కరించి ఒక అంబులెన్స్ కమ్ జనరల్ పర్పస్ వ్యాన్ లో వెళ్లారు. అదే నిరాడంబరతతో ఒక నీలం రంగు అంచుతో ఉన్న ముతక తెల్లని చీరగట్టుకుని వినయం మూర్తీభవించిన ఒక నన్గా అవార్డు తీసుకున్న దృశ్యం ఒక రోగిష్టి శిశువునో మృతి చెందుతూ ఉన్న మనిషినో చేతుల్లోకి తీసుకుంటున్నట్లుగా స్ఫురించి అక్కడ ఆసీనులై ఉన్న మహామహులందరినీ ఉద్వేగానికి గురిచేసి కంటనీరు పెట్టించిన తీరు అనితర సాధ్యమని నెహ్రూ గారితో శ్రీ విజయలక్ష్మి పండిట్ చెప్పారు. ఆమె కలకత్తా చేరాక తనకు లభించిన రిబ్బన్తో కట్టి ఉన్న ఆ పతకాన్ని నిర్మల్ హృదయులోని మేరీమాత విగ్రహానికి మెడలో వేశారు. మరో విశేషం, తనకు అవార్డులలో లభించిన ద్రవ్యాన్ని ఆసుపత్రుల నిర్మాణానికో, మందులు కొనటానికో, అనాథల పోషణకో వెచ్చించేవారు. ఓమారు పోప్ పాల్ VI బాంబే వచ్చినప్పుడు మదర్ థెరిసా నిస్వార్థంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి స్పందించి అమెరికా వారు తనకు బహుమతిగా ఇచ్చిన ఖరీదైన అలై ముజిన్ అనే కారును ఆమెకు కానుకగా ఇచ్చారు. ఆమె నవ్వుతూ దానిని స్వీకరించి వెంటనే లాటరీ వేసి ఆ వచ్చిన డబ్బుతో శాంతినగర్ కుష్ఠరోగుల ఆసుపత్రి భవనం నిర్మాణానికి వెచ్చించారు. తన సొంతానికి ఏదీ ఉంచుకోరు మదర్ థెరిసా. 1979 సంవత్సరం ఆమెకు నోబుల్ శాంతి బహుమతి వచ్చింది. ప్రపంచ పేదల పక్షాన దాన్ని స్వీకరించడానికి ఆమె అంగీకరించారు. ఆ బహుమానం అందజేసే సందర్భంలో ఆమె ఐరోపాలోని ఓస్లో నగరానికి వెళ్లారు. నోబెల్ కమిటీ వారు వారి ఆచారం ప్రకారం ఏర్పాటు చేసే ఖరీదైన విందును రద్దు చేసి దానికి అయ్యే ఖర్చును ఆకలిగొన్న కడుపులకు 4 మెతుకులు పెట్టడానికి ఉపయోగించండి అని విజ్ఞప్తి చేశారు. కమిటీ వారు అంగీకరించారు. అదొక సంచలన వార్తగా ప్రసారమైంది. అందుకు స్పందించిన మరికొన్ని ఐరోపా దేశాల వారు చిన్న పిల్లలతో సహా ఇంకొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. నోబెల్ బహుమతితో పాటు వచ్చిన ఈ మొత్తం సొమ్మును ఎలా ఖర్చు చేస్తారు అని ఎవరో ఆదుర్దాగా అడిగారు. ఆమె చిరునవ్వుతో, అది నా మనస్సులో ఇప్పటికే ఖర్చయిపోయింది అన్నారు. ఇలా వచ్చిన డబ్బును అలా సేవా కార్యక్రమాలకు వినియోగించడమే ఆమె వితరణశీలత. 1980 భారత ప్రభుత్వం ఆమెకు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు.
వస్తుత భారతీయ

0: కాని వారికి ఆ పురస్కారం అందజేయటం అదే ప్రథమం. ఈ బహుమానాలన్నీ పేదలను గుర్తించడానికి చిహ్నంగా స్వీకరిస్తున్నానని ఆమె బహు వినయంగా అన్నారు. వయస్సుతో పాటు శక్తి తగ్గిపోతున్నట్లు గ్రహించారు మదర్. కాని అదే ఉత్సాహం. ఏమైనా తన వారసులుగా మిషనరీస్ ఆఫ్ చారిటీ సేవలు కొనసాగేందుకుగాను మార్చి 1997లో సిస్టర్ నిర్మలను సుపీరియర్ జనరల్ గా ఎన్నిక చేయించారు. ఇహ తాను ప్రశాంతంగా తన 87వ సంవత్సరంలో 5/9/1997న భగవంతుని సన్నిధికి చేరారు. భారతదేశ జాతీయ పతాకం ఆమెపై గౌరవ సూచకంగా కప్పబడింది. ప్రభుత్వ లాంఛనాలతో కలకత్తాలో అంత్యక్రియలు జరిగాయి. అనేక దేశాల ప్రభుత్వాధినేతలు హాజరై తమ గాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె సమాధి పాలరాతి పలక మీద "నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించండి" అని చెక్కబడింది. అదే మదర్ థెరిసా జీవిత లక్ష్యం.
1: మీరింతవరకు మదర్ థెరిసా జయంతి సందర్భంగా మదర్ థెరిసా శ్రీ లల్లా శ్రీరామమూర్తి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత మిలాద్ ఉన్ నబీ ప్రాశస్త్యం ఈ అంశం గురించి శ్రీ మౌలానా హుస్సేన్ అహ్మద్ మజహరే గారి ప్రసంగం వింటారు.
2: అనంత కరుణామయుడు అపార కృపాశీయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూత్రలకు ముందుగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈనాడు మనం చెప్పుకోబోయే అంశం మీలాదున్ నబీ. ఈ భూమిపై ఎందరో మహానీయులు, సంఘ సంస్కర్తలు, ప్రవక్తలు, పండితులు జన్మించారు. వీరందరినీ మానవ మార్గదర్శనం కోసం దైవం ఏర్పాటు చేశాడు. వీరిలో ఆదమ్ అలైహి సలాతు వసలాం మొట్టమొదటివారు కాగా, ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం ఆఖరి మరియు చిట్ట చివరి ప్రవక్త. ఆనాటి నుండి ఈనాటి వరకు, అనగా చిట్ట చివరి ప్రవక్త వరకు, 124,000 మంది ప్రవక్తలు వచ్చారని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. కరుణా సాగురైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రీస్తువ శతాబ్దం 571లో రబీఉల్ అవ్వల్ నెల అనగా 9వ రోజున మక్కా నగరంలో ప్రముఖుల కుటుంబంలో అబ్దుల్లా ఆమినాలకు జన్మించారు. ఈ మహానీయునైన జన్మదినాన్ని మీలాదున్ నబీ అని పిలుస్తారు. మీలాదున్ నబీ ఉర్దూ పదానికి అర్థం జననమని, నబీ అంటే ప్రవక్త అని అర్థం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరుకు అర్థం అత్యంత ప్రశంసనీయుడు. ఆయన చిన్ననాటి నుంచి నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలబడడంలో ప్రజల మనస్సును చొరుగొని సాదిక్ అంటే సత్యసంధుడుగా, అమీన్ అంటే విశ్వసనీయుడుగా పిలువబడ్డారు. ఆయనకు ఊహ తెలిసే నాటికి యావత్ దేశంలో అనాగరికత, ఆటవికత రాజ్యం చేస్తున్నాయి. ఈ సృష్టికి ఒకే దైవం ఉన్నాడన్న విషయం వారికి తెలియదు. నీతి నిజాయితీలు, సత్యం, ధర్మమంటే ఏమిటో కూడా తెలియదు. మనుషులలో దుర్మార్గంగా ప్రవర్తించేవారు, ఆడపుట్టకును అపశకునంగా భావించేవారు, ఆడ సంతానాన్ని పుట్టంలోనే పీకి పిసికి చంపేవారు. మద్యపానం, జూదం, వ్యభిచారం వంటివి వారికి సామాన్య విషయాలే. ఇలాంటి దుర్మార్గపు లక్షణాల కారణంగా వారు మానవులుగా కాకుండా దానవులుగా తయారయ్యారు. ఇటువంటి జీవన విధానం వల్ల వారి జీవన వ్యవస్థ పతనమయ్యింది. వారికి ధార్మిక అవగాహన లేకపోయింది. అటువంటి వాతావరణంలో జన్మించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతిని సంస్కరించడానికి నిర్మాణంగా కృషి చేశారు. దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం, జవాబుదారీ భావన అనే ప్రధాన 3 నినాదాలతో

కంకణం కట్టుకున్నారు. ప్రారంభంలో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ చివరికి సత్యమే జయించింది. అందరి పట్ల సమాన అభిమానం చూపారు. అంతరాన్ని తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని, జ్ఞానం జీవితం అజ్ఞానం మరణమని ప్రజలకు వివరించారు. అన్యాయాలను అక్రమాలను అవినీతి అసమానతలను సమాజం నుండి ప్రక్షాళన చేయడానికి ఆయన చేసిన కృషి, న్యాయాన్ని ధర్మాన్ని ఉపదేశించినందుకు కొంతమంది ఆయన్ను తాయిఫ్ అనే ప్రాంతంలో రక్తం వచ్చేలా కొట్టారు. దారుల్ నద్వాలో ఆయన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. నమాజు చేసే సమయంలో ఆయనపై పశువుల పేగులు వేశారు. అయినా సహనాన్ని వీడలేదు. మానవ మహోపకారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క ముస్లిం సముదాయానికే కాకుండా సమస్త మానవ జాతికి సంపూర్ణ మార్గదర్శకం. దైవం ఆయన్ని యావత ప్రపంచ వాసుల పాలిట కారణ్యంగా ప్రభవింపజేశారు. ప్రవక్త జీవన విధానంలో మీకు మంచి ఆదర్శం ఉందని దైవం సెలవిచ్చాడు. కనుక మానవ జీవితంలోని అన్ని రంగాల్లో ఆయన మార్గదర్శకం అత్యంత అవసరం. విద్య వ్యాపార రంగమైన, నైతిక సామాజిక రంగమైన, ఆర్థిక ఆధ్యాత్మిక రంగమైన, రాజకీయ రంగమైన మరియు రణరంగమైన ఏది అయినా మార్గదర్శకానికి వెలుపుల లేదు. అందుకే మానవులంతా ఆయన్ను అనుసరించాలని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధేయతలోనే సృష్టికర్త హిదాయత్ ఇమిడి ఉందని పవిత్ర ఖురాన్ గ్రంథం చెబుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆక్షేపించినప్పుడు ఆ అరేబియా నేల ఎడారి ప్రాంతం ఎందుకు కోరగాని శూన్య ప్రదేశం. ఆ శూన్య ఎడారి నుంచి శక్తివంతమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆత్మబలం ప్రపంచాన్ని సృజించింది. అది ఓ కొత్త జీవితాన్ని, కొత్త సంస్కృతిని, కొత్త నాగరికతను, కొత్త రాజ్యాంగాన్ని మొరాకో నుంచి భారత భూభాగం వరకు విస్తరించిన రాజ్యాన్ని పుంజించింది. ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా వంటి మూడు ఖండాల్లో ఆలోచన విధానాన్ని, జీవితాలను లోతుగా ప్రభావితం చేసింది. ఆయన ప్రభావాన్ని ఆయన చుట్టూ ఉండేవారు గ్రహించారు. వారు మరెన్నడూ మరవలేకపోయారు. మత సంబంధమైన వ్యక్తుల్లో కల్లా అత్యంత రోధమైన చరిత్ర వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రపంచ చరిత్రలో మానవ సమాజంపై అత్యధిక ప్రభావం చూపిన 100 మంది వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానం ఆక్రమించిన వారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రపంచ మేధావుల చేత మరియు పరిశోధకుల చేత 1000 నోళ్లు కీర్తింపబడినారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యావక్త సమాజానికి కానికి అనేక హితూపదేశాలు చేశారు. అందులోని కొన్నిటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆయన తన చివరి హజ్ యాత్ర సందర్భంగా ఇలా అన్నారు, ఓ ప్రజలారా, బాగా వినండి, అజ్ఞాన కాలపు దురాచారాలు దుర్మార్గాలన్నీ నా పాదాల కింద ఉన్నాయి. ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యత లేదు. దైవం దృష్టిలో సన్మార్గపడు శ్రేష్ఠుడు మీ దైవం ఒక్కడే, మీ త్రండి ఒక్కడే, మీరంతా ఆదం సంతానమే. ఆదం సృష్టి మట్టితో జరిగింది. మీరు ఏ విషయంలోనైనా దైవం

0: నిర్దేశించిన హద్దుల్ని అతిక్రమించవద్దు. అలా చేసే మీ వెనుకటి జాతులు పతనమైపోయాయి. స్త్రీల విషయంలో దైవభీత కలిగి ప్రవర్తించండి. వాళ్లపై మీకు హక్కు ఉన్నట్లే మీపై వాళ్లకు హక్కుంది. స్త్రీ జాతికి గౌరవించాలని ఉపదేశించారు. ఎల్లప్పుడూ సత్యమే పలకాలని, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని, అన్యాయం అధర్మ సంపాదనకు ఒడిగట్టవద్దని, అలాగే ధనాన్ని ఎప్పుడూ దుర్వినియోగం దుబారా చేయవద్దని ఆయన హెచ్చరించారు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని, ఈ పాపానికి దూరంగా ఉండటమే కాకుండా దానికై పులిగొలిపే ప్రచార ప్రసార సాధనలను కూడా రూపమాపాలని పిలుపునిచ్చారు. నిష్కరంగా ఏ ప్రాణాన్ని చంపకూడదని, ప్రజల ధన మాన ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతి పదంలో పయనించజాలదనేది ఆయన ఉపదేశించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గం ఆదర్శప్రాయమే. ఆయన చరిత్ర అశాంతం, కరుణరస భరతం, మరియు ఆయన అడుగుజాడలు మనకు మార్గదర్శకం కావాలని కోరుకుంటూ, అల్లా యొక్క వేల కోట్లు శుభాలు అనుగ్రహాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వర్షించాలని దైవాన్ని వేడుకుందాం. ఆమీన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిం వాలా ఆలి సయ్యిదినా ముహమ్మదిం వబారిక్ వసల్లిం.
1: మీరింతవరకు మిలాద్ ఉన్ నబీ ప్రశస్త్యం గురించి శ్రీ మౌలానా హుస్సేన్ అహ్మద్ మజహరి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత బాలికల అక్రమ రవాణా నివారించడం ఎలా, ఈ అంశం గురించి శ్రీమతి జి రష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడుపూడి దివ్య.
2: మహిళలు మరియు బాలికల అక్రమ రవాణా అనేది నేటి మన సమాజంలో అతిపెద్ద సమస్యగా తయారవుతుంది. దీనికి గల కారణాలని అలాగే అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మనతో మాట్లాడడానికి మహిళా మండలి సెక్రటరీ జి రష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం రష్మి గారు.
3: నమస్కారం అండి.
2: రష్మి గారు, అసలు మన రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా పరిస్థితి అసలు ఎలా ఉంది?
3: బాలికల అక్రమ రవాణా అనేది అసలు ఒక పేదరికం. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు లేకపోయినా కూడా వాళ్ళకేంటంటే ఈ మధ్యవర్తులు ఉంటున్నారండి. ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆశ చూపిస్తున్నారు, నువ్వు మాతో వస్తే గనక నీకు మంచి బట్టలు కుట్టిస్తాము, లేకపోతే నీకు మంచి చిన్నవాటి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు, నీకు లేకపోతే చెవులు పోగులు పెట్టిస్తాము, అట్లా చిన్న విషయాలతో మొదలుపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఇక్కడి నుంచి గనక మాతో వచ్చినట్లయితే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాము. వీళ్ళకేంటంటే సరిగ్గా జరగకపోవడం వలన, దీనివల్ల ఏంటంటే వెంటనే ఆశకి గురైపోతున్నారు. వీళ్ళు ఏమని చేస్తున్నారంటే వెంటనే వెళ్ళిపోతున్నారు అట్లా వాళ్ళతో. అట్లా వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకసారి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని బాంబే కానీ లేకపోతే పూణే కానీ అట్లా రకరకాలుగా అదర్ స్టేట్స్కి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకి వీళ్ళని అక్రమంగా రవాణా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ అక్రమ రవాణా అనేది ప్రతి గ్రామం కూడా, గ్రామాల్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా కులాలు మతాలు రాజకీయాలు అన్నీ పక్కన పెట్టేసి ఇది మన గ్రామం మనది మనవాళ్ళు అనేది గనక ఉన్నట్లయితే ఈ బాలికల అక్రమ రవాణాని మనం చాలా సులువుగా అరికట్టచ్చు.
2: ఇప్పుడు మీరు చెప్పారండి, గ్రామంలో పెద్దలందరూ కలిసి కూర్చుంటే బాలికల అక్రమ రవాణాని అరికట్టచ్చు అని, ఏ విధంగా అంటారు?
3: అంటే ఈ బాలికల అక్రమ రవాణాని అరికట్టాలి అంటేనండి ప్రతి ఒక్కళ్ళు, ఇందులో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఉంటారు. దీని మీద ఒక బుక్ కూడా తయారు చేసాం అన్నమాట. ఇందులో ఎవరు ఉండాలి అన్నప్పుడు ఒక గ్రామ సర్పంచ్, ఒక పోలీసు, తర్వాత ఒక ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కరు, తర్వాత గ్రామంలో ఒక పెద్ద ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమరయోధులు అవ్వచ్చు, లేకపోతే ఒక పెద్ద ఎవరైనా ఒకళ్ళు, తర్వాత ఒక కిషోర్ బాలిక, తర్వాత మదర్స్ కమిటీ ప్రెసిడెంటు. ఇట్లా ఏంటంటే గ్రామంలో ఉన్న వాళ్ళల్లో ఒక 10 మంది అయినా ఆ గ్రూప్లో మెంబర్స్గా ఉండాలి. తర్వాత ఒక పత్రికా విలేకరి. ఇట్లా ఎప్పుడైతే అన్ని రంగాల నుంచి ఒక యువజన సంఘం నుంచి కూడా ఒకళ్ళని తీసుకుని, తర్వాత మనకి పొదుపు సంఘాలున్నాయి. ఇప్పుడు పొదుపు సంఘాలు దీని నుంచి కూడా సమాఖ్యలు అయి ఉన్నాయి. దాని నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ఒకళ్ళు ఉన్నట్లయితే గనక, వీళ్ళందరూ కలిసికట్టుగా ఇవి ఉన్నట్లయితే దీని మీద ఒక నిఘా ఉంచుతారు. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మెంబర్ ఒకళ్ళు, ఎందుకంటే వీళ్ళు ప్రజల గురించి ప్రతి వాళ్ళు కూడా తెలుసున్న వాళ్ళు అవుతారు. అప్పుడు అంగన్వాడీ వర్కర్ ఉన్నారనుకోండి, వాళ్ళు అందరూ కూడా ఎవరున్నారు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ వాళ్ళకు తెలిస్తే. అలాగే వాళ్ళు చదువు మానేసిన మధ్యలో ఇవన్నీ ఉన్నా కూడా కిషోర బాలికల గురించి అంగన్వాడీ వర్కర్ కూడా తెలుస్తుంది. అలాగే స్కూల్ టీచర్కి ఈ పిల్లలు స్కూల్కి రాలేదు అంటే గనక ఎందుకు రాలేదు, కారణాలు ఏంటి, అలా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఎప్పుడైతే ఒక గ్రూప్గా ఫామ్ అవుతారో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే గనక సమస్యలకు పరిష్కారం ఎప్పుడు కూడా అందరూ కలిసి చేస్తేనే సాధ్యమవుతుందండి. అంతేగాని ఏ ఒక్కరి వలన అయ్యేది కాదు. ఇది పోలీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక భయం కూడా ఉంటుంది, పోలీస్ వాళ్ళు వస్తే గనక ఇట్లా జరుగుతుంది అది అని చెప్పి. అందుకని అలా జరగకుండా చూడాల్సిన బాధ్యతలు కూడా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి విలేజ్ లోనూ పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఒక క్రమశిక్షణతో

0: సవరేమండి, వీటన్నిటిలో కూడా వీటి గురించి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఈ అక్రమ రవాణా ఎవరికి వాళ్ళమే చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు చేస్తున్నారు, పొదుపు సంఘాలు వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే మనం చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా మనం అందరం కలిసి చేస్తే కనుక డెఫినెట్గా ఈ బాలికల అక్రమ రవాణా అనేది ఆపచ్చు అని నా అభిప్రాయం అండి.
1: ఇప్పుడు అక్రమ రవాణాకు గురైన మహిళలు ఎవరైనా మనం తిరిగి వాళ్ళ సొంత ప్రదేశానికి చేర్చాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలండి?
0: వాసవి మహిళా మండలిలో మాకు బాంబే నుంచి కూడా పోలీసులు తీసుకొస్తూ ఉంటారండి. ఇట్లాగే ట్రాఫికింగ్ విక్టిమ్స్ అయ్యారు, సడన్ గా తెలియకుండా పోలీసులు రైడ్ చేస్తారు, ఇట్లా అయినప్పుడు కూడా టీనేజ్ గర్ల్స్, మైనర్ గర్ల్స్ అట్లా పట్టుకున్నప్పుడు మా దగ్గర కూడా బాంబే నుంచి పోలీసులు తీసుకొచ్చేవారు. తీసుకొస్తే గనక వాళ్ళు పోలీసులు అఫీషియల్ గా మాకు పెట్టిన తర్వాత మేము వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడున్నారు ఏంటి కాతే ఏంటంటే, ఇక్కడ చాలా స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఉంటుందండి. ఒక్కసారి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలోకి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకనంటే నీ తర్వాత ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వాలి, నువ్వు గనక ఇలా వచ్చావు అంటే గనక మన కుటుంబంలో మాకు చాలా కష్టాలు వస్తాయి, అందుకని రావద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి చాలా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. యుఎస్ కాన్సులేట్ వారి సహకారంతో ఈ బాలికల అక్రమ రవాణా దీని మీదే ఒక కార్యక్రమం చేశాం. దానిలో కృష్ణా జిల్లాలో కూడా ఎవరైతే అక్రమ రవాణా గురయ్యి వాళ్ళని రక్షించారో వాళ్ళు పాజిటివ్ స్పీకర్స్ గా, అసలు మీరెవ్వరూ కూడా ఎవరు చెప్పిన మాట వినద్దు, మేము అలా ఊబిలో దిగి మేము పోలీసు సహకారంతో మేము బయటకు వచ్చాము, అందుకని చెప్పి మేము పడిన కష్టాలు ఇంకెవరూ పడద్దు, మేము వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులు మమ్మల్ని రానివ్వలేదు, అందుకని మేము ఈ సంస్థలో ఉండిపోయాము, అట్లా వాళ్ళు చెప్పడం వల్ల కూడా చాలా మార్పు వచ్చింది. మార్పు అంటే ఏంటంటే, ముందు ఒక ఆలోచన అనేది మొదలైతే గనక పిల్లలు కూడా మనం ఇట్లా వెళ్ళకూడదు, ఒకళ్ళెవరైనా కొంచెం అలాంటి ఆలోచనలున్నా మిగిలిన పిల్లలు వాళ్ళని వెనక్కి లాగడం, తర్వాత ఈ కమిటీ మెంబర్లకు చెప్పడం, ఇలాంటివి చేస్తే గనక చాలా బాగా దీనిలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి.
1: నిరుద్యోగం, పేదరికం వంటి కారణాలతో పాటు వేరే ప్రదేశానికి వెళ్తే మంచి ఉపాధి దొరుకుతుందేమో అన్న ఆశతో వెళ్తారు. అలా వెళ్లే వాళ్ళు ఇలా అక్రమ రవాణా ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు కూడా పేదరికం. రెండోది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా ప్రతిదీ కొనివ్వలేరు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వలన కానీ వీటి వలన కానీ. దాంతో ఏంటంటే, మీ అమ్మ నీకు అన్ని కొనివ్వలేకపోతుంది, లేకపోతే మీ నాన్నగారు మీకేమి ఇవ్వలేకపోతున్నారు, నువ్వు నాతో వస్తే గనక నేను నీకు కావాల్సినవన్నీ కొనిస్తాను అని ఎప్పుడైతే 1-10 సార్లు వదిలిపెట్టకుండా చెప్తారో పిల్లల్లో కూడా అది నిజమేమో అనే ఆలోచన మొదలవుతుంది. అందుకని మనకి 6th క్లాస్ 8th క్లాస్ చదివే దగ్గర నుంచే పిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. ఈ ట్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే గనక ప్రతి ఒక్కళ్ళు, ఇది నా బాధ్యత, నా కుటుంబంలోనే కాదు బయట వాళ్ళ పిల్లలైనా సరే ఆడపిల్లల్ని ఇట్లా తీసుకెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిది అని సమాజంలో అనుకోవాలండి. మీరు అన్నట్లుగా ఈ ట్రాప్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా, 10,000 మందే ఉంటారు ఒక గ్రామంలో, గ్రామం పాపులేషన్లో. దాన్ని చాలా ఈజీ, ఈ గ్రామంలోకి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తున్నారా, వస్తుంటే ఎందుకు వస్తున్నారు ఏంటి అని. మేము దీని గురించి అనంతపూర్ కదిరిలో అక్కడ ఇట్లాంటి గ్రామ నిఘా సంఘాలు జరుగుతున్నాయి, వాటి వలన పిల్లల్ని రక్షించగలుగుతున్నారు అని తెలిసినప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూసామండి. చూసినప్పుడు నాకు అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఒక తండాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, కొత్త వాళ్ళు మాకు తండాకి రారండి అన్నారు అందరూ. ఎందుకు రారు అని అడిగితే, ఇక్కడ మేమందరం ఒక కట్టుడు అండి, కొత్త వాళ్ళు ఎవరు మా తండాలోకి రావడానికి వీల్లేదు, ఒకవేళ వస్తే ఎందుకు వచ్చారు ఏంటని అన్ని మేము అడిగితే తప్ప ఎవరు లోపలు రారు అన్నారు. అది యూనిటీ. అక్కడ మనంతా ఐకమత్యమే మహాబలం అంటాం కదా, అట్లా ఎప్పుడైతే ఐకమత్యం ఉంటుందో తప్పనిసరిగా మనం మార్పు చేయగలమండి. మన ఆడపిల్లల్ని మనం రక్షించుకుంటాం, మన గ్రామంలో ఉన్న ఆడపిల్లల్ని మనకి ఉన్న దాంట్లో చక్కగా చూద్దాం. ఇప్పుడు ఆ పిల్లలే ఉన్నారు, ఇందా మీరు అడిగారు వాళ్ళకి ఏమీ లేకపోవడం వల్ల పేదరికమేనా అని. పేదరికం ఉన్నా కూడా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, చాలా గవర్నమెంట్ ద్వారా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటన్నిటినీ కూడా గ్రామంలో ఏమేమి ఉన్నాయనేది తెలియజేయాలి. ఎప్పుడైతే సర్పంచ్ గారి దృష్టికి వెళ్తుందో వార్డు మెంబర్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా దానిలో ఎక్కడ ఏమి ఉన్నాయి సర్వీసెస్ అనేది కనుక వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఇలాంటి పిల్లలకి అలాంటి చోట్ల కనుక జాయిన్ చేసి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం

0: సమిస్తే ఎంతో చక్కగా తయారవుతారు.
1: ఇప్పుడు మహిళల అక్రమ రవాణాలో మధ్యవర్తులు ఉంటారు కదండి, వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు?
0: ఈ మధ్యవర్తులు దీనికి వెంటనే అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారండి, చేసి వాళ్ళు అరెస్ట్ కూడా చేస్తారు. కాకపోతే ఏమవుతుందంటేనండి, కొంతకాలం వేసరికి మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వచ్చేయడం అన్నీ జరుగుతున్నాయి. ఏ చేయాలన్నా నేను చెప్తున్నా కదండి, కంప్లీట్ గా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే గనక ఇలాంటి ఆపడానికి అవకాశాలు వస్తాయి. మినీ మ్యాథ్యూస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉండగా స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రతి జిల్లాలోనూ ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో కలిసి ఈ అక్రమ రవాణా దీని మీద కార్యక్రమాలు చేశామన్నమాట. అవగాహన తీసుకురాగలిగాం. అప్పటి వరకు చాలా మందికి అక్రమ రవాణా అనే పదం, ట్రాఫికింగ్ అనే పదం అంత తెలియదు కూడాను. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పి దానికి ఫిల్మ్స్ కూడా వేసి చూపించాం. దానిలో ఊబిలో చిక్కుకుపోయాక వాళ్ళు ఏమవుతున్నారు, ఎలాంటి ఇప్పుడు ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్ళి ఆ దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికి కూడా హెచ్ఐవి ఎయిడ్స్ రావచ్చు, సుఖ వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని అన్నింటి నుంచి కాపాడాలంటే మన పిల్లలు మన దగ్గరే ఉంటే గనక ప్రతి ఒక్కళ్ళని సమానత్వంతో చూస్తే ఇలాంటివన్నీ కూడా ఆపడానికి అవకాశం వస్తుందండి.
1: ఈ మహిళల అక్రమ రవాణా అనేది వేరే రాష్ట్రాలకేనా అండి, ఇంకా వేరే దేశాలకు కూడా జరుగుతూ ఉందా?
0: వేరే రాష్ట్రాలకు వెళ్ళడం అనేది ఎక్కువ అండి మన ఇండియాలో చూసుకుంటే. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నారు అని అంటున్నారు. అలాగే దాన్ని కూడా వాళ్ళు వెనక్కి తీసుకొచ్చి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి వీసాలు కానీ ఇవన్నీ కూడా ఉండే వెళుతున్నారు. వాళ్ళకి పాస్పోర్ట్ ఉంటుంది, వీసాలు ఉంటున్నాయి, అన్నీ ఉండి వెళుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి ఏమైనా వర్క్ పర్మిట్స్ ఉన్నాయా? ఒక కంట్రీలోకి వెళ్ళి ఎక్కువ కాలం ఉన్నారంటే వర్క్ పర్మిట్ ఉండాలి. దేనికి వెళ్తున్నారు ఏంటి, ఇప్పుడు మనం వెళ్తాం ఏదైనా మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగ్ వచ్చిన ఇన్విటేషన్ చూపిస్తే కానీ వీసా రాదు. అలాంటిది ఇలాంటి వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే దీని మీద ఉన్న మధ్యవర్తుల యొక్క ప్రభావం ఈ వీసాలు రావడానికి కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఎలా తీసుకొస్తున్నారు లెటర్స్ అవి కూడా ఏమైనా వస్తున్నాయో అని కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఉంది. అందుకని గవర్నమెంట్ చాలా చేస్తుంది, ప్రభుత్వం కూడాను. కానీ ఇంకా ప్రభుత్వం ప్రభుత్వేతర సంస్థలు కలిసి చేస్తే గనక ఇలాంటివి అరికట్టడానికి ఎక్కువ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏంటంటే ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక్కటే అన్నీ చేయలేవు. ఎప్పుడైతే అందరం కలుస్తామో అప్పుడు మనం షేరింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ కింద పెట్టుకుని ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది కాబట్టి దానిలో మన చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఇందా నేను చెప్పినట్టుగా స్కూల్లో ఇంటర్మీడియట్ 11th and 12th కూడా ఆ హై స్కూల్లోనే చదివేటట్టు చేయాలి. అక్రమ రవాణా అనేది బాలికలే.
1: చివరగా బాలికల తల్లిదండ్రులకు కానీ బాలికలకు కానీ సమాజానికి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: బాలికల తల్లిదండ్రులు అంటేనండి వాళ్ళు మనకేమీ లేదు అనుకున్నప్పుడు, వాళ్ళని ఇంకా బాగా చదివించాలనుకున్నప్పుడు అవకాశాలు ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడాను కస్తూర్బా బాలికల పాఠశాలలు అని ఉన్నాయి. ఇది కాకుండా ప్రతి జిల్లాలో కూడా అర్బన్ డిప్రైవ్డ్ హాస్టల్స్ అని ఉన్నాయి. దానిలో ఆర్ఫన్ చిల్డ్రన్, తల్లిదండ్రులు ఇద్దరూ లేనిపోయినా అలాంటి పిల్లలు, ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఉండి వాళ్ళు కూడా సిక్కుగా ఉండి ఈ పిల్లల్ని చూడలేకపోయినా అలాంటి పిల్లల్ని హాస్టల్స్లో తీసుకోవచ్చు. అలాంటివి ప్రతి జిల్లాలో 2-3 ఉన్నాయి. అలాంటి చోట్ల పిల్లల్ని చేర్పించండి. చేర్పించినట్లయితే గనక మనకేమీ లేదు అనుకునే కన్నా ఉన్న అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఆలోచించాలి. అలా దాన్ని ఉపయోగించుకుని తల్లిదండ్రులు మాకేమీ లేదని నిరాశ చెందే కన్నా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి.
1: తప్పకుండా రష్మి గారు, మా శ్రోతల కింద మంచి విషయాలు చెప్పారు. మీ మాటలు విన్న తర్వాత అందరూ కలిసి మహిళల అక్రమ రవాణాని అరికడతారని ఆశిద్దాం. ధన్యవాదాలండి.
0: థ్యాంక్స్ అండి.
2: మీరింత వరకు బాలికల అక్రమ రవాణా నివారించడం ఎలా ఈ అంశం గురించి శ్రీమతి జి రష్మి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి గుడుపూడి దివ్యం.

0: Retaliation came after the Trump administration imposed 50% tariffs over the weekend on Canadian goods following the collapse of trade negotiation. Canadian Prime Minister Mark Carney accused Washington of trying to subordinate Canada. Vishal Kumar, Akashvani News, Delhi.
1: U.S. President Donald Trump has said that the U.S. Navy has removed or detonated all mines in the Strait of Hormuz, the vital waterway which Iran has largely closed since the beginning of the war in West Asia. In a post on his Truth Social platform, Trump said Iran has been notified that any ship or boat placing new mines will be immediately and systematically destroyed. There is no comment from Iran. Eid Milad un-Nabi, the birthday of Prophet Hazrat Muhammad, is being celebrated with religious fervor in various parts of the country today. Milad mehfils and Sirat conferences will be held highlighting the life and teachings of Prophet Muhammad. Milad processions are also being taken out to mark the occasion. Elaborate security arrangements have been made for the occasion. The Patra Devi Martyrs Memorial in Parneem will be unveiled today by Defence Minister Rajnath Singh. The memorial is a tribute to Goa's freedom struggle and seeks to preserve the memory of the sacrifices made during the liberation movement. More from our correspondent.
2: Chief Minister Dr. Pramod Sawant said the memorial will honor the 31 Satyagrahis who were killed by Portuguese soldiers in 1955 while trying to enter Goa with a demand for inclusion in India. The memorial has been designed to help visitors understand the history of Goa's Satyagraha movement in a simple and engaging way. It will feature sculptures, architectural spaces and landscape areas telling different stories from the freedom struggle. The project also includes pavilions and visitor facilities with spaces for recreation, retail and hospitality. The Patra Devi Memorial is expected to become a place of remembrance, learning and local pride while helping younger generations connect with Goa's history. Mahesh Sopre, Akashwani News, Panji.
1: Akashwani Kolkata today stepped into its 100th year of programming, marking a historic milestone in the journey of broadcasting in Bengal. More from our correspondent.
3: The station began its first official Bengali broadcast on 26th August 1927 and over the decades became an integral part of the cultural and social life of Bengal. From news and current affairs to music, literature, drama, education and public service programs, Akashwani Kolkata has connected generations of listeners and played a crucial role in shaping public discourse. Its contribution during the Bangladesh Liberation War further cemented its places in history. Today, under Prasar Bharati, Akashwani Kolkata continues to serve its audiences through modern broadcasting platforms while safeguarding its rich legacy. As it enters its centenary year, the station celebrates not merely a century of broadcasting, but a century-long bond with its listeners and the rich cultural heritage of Bengal. Shondipan Dashgupta, Akashvani News, Kolkata.
1: Indian Grandmaster R. Pragyanan cruised into the finals of the Grand Chess Tour's last leg after 19-9 win over Germany's Vincent Kaimer in St. Louis, U.S. Having won the second classical game, the Indian enjoyed a huge lead of 6 points coming into the final day, on which games of shorter duration were played. He defeated Kaimer in back-to-back rapid encounters to nearly seal his spot in the finals, taking an unassailable 17-3 lead before another victory in the first game of Blitz took his points tally to 19. Pragyanan will take on pre-event favourite and defending champion Fabiano Caruana of the USA States in the event finale. The top three finishers will automatically qualify for next year's Grand Chess Tour. RSS Chief Mohan Bhagwat arrived in the US last night as part of the Sangh's Centenary Year Global Outreach Program. During his stay in the city, Mr. Bhagwat would participate in the Universal Oneness Program and address a gathering of around 5,000 people at the iconic Madison Square Garden on Saturday. The event carries a timeless and universal message: the world is one family. It calls upon us to look beyond artificial divisions and differences, recognize the bonds that unite humanity, and embrace a spirit of mutual respect, harmony, and oneness. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
4: Thank you, Shagun. Most of the dailies lead with NSA Ajit Dobhal's visit to China. The Tribune headlines: India-China eye political fix for boundary dispute, stress need for peace and tranquility along LAC. Newspapers also report Prime Minister reviewed 30,000 crore rupees infra projects. The Asian Age headlines: Modi flags digital arrest, pushes for strict surveillance. The Indian Express citing RBI's monthly state of economy informs Indian economy resilient amid global uncertainties. The paper adds, India's robust macroeconomic fundamentals continue to provide cushion to the domestic economy. The statesman writes, Defense Minister Rajnath Singh clears transfer of DRDO missile tech to Indian defense industry. Hindustan Times headlines, 98% flu cases this season due to H1N1 swine flu, says ICMR. And finally, Times of India informs Dolly Parton, queen of country music, dies at 80. And with that, it's back to you, Shagun.
1: Thank you, Zaira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth 30,000 crore rupees at Pragati meeting. Union Home Minister Amit Shah sets one-year deadline for 100% implementation of three new criminal laws. Delhi government to hand over approval letters to 4,000 eligible women beneficiaries under Lakshmi Yojana today. India and China agree to continue their work in seeking political settlement of boundary question for overall and long-term interests. Eid Milad-un-Nabi, birth anniversary of Prophet Muhammad being celebrated today. Keralites across the globe celebrating Thiru Onam, most auspicious day of Onam. And R. Pragyanan cruises into finals of Grand Chess Tour's last leg after 19-9 win over Germany's Vincent Keimer. And with that, we end the morning news. Have a nice day.
5: Akashavani అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
6: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, బళ్ళారి రాఘవ 146వ జయంతి, జాతీయ చేనేత దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం, ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం జరుగుతుందని అన్నారు. నాటకరంగా మహనీయుడైన బళ్ళారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి మాలోలా తెలిపారు. ఈ నెల 2వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ 146వ జయంతిని పురస్కరించుకుని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటక రంగానికి బళ్ళారి రాఘవ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ మార్పు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా అన్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోందని, చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలను అభివృద్ది చేసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన భవన్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేశామని, జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని, ముఖ్యంగా రైతాంగానికి పెద్దపేట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని శాసనమండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తెలిపారు. దళవాయి రమాదేవి ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించి ప్రజా సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

0: రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 22వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని 70% గ్రామాల త్రాగునీరు హెచ్ఎల్సీ, పీఏబీఆర్ డ్యాం, జీబీసీ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్పైనే ఆధారపడి ఉందని, నీటి పంపింగ్ కోసం అత్యవసర చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం తూర్పు వెళ్లే రైలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది.
3: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
11: పి సుశీల, SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, చిత్రం త్రిశూలం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట స్వయంవరం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో టీవీ శంకరనారాయణన్ గారి గానం వింటారు. కార్యక్రమంలో ముందుగా ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన, వల్లభ నాయకస్య బేగడరాగం, రూపకతాళం.

తరువాత త్యాగరాజస్వామి కీర్తన నీ వల్ల గుణదోషమేమి కాపిరాగం ఖండచాపుతాళం.

కార్యక్రమంలో తర్వాత ముత్తయ్య భాగవత రచన, భువనేశ్వరియ, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం.

మీరింత వరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో టీవీ శంకర నారాయణ గారి గానం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రేవంత్ మోహన పాడిన పాట చిత్రం బాహుబలి.

0: భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: సైంధవి హరిహరన్ పాడిన పాట చిత్రం ఇష్క్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిన్మయ్, దేవన్ ఏకాంబరం పాడిన పాట. చిత్రం ఏమాయ.

0: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రపంచంలో యువ జనాభా ఒక దేశానికి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, అది ఆర్థిక అభివృద్దికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ది లక్ష్యాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు కూడా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత, మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ది, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ కట్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్యదేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మొరోసోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయిజియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడీ వాటోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19-20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్దిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదిక

గా మై భారత్ ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000కు పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్ధపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని సైతం మనం కలిసి నిర్మిద్దామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధారామం సందర్శనలో ప్రతినిధులు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో కూడా భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ది అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా 2 ఏడాది విశాఖ దేశంలోనే నెంబర్ 1 సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తిస్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్టణాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్యదేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ది ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ది, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో

0: ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాదిని అందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకొనిపోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి. ఇక గాలా డిన్నర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్ మెనీ ఫెయిత్స్ వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్ లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ లో సభ్యదేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్ లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామమని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
1: Occasion of BRICS summit, BRICS friendship cycling is organized. Every BRICS delegates participated. Cycling is a one part of Fit India movement. Honorable Prime Minister initiated Sundown Cycle. Now 1,800 city is organized today. 5 million youth joined today Sundown Cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: అనంతరం బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్యదేశాల ఉమ్మడి విజన్ ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫమ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫామ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకోసిస్టమ్ ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు. క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారాస్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకొనిపోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి 3 ప్రాధాన్యతా కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే దీని మొదటి ఎడిషన్ కు రాజస్థాన్ లోని ఉదయపూర్ ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12-13 తేదీలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికనందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ది, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ

0: అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. రెండు రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఋషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటివరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం నుంచి హరిబాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్నారు పవిత్ర ప్రేమ ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వీరి కోరికపై ఈ పాట

తర్వాత మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతలు వీరు కోరుతున్నారు వెలుగు నేడుదు. ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట, గీత రచన శ్రీశ్రీ.

తర్వాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరు కోరుతున్నారు కూలీ నెంబర్ 1 ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వీరి కోరికపై ఈ పాట.

అమలాపురం విశ్వేశ్వర అగ్రహార నుంచి శ్రీ తులసి, అద్దంకి కామేశ్వరి వీరు కోరుతున్నారు. పగపట్టిన పడుచు ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు

0: కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐఎన్ఈటీ మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువూరు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం వీరు కోరుతున్నారు. రౌడీ గారి పెళ్ళం ఈ చిత్రానికి చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తర్వాత సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలార నుంచి సహస్ర వర్షశ్రీ, వీరు కోరుతున్నారు ఆఖరి పోరాటం. ఈ చిత్రానికి లతా మంగేష్కర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తర్వాత దేవత ఈ చిత్రానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు మహబూబ్ నగర్ మూసాపేట గ్రామం నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహం, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, ఇంకా వారి మిత్రులు వీరి కొరకుపై ఈ పాట.

రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు వాన. ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో చివరిగా ఎద్దుమాయిలరం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరుతున్నారు జీవిత చక్రం ఈ చిత్రానికి శారదా పాడిన పాఠం, గీత రచన ఆరుద్రం.

మీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కార్తీక్ పాడిన పాట చిత్రం గజినీ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిల్మ్ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీనివాస్ చక్రవర్తి పాడిన పాట చిత్రం చక్రం.

కార్యక్రమంలో తర్వాత చిన్నీ చరణ్ సాహిత్యానికి వికాస్ కురుమెళ్ల సంగీతం, చిన్నీ చరణ్ శ్రీవిద్య పాడారు. ఇంకేంటి నువ్వే చెప్పు చిత్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.

దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యూటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమాపేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్బంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్బమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు.
ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన

0: వర్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలినృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదర భావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్, సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమాపేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికారు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ

0: బి వెంకటేశ్వర్లు. తరువాత శ్రీ గంటియాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక వింటారు. ముందుగా కార్మికుల మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: నమస్కారం క్రాంతికార్ గారు.
2: నమస్తే అండి.
1: రకరకాల వృత్తుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణం.
2: అవునండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో లేదా కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. ఇది
2: ఎగ్జాక్ట్లీ
1: ఒకప్పుడు ఏంటంటే ఆ కష్టజీవికి మానసిక ఒత్తిడి ఏంటి అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది పోయి ఒక్క గంట పనిచేయగానే నా బ్రెయిన్ అంతా నా తలంతా గడ్డగట్టుకుపోతుందిరా అని చెప్పి, అంటే మానసిక పరమైన ఒత్తిడి పరంగా చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాగా వింటున్నామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకొని చేసేటువంటి పని ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుంటే ఆ కార్మికుడు, ఆ కర్మాగారం, ఆ దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సౌభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఎట్లా
2: అంటే ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన కార్మికులకండి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కార్మికులు, కార్మికుల భార్యలు, కార్మికుల పిల్లలకి ఈ హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెడుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగం వస్తే చాలా గొప్ప అనుకునేవారు కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదు. ఈనాడు స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ పెరిగింది, జీతాలు పెరిగినాయండి, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ పేరు రివిజన్ వచ్చాక వస్తున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీకు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అటు సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్ పెరిగింది, అండ్ ఆల్సో బాధ్యతాయుతలుగా మార్చడం అనేది ఇండస్ట్రీస్ పెరిగిపోయారు. అంటే ప్రతి స్టాఫ్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తున్నారు. ఒకటి, వీళ్ళకి రకరకాల షిఫ్ట్లు ఉంటాయండి. షిఫ్ట్లో నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లం. నెంబర్ టూ, ఆల్కహాలిజం అండి. ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఆల్కహాల్ అండి, విపరీతమైన ఆల్కహాల్. పోర్ట్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇప్పుడంటే కొంచెం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత తగ్గినప్పటికీ కొంత అంటే పెద్దదేం కాదు. అది ఆల్కహాలిజం ఉన్నామంటే ఆబ్సెంటిజం వస్తుందండి, ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చుండిపోతారు. ద మెట్ విత్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు గురవుతుంటారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతుంది, చాలామంది జీతాలు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇదే స్ట్రెస్తో ఉండి పీరియడ్లో పూర్తిగా కార్మికులందరూ డిప్రెషన్లో కలిపోయి ఆటోలన్నీ బిజీ అయిపోయి వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్ రేషన్ అంటాం, ఓఆర్ రేషన్ అంటాం, అది 60కి 70కి పడిపోయింది. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేం, మా దగ్గర డబ్బుల్లో అప్పులు కూరిపోయిందని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు. అక్కడ జీవోలో వైజాగ్, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ 4 బైఫ్రికేషన్ రాకముందు చెప్తున్నాను, ఈ 4 డివిజన్లు మోడల్గా పెట్టి రోజుకు 60 మంది డ్రైవర్లకి, కండక్టర్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆక్యుపేషన్ రేషో 135% పెరిగిందండి. హాఫ్ ఆఫ్ ద అంటే ఎక్కడైనా ఆగి పలకరించి ఎక్కించుకోవడం, స్మైల్ ఎలా చేయాలి, కండక్టర్ డ్రైవర్ ఎలా ఉండాలి, ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయడం ఎలా, కండక్టర్ ఒత్తిడి లేకుండా టికెట్లు కొట్టడం ఎలా, ఇవన్నీ నేర్పించేటప్పటికి లాభాలు పంట పండిందండి. అలాగే స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ వస్తాయి అంటే ఏంటి, ఆక్యుపేషనల్ హెల్త్ డిజార్డర్స్ అంటాం. ఏ పని చేసి పెడితే ఆక్యుపేషన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఆల్కహాలిజం ఉంది కాబట్టి ఆల్కహాలిక్ డిఎడిక్షన్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ మేనేజ్మెంట్ చెప్పడం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, అండ్ ఆల్సో కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుంది, ఎక్కువ వేజెస్ వచ్చింది కాబట్టి వాళ్ళని జవాబుదారీతనం కూడా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా హెచ్పీసీలు తీసుకుందాం, హెచ్పీసీలో వాళ్ళ ఎంప్లాయీస్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మేము ఇచ్చేసాక ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందండి, అండ్ ఆల్సో అక్కడ యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయినాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కారణం కార్మికుడు బాగుండడం అండి. కార్మికుడిగానే అటెంటివ్గా ఉంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరగదు, 100లాది కోట్ల రూపాయల లాభం, నష్టం రాదు, లాభం తర్వాత నష్టం రాదు. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనైనా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు ఒక కార్మికుడిగానే బాగుంటే. ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన శక్తి వాళ్ళ చేతిలో ఉంది. అది ఎలాగనేది మాకు ట్రేడ్ యూనియన్స్ పిలుస్తుంటారండి ఎక్కువ, అంటే హెచ్ఆర్ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం, అది వేరే చోట జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఎవరెవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళందరూ గ్రూప్గా గ్యాదర్ చేసి

ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ 10 గ్రూప్స్కి అలా చెప్తూ ఉంటాం, స్టీల్ ప్లాంట్లో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాంటిటేటివ్గా వర్క్ చేస్తారు. క్వాలిటేటివ్ బోత్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్, ఎక్కువ వర్క్ ఎక్కువ క్వాలిటీతో చేయడం, రెండోదోటి

0: ఏం తెలియదని ఒకని అవమానిస్తూ ఉంటాడు, ఆఫ్ లైఫ్ వేస్ట్ అని. ఫైనల్ గా పెద్ద వరద వచ్చింది, నావా మునిగిపోతున్నప్పుడు మీకు ఈత కొట్టడం వచ్చా అన్నాడు స్కాలర్, నాకు రాదన్నాడు. అయితే మీ జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి ఈదుకుంటూ పోయాడు. అంచేత ఏ వృత్తిలోనే సరే, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎనీథింగ్, ఈ నీడ్ సెల్ఫ్ని మలుచుకో, లైఫ్ స్కిల్ అంటాం. ఆ లైఫ్ స్కిల్ కార్మికుడే కావచ్చు, ఈ మేబీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికి ఉన్నా ఉన్నది ఒకే బాడీ ఒకే మైండ్ ఒకే హెడ్, దాన్ని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆల్ ఈజ్ వెల్ అంట అనమాట.
1: ఇప్పుడు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు పరిశ్రమలకు బాగా నెలవైనటువంటి ప్రదేశం.
0: అవునండి,
1: భారీ పరిశ్రమలు ఉన్నాయి.
0: అవును,
1: ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అట్లాగే నేవీ ఉంది, ఇండియన్ నేవీ, అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, పోర్ట్ ట్రస్ట్, ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు నెలవండి ఇది. ఇక్కడ ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ అందరూ కలిసి కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కానీ వీళ్ళల్లో ఒత్తిడిని తగ్గించే విధంగా కాస్త మీలాంటి వాళ్ళ సహకారం తీసుకుని, వాళ్ళ కౌన్సిలింగ్ లాంటివో లేకపోతే మీరు ఏ రకంగా సహాయం చేస్తారో ఒత్తిడిని తగ్గించడానికి చేయించుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామండి. అంటే కంపెనీలు కొన్ని పిలుస్తాయి హెచ్ఆర్ డివిజన్ తరఫున, యూనియన్స్ వాళ్ళు గమనిస్తారండి. యూనియన్స్ మెంబర్స్కి వాళ్ళ యూనియన్ సభ్యుడు ఏమైనా ఎలా ఉన్నాడని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మీరు చూడండి, చిన్న బ్లడ్ మీకు కావాలని తెలిస్తే, ఒక యూనియన్ సభ్యుడు తెలిస్తే ఇమీడియట్గా అది వాట్సాప్ గ్రూప్లో అందరికీ వెళ్ళిపోతుంది. ఒకటి కాదండి, 100 మంది వస్తారు మీకు స్టీల్ ప్లాంట్లోకైనా మరో చోట, అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దెన్నో వీడికి ప్రాబ్లం ఉంది, వీడికి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళందరినీ గ్రూప్గా ఒక హాల్లో పెట్టి మేము డే అంతా కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ అది మీరు చెప్పిన అన్ని కంపెనీల్లోని నేను ట్రైనప్ ప్రోగ్రామ్ చేశాను. లేని వాళ్ళందరికీ మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నామంటే, సర్వే జన సుఖనోభం ఉందని అందరూ చేయాలి కాబట్టి. వీళ్ళు బతుకు బాగుంటే మన భారతదేశం అనేది ఎకనమీకి గ్రోత్ వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ కానీ, లేదనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్ కానీ హాల్ అంటాం వాళ్ళు కానీ, ఆల్ కంపెనీస్ అండి. అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, మొత్తం మీద ఇండస్ట్రియల్. మీరు చెప్పినట్టుగా వైజాగ్ అనేది ఇట్స్ ఏ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ హబ్ అవుతుంది. ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. సౌండ్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వెహికల్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వీటి నుంచి ఎలా బయటపడాలనేది దానికోసం కూడా ఫ్యూచర్లో అడుగుతారండి. ప్రజెంట్ అడగడం కానీ ఫ్యూచర్లో అడుగుతారు. ఏది అవసరమో దాన్ని తీర్చడమే ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే, ఒక అవసరాన్ని ఫిల్ చేయడమే. ఆటోమేటిక్గా మీకు మా అవసరం ఎక్కడుందో మేము రెడీ టు గివ్ అటు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఆల్ ఇండియా రేడియో కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ఎవరు అడిగినా సరే నా హెల్ప్ రెడీగా ఉంటుంది.
1: ఒక చిన్న బర్నింగ్ సమస్యకు సంబంధించి అడుగుతానండి. ఇప్పుడు ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొందరు, అందరూ నేను అవును, ఏదో తాత్కాలిక ఆనందం కోసం ఈ ధూమపానం, మద్యపానం, జర్దా, గుట్కా, కైనీ లాంటి పొగాకు సంబంధ పదార్థాలు చీటికి మాటికి గంట గంటకు బయటకు వెళ్ళడము, నిజానికి అది తీసుకున్న తర్వాతే అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉందని అనేవాళ్ళు ఉన్నారు. వీటిని ఏమన్నా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించే విధంగా ఏమైనా చేయొచ్చా?
0: అంటే ఇప్పుడు ప్రాబ్లం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేసారండి. వీళ్ళు డిఫెక్టివ్ పీపుల్, వీళ్ళు ప్రాబ్లం పీపుల్ అని యూనియన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్స్ వాళ్ళే ఇప్పించుకుంటారు. ఎందుకంటే యూనియన్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళ ఎలక్షన్లో నెగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కదండి, కార్మికుల సపోర్ట్, కార్మికులు బాగుంటేనే కదా వాళ్ళ యూనియన్కి పేరు వచ్చేది. అంటే మీరు చెప్పినట్టుగానే చాలామంది కార్మికులకి గుట్కా, పాన్ పరాగ్, జరదా, అంటే డ్రగ్స్ వరకు అయితే ఎవరు వెళ్ళదు కానీ ఆల్కహాలిజానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువ అండి, స్మోకింగ్కి, కానీ గుట్కాలకి. డ్రగ్స్ అనేది ఇప్పుడు పిల్లలు అలవాటు పడుతున్నారు, బట్ వీళ్ళందరికీ కూడా చాలామంది, కొంత 10 మంది అంటే 10 మందిలో 7 మందికి ఈనాడు స్మోకింగ్ కానీ, కైనీ కానీ, గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ, అకేషనల్ ఆల్కహాల్ కావచ్చు, ఎడిక్టెడ్ ఆల్కహాల్ కావచ్చు ఉంది. చాలామందికి ట్రీట్మెంట్లు ఇస్తాం, థెరపీలు ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఇంకా చాలామంది ఉంటారు. ఎంతమంది అయినా సరే ఇవ్వడానికి వీఆర్ రెడీ.
1: అంటే వాళ్ళల్లో ఉండే ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్
0: మేనేజ్ చేస్తామండి. అవి అంటే డింగ్ చేయకపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్ ప్రేక్షకులకు తెలియాలి. కాళ్ళు చేతులు వణికితే గుండె దడ వస్తుంది, అయోమయంగా ఉంటారు, మనసు లాగుతుంది, అది తాగిదాకా ఊరుకోదు. కొంతమందికి తాగకపోతే ఫిట్స్ వస్తాయి, వాటి రమ్ ఫిట్స్ అంటారు, విత్డ్రాయల్ సింప్టమ్స్లో ఒక వెరైటీ అవి. సో అలాగే అల్యూజినేషన్స్, ఇల్యూజన్స్ వస్తాయి, వాటిలన్నింటినీ మేనేజ్ చేస్తామండి. మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థెరపీ కడతాం. ఫస్ట్ లెవెల్ ఈస్ మేనేజింగ్ ద విత్డ్రాల్ సింప్టమ్స్.
1: చాలా చాలా ధన్యవాదాలు క్రాంతికర్ గారు. సమస్యని అధిగమించే విధంగా పరిష్కారాలు చక్కగా మరి శ్రోతలందరికీ కూడా విపులంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
0: మీకు కూడా నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కార్మికుల మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత శ్రీ గంట్యాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక వింటారు.
3: భారీ తుఫాన్ అట,

హెచ్చరించింది టీవీ. ఆగకుండా కురుస్తోంది వాన, కరెంటు పోయి వీధిలో చీకటి తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఆకాశం నుండి కాటుక గోడలు కరిగి చీకటిగా జారుతున్నట్టుంది. నా లోపల కూడా అలాగే సుడులు తిరుగుతున్న చీకటి వాన. నిద్ర రావడం లేదు. లేచి పెరట్లోకి వెళ్ళాను. ఇంటి వెనక చెరువులో కప్పల బెకబెకలు, చెరువు కవతల తోట పెండిలోంచి చింతగీర్ల వృధ, జుట్టు విరబోసుకుని గంతులేసే చీకటి దెయ్యానికి ఉత్సాహాన్నిస్తున్నట్టు నిశీది సంగీతం. ఇంటి గోడ కవతల నుండి హృదయవిదారకంగా గుండెని కోస్తున్నట్టు కీచు గొంతుక. కప్పపిల్ల కావచ్చు, ఏ పాము నోటుకో దొరికిపోయి ఉంటుంది. పాము నోటి నుండి బయటపడలేక గింజుకుంటూ అసహాయంగా చేసే ఆర్తనాదం అది. అదొక ఆపలేని, చూడలేని, భరించలేని బీభత్స దృశ్యం. ఇక నిద్ర రాదని తేలిపోయింది. ఏవేవో ఆలోచనలతో మనసంతా అల్లకోలలంగా ఉంది. ఉరుములు, మెరుపులు, వర్షంతో బయట అలాగే ఉంది. కళ్ళు మూసుకొని నిద్రపోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంటి రేకుల పైకప్పు మీద కురుస్తున్న వాన నీళ్ల చప్పుడికి, ఉరుములి శబ్దాలకి, ఊగే కొమ్మ కొసన వాలుతూ ఎగురుతున్న పిట్టల ఊగిసలాడుతోంది నిద్ర. రెప్పలు వాల్చితే కప్పను మింగుతున్న పాము రూపమే కంటి ముందు కదలాడుతోంది. నిద్రకి మెలకువకి నడుమ అసహనంగా, అస్థిమితంగా కదులుతోంది ఒళ్ళు. ఎప్పటినుంచి మొదలైందో సరిగా గుర్తులేదు కానీ తరచూ నాకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పాము. అది పాములాగా కనిపించి క్రమంగా మనిషి రూపంలోకి రావడం, తిరిగి గొడుగుల్లాంటి పడగలతో భయంకరంగా నోళ్లు తెరిచి నా మీదికి దూకడం, సినిమాల్లో గ్రాఫిక్ పనితనంలాగా నిద్ర తుపాకీ శబ్దం విన్న పిట్టలా ఎగిరిపోవడం, తుల్లిపడి లేవడం, ఇదే తంతు చాన్నాళ్లుగా. ఇలా రెప్పలు వాల్చానో లేదో అదే కళ. ఉలిక్కిపడి లేచాను. బయట చల్లగా ఉన్నా ఒళ్ళు చెమటతో తరిసిపోయింది. లేచి బయటికి వెళ్ళాను. ఇంకా కప్ప అరుస్తూనే ఉంది. క్రమంగా దాని గొంతు క్షీణిస్తున్నట్టు లోగొంతుకులో వినిపిస్తున్నా అది పడుతున్న హింస, దాని ఒక తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలుస్తూనే ఉంది. బహుశా కొంచెం కొంచెం నిదానంగా తీరికగా మింగుతున్నట్టుంది. ఎంత హింస! అంతవరకు ఆ చెరువులో, ఆ కురిసే వానలో ఎంత ఆనందంగా గొంతులేసిందో, ఎదురు చూసిన వానలో ఎన్నెన్ని బెకబెకల పాటలు పాడిందో, ఇప్పుడది తల్లికి లేదు, చెరువుకి కాదు. ఎందుకో గానీ మా కళ్ళం గుర్తుకొచ్చింది. ఈ కళకి మా కళ్ళానికి ఏదో పోలిక ఉన్నట్టు అనిపించింది. ఎకరా భూమి, మేమెవరమీ ఊళ్ళో లేకపోవడంతో పట్టించుకోక అటూ ఇటూ వాళ్ళు వీళ్ళు ఏటేటా జానడో మూరడో కలుపుకోగా, అన్నదమ్ముల వాటాలు వేసుకోగా మా బావు మాకు మిగిలించిన భూమి ఏదైనా ఉందంటే అదే. ఎప్పుడో జమీందారుల పంతులకిచ్చిన శివరాంపురం అగ్రహారం భూమి, వలసపొలం. ఆ భూముల మీద ఎన్నేళ్ళు ఎంత చెమటోడ్చారో మా తాత ముత్తాతలు. మా తాతల తండ్రుల నుండి మా బావు పెదబావుల దాకా ఆ భూమి మీద శ్రమించి పండించిన పంట, చేసిన అప్పులకు పాయిదాలు కొలవగా ఏమైనా మిగిలితే అవి గాదిలోకి చేరేవట. ఆ తర్వాత కాలంలో ఆడవాళ్ల ముక్కులోనివో, చెవులోనివో, మెడలోనివో తాకట్టెట్టిసో, అమ్మేసో, లేదా అప్పు చేసో ఆ భూమి తమది అనిపించుకున్నారట. వీధిలో కుక్కల అరుపులకి మా ఆవిడ లేచి వీధిలోకి వెళ్ళింది. చీచి అని కుక్కల్ని అదిలించి వచ్చి నన్ను చూసి, నిద్రపట్టలేదా అని. ఆయన, దానికి ఎందుకంత ఇదైపోవడం? ఎకరాలకి ఎకరాలు ఎగిరిపోయినప్పుడు నేదు, ఒంటి మీద బంగారం తాకట్టెట్టి ఇడిపించుకోలేక సావుకారి దగ్గర వదిలేసినప్పుడు నేదు. నీ వాటాకి వస్తే వస్తుంది 10 సెంట్లో 5 సెంట్లో దాగారంత భూమి. దాని మీద చేసిద్దు కానీ వ్యవసాయం, వ్యవసాయం చేసి దాని మీద బతికిద్దాం కానీ. దానికి ఎందుకలకి పట్టుకొని ఆలాడతావు? ఆ సంతకం మీద ఎట్టేసి ఆడి యదాన్ని కొట్టి శనిదిలిపొద్ది అని మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. అదృష్టవంతురాలు, చాలా తేలిగ్గా తీసిపడేసింది. నా సంగతి అలా కాదు మరి, 10 సెంట్లో 5 సెంట్లో నా వాటకి ఎంత వస్తుందో తెలియదు కానీ ఆ నేల మీద నేను గడిపిన క్షణాలు అపురూపమైనవి. ఆ జాగ మా కళ్ళం. తరతరాలుగా ఆ కళ్ళంలోనే తాతల తండ్రుల నుండి నా నుండి నా పిల్లల దాకా ఎంత బాగా గడిచేదో. చుట్టూ జామ, నిమ్మ, సీతాఫలం, చింత, రేగు చెట్లతో ఎంతసేపు వేసవైనా చల్లగా ఉండేది. బడదలగానే కళ్ళానికి పరిగెత్తే వాళ్ళం పిల్లలమందరము. కళ్ళాన ఆ చెట్ల మీదనే మా ఆటలు. నూరుపులప్పుడైతే గడ్డి కుప్పల మీద నుంచి గొంతులేస్తూ జారిపడుతూ పెద్దోళ్లతో తిట్లు తింటూ వరిసేని కుప్పల మధ్య కుందిరిలో వెచ్చగా కూర్చుని మా పెదబాబు చెప్పే దెయ్యాల కథలు వినడం ఎంత బాగుండేదో. చెలక్కాయలో తేగలో తెచ్చి నిప్పుల్లో కాల్చి రాత్రి చలికాగుతూ తినడంలోనే ఆనందం మర్చిపోలేను. నేస్తాలతో ఆటపాటలతో అక్కడే గడిచింది నా

వయసు వచ్చాక చదువు కంటే ఊరి వ్యవహారాలు ఎక్కువై వ్యవసాయంలోకి అడుగు పెట్టాక ఇక కళ్ళమే నా సామ్రాజ్యం అయిపోయింది. ఉదయాన భుజాన కావుడేసి గోడెవులా కుడితి నీళ్ళంపి ఒక చేతితో తౌడు కలుపుతూ ఎడ్ల చేత కుడితి తాగించడం, పచ్చగడ్డి పరకలు నోటుకందిస్తూ ఎడ్లతో మాట్లాడడం నేర్చుకున్నది అక్కడే. ఆవు ఎంతదని రాత్రంతా మేలుకొనే హరికెన్లాంతర వెలుతురులో మా పెదబాబుతో పాటు కనిపెట్టుకు కూర్చుని ఏ నడిరాత్రిలోనో ఈ లోకంలోకి వచ్చిన లేగదూడ కాలిగోళ్లు చిక్కి ఆవుకి వేడి గంజినీళ్లు తాగించి ఆ చిన్ని లేగతో గంతులేసింది అక్కడే. సొమ్మలగుంటల్ని పాలేరుల్ని ఒకచోట చేర్చి చదువుకోవడానికి వాళ్ళని ఒప్పించి రాత్రిబడి నడిపింది ఆ కళ్ళంలోనే. వెన్నెల తీగల్ని వెన్నెలగర్ర పాటలతో మీటి రాత్రుల్ని రాగరంజితం చేసుకున్న అద్భుతమైన చోటది. కోళ్ళు, నెమళ్ళు, బాతులు, కుందేలు పిల్ల, మేక పిల్ల నేస్తాలుగా అదొక ఆహ్లాదకరమైన ఆశ్రమంలా మార్చుకున్నది ఆ కళ్ళాన్నే. ముందలాది డిటెక్టివ్ నవలల్ని, ఎద్దనపూడి, కోడూరి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ నవలల నుంచి ఎండమూరి దాకా ఊది పారేసిన చోటు, మహాప్రస్థానము, అమృతం కురిసిన రాత్రి, చదివి అర్థం కాకపోయినా మిత్రులతో ఆనందం పంచుకున్నది ఆ కళ్ళంలోనే. రాత్రి రెండో ఆట సినిమాలకి, పద్య నాటకాలకి వెళ్ళడానికి ప్రణాళికలు రచించుకున్నది, వాటిని అమలుపరుచుకున్నది అక్కడి నుంచే. వానాకాలం కాళ్లకు బురద పేడ అంటకుండా పావకోళ్ళు తొడుక్కొని దోమల పెడద లేకుండా పచ్చిరొడ్డ వేపాకు పొగపెట్టి సాల అట్టుకు మీద పడకలోనే ఆనందమేదో తెలుసుకున్నది ఆ కళ్ళంలోనే. వరిచేను కోతలు మొదలవుతాయనగా అడవి పొలమాడి వెదురుకంప తెచ్చి పశువులు కళ్ళంలోకి దూరకుండా ఎలుగుపెట్టి నున్నగా కళ్ళం చెక్కి కళ్ళం నిండా వరికొప్పలేస్తే లక్ష్మీదేవి పుట్టిల్లు ఇదే కావాలా అనిపించేది. చేని నూర్పులప్పుడున్ను తిండి నిద్ర అన్నీ అక్కడే. ఎన్ని కథలనో చెప్పుకోలేని ఎన్ని వ్యథలనో కడుపులో దాచుకున్న కన్నతల్లి లాంటి కళ్ళం. 25 సెంట్లు కాకపోతే 10 సెంట్లు, అదీ కాకపోతే 1 సెంటు భూమే కావచ్చుగాక. దాన్ని వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే, నేనొకటికి అమ్ముడుపోవడం లాంటిదే. నేను దిక్కుదున్ని చాలుపోసిన నా చెమటతో తెరిసిన భూములు ఇన్నెకరాలో ఎవలెవలకో చెందిపోయినా నాకెంత బాధ కలగలేదు. రకరకాల కారణాలతో అవి చేయి దాటిపోయాయని సరిపెట్టుకున్నా కళ్ళం విషయంలో అలా అనుకోలేకపోతున్నాను. అక్కడున్నంతసేపు ఆ గాలిలోంచి మా పూర్వీకుల శ్వాస నా ఒంటిని తాకినట్లయి పులకరింత కలుగుతుంది. అక్కడ నా పాదాలు అనగానే ఆ మట్టిలోంచి పురా జ్ఞాన ప్రవాహం ఏదో నాలోకి ప్రవేశించినట్లు అనిపించి కొత్త చైతన్యంతో మనసు ఉల్లాసభరితమై పిల్లగాలిలో ఊగే పువ్వుల గంతులేస్తుంది. దాన్ని కళ్ళం అనడం కంటే నా ఆరోప్రాణమే అనాలి. అది అలాంటి కళ్ళం మీద పడ్డది పాము కన్ను. పాములు మనుషుల రూపంలోనూ ఉంటాయని తెలియని మా బావు, మా బావులాంటి వాళ్ళు తొలినాళ్లలో సుమారు 25 ఏళ్ల కిందట అమాయకంగా మొహం పెట్టి నవ్వుతూ మాట్లాడితే సాయం కోరి వచ్చిన వాళ్ళకి చేయ తినవ్వడం తమ బాధ్యత అనుకున్నారు. పడగ విప్పితే దాన్ని గొడుగు అనుకున్నారు. గుస కొడితే గుసగుసల ఊసలు అనుకున్నారు. మనుషుల రూపంలోని పాములకి మడిసెక్కలు, గుడ్డి ముక్కలు, నోరూరించే కప్పల్లాగో ఎలకల్లాగో కనిపించడం సహజమే. ఎప్పుడు గుట్టుక్కును మింగుదామా అనే యావ వాటిది. ఒకరోజు పాము మా బాణాల గుడ్డి మీద పడగ విప్పింది. మా బావు అప్పుల సెగల మధ్య మరిగిపోతున్న సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని అదును చూసి కాటేసింది. ఆ రోజు దాకా ఆడుతూ పాడుతూ నేను మేడిపట్టి దుక్కిదున్న నేల మీద నా కళలో ఎప్పుడూ కనిపించే గోదావరంపుర అలల పడగల గోధుమ వన్నె పాము తన విషపకోర నాటింది. మా తాతల తండ్రుల పాదముద్రల్ని చెరిపేసింది. ఆ తరువాత మరిన్ని పాములు దిగబడ్డాయి. నిరంతరము శ్రమించే చీమలకి నూకల ఆశ చూపించి పొట్టల్ని అద్దెకి తీసుకున్నాయి. పడగలెత్తి ఆడేయి, చీమల్ని మాయజేసి మెట్టి భూముల్ని వేటాడడం మొదలెట్టాయి. ఊరు గోధుమ నాగులు విడిదయ్యింది. చీమల లోకం మీద పాములు పడగల గొడుగుల నీడ క్రమంగా విస్తరించి చీమలు తమ తమ నెలవులొదిలి వలసబాటు పెట్టాయి. నేను ఒక చీమనై బతుకుదారి వెతుక్కుంటూ బయటపడ్డాను. నా కళకి వాస్తవానికి మధ్య గీత చెరిగిపోయింది. కళ వాస్తవమైందో, వాస్తవమే కళ అయ్యిందో చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. ఒకరోజు తెల్లకి తెల్లారనే లేదు 2 పాములు వచ్చాయి. వాటితో మా ఊరు ప్రెసిడెంటు, ఎంపీటీసీ వచ్చారు. పలకరించి మంచమేసి కూర్చోమని చెప్పి ఊరు సంగతులేవో మాట్లాడుతుండగా నవ్వు ముఖంతో పాము ఒక కాగితాన్ని ప్రెసిడెంట్ చేతిలో పెట్టింది. ప్రెసిడెంటు నా చేతికిచ్చాడు. నాకు అర్థమైంది. అప్పటికే గాలి కబుర్లా చేరింది నన్ను. ఆ కాగితం చూశాను. దాని మీద మా బావు సంతకం ఉంది. మా బావును చూసినట్లయింది. మా బావు సంతకానికి పైన మా ఊరి కరణంగారి గొలుసు కట్టు రాత ఉంది. ఆ రాత పాములు 2 పలవలాడుతున్నట్టుంది. ఆ కాగితంలో ఉన్నది వాళ్ళు చెప్పింది ఏమంటే, మా బావు చివరి రోజుల్లో జబ్బుతో మంచం పట్టినప్పుడు
కళ్ళల్లో జాగా ఇస్తారు.

అననే డబ్బులు తీసుకున్నాడట. తర్వాత మా బావు కాలం చేశాడు. కాగితం రాసిన కరణము పైకెళ్ళిపోయాడు. మాకెవ్వరికీ తెలియదు ఈ విషయం. మా బావుజో జబ్బుతో ఉన్నప్పుడు అతను ఏ మానసిక స్థితిలో ఉన్నాడో, మాయ మాటలు చెప్పి సంతకం చేయించుకున్నాడో ఏమో కానీ మా తండ్రి మాకు చెప్పలేదు, సంతకం పెట్టించుకున్నవాడు చెప్పలేదు. వారసులం మేము ఒప్పుకుంటామో లేదో అని ఆయన ఆలోచించకుండా ఉంటుందా వాడికి? అక్కడే ఉందనిపిస్తోంది పాము తెలివి. కొన్నాళ్ళయ్యాక మా బావు సంతకం చూపించి సాధించాలనే పాము తెలివి, అదే వాడి ధీమా. ఇప్పుడు ఆ జాగా స్వాధీనం చేయమని వచ్చాడనమాట. పెద్ద మనుషులతో ఆ సొమ్ముకు రెట్టింపు ఇస్తానన్నాను. ఆ కాగితం చెల్లదని తెలిసినా మా బావకి ఎంతో కొంత డబ్బు ఇచ్చాడని నమ్మి ఆ మాట అన్నాను. జాగా వదులుకోవడం ఇష్టం లేక, ఆ కాగితం అయితే చెల్లదని నాకు తెలుసు. అతని తరపున వచ్చిన ప్రెసిడెంట్ మాట్లాడుతూ నా మనసులోని మాట గ్రహించినట్లున్నాడు. ఈ కాగితం అయితే చెల్లదు, కానీ మీరు మీ తండ్రి మాట కాదనరని, మాటకు నిలబడే మనుషులని ప్రపంచానికి తెలుసు. మీరు మీ తండ్రి సంతకానికి విలువిచ్చి ఈ కాగితంలో రాసినట్లు ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటాడు. ఆ సంతకంతో మాకు సంబంధం లేదంటే అది చెప్పేయండి, మేము వచ్చిన దారిని వెళ్ళిపోతాం అన్నాడు. దానికి ఎంపీటీసీ వంతపాడాడు. నాకు చాలా కష్టమనిపించింది ఆ మాట. వాళ్ళు ఇద్దరూ వాడివైపే మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్య కలిగించింది. ఎన్నికల ముందు నేను వాళ్ళకి కావలసిన ఆ ఊరు మనిషిని, ఇప్పుడు నేనే ఊరికి పరాయివాడిలాగా, వాడే స్థానికుడిలాగా వారు మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో బోధపడలేదు. సరే, మా వాళ్ళతో మాట్లాడి చెప్తానని చెప్పి పంపించాను. నాకు అర్థమైంది, మా తండ్రి ఉన్ననాడే ఈ విషయం నాకు తెలిసి ఉంటే పని జరగదని వాడికి తెలుసు. అందుకే నాతో ఎప్పుడూ ఆ మాట అనకుండా కొంతకాలం ఊరుకుండి ఇప్పుడు తెర మీదకి తెచ్చాడు. మా బలహీనత తెలుసు, మా తండ్రి సంతకానికి తప్పక విలువిస్తామని. వీధిలోకి వచ్చి తగుబుకు దిగే పరిస్థితి లేదని తెలుసు. అప్పటికే నేను వాడికి అన్యాయం చేస్తున్నట్టు ప్రచారం చేసి ఉన్నాడు. మందు పార్టీలు ఇచ్చి మంచి చేసుకుని తన పడగ నీడ పట్టడానికి పథకం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం ఫోన్. అన్నయ్య ట్రాక్టర్తో ఇసుక రాళ్ళు వేస్తున్నాడు మన కళ్ళాన. మీ వేరకాడెళ్ళి అడ్డితే ఇది మాము కొనుక్కున్నాము, మీరెవడు అడగడానికి అని మీదకి వచ్చేటట. వీధిలో అందరూ ఆడికే సపోర్ట్ చేస్తున్నారు. ముసలోడు సేరదీసినాడు కదా పాముని, పాముకు పాలు పోసినా అది దాని గుణమే చూపిస్తుంది. ముద్దల ముచ్చోలు ఆడు పోసిన మందు మాటే ఆడుతుండ్రు, కానీ ముసలోడు ఉన్నప్పుడు సోదును చేసుకోలేకపోనావా అని ఒక్కడూ అనడు. ఆడు ఎంత ఇచ్చాడో ఎవడికి తెలియదు, అది ఎవడికి అక్కర్లేదు. ఏమంతే మీ బావు సంతకం ఉంది దాన్ని కాదినత్తవా అని ఆడిని వెనకేసుకొస్తున్నారు. ఊర్లోని తాగుబోత గంటల మాటే చెల్లుతుంది. ఒక న్యాయం లేదు, ధర్మం లేదు, ఆడదే రాజ్యం నాకుంది, ఒక పాలు నువ్వు రా అదే తేల్చుకుంది కానీ అని తర్వాత ఏం మాట్లాడాలో తెలియనట్టు ఫోన్ పెట్టేసింది మా పెదబావ కూతురు. అందరూ అతని పేపే మాట్లాడుతున్నారు, ఎందుకో అర్థమైంది. నేను వెళ్ళి ఒక 10 రోజులుండి మందు పోస్తే కొందరు నా వైపు మాట్లాడతారు, కానీ ఆ పని నేను చేయలేను. ఇప్పుడు పెద్దలెవరూ లేరు, ఉన్నోళ్ళు పెద్దలు కారు పెగ్గులు. వాడెవడో నీరు గడ్డిలాగా వచ్చి నాగుబామై పడగెత్తుతున్నాడంటే అది ఎవరిచిన ధైర్యమో తెలుస్తోంది. ఊరిప్పుడు నాది కాదని తేటతెల్లమైపోయింది. నేను రామమందిరం ఎక్కి ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదని ప్రమాణం చెయ్యాలా? ఇదా నాకు నా ఊరిలో లభిస్తున్న గౌరవం. నా ఊరు మనుషులని, ఊరి కష్టసుఖాలు నావేనని భావించిన నాకంటే మందు పోసినాడే దగ్గరైపోయాడా? ఊరు దాటిల్లేసరికి నేనే పరావేడనైపోయానా? మందు బాంధవ్యం ఎంత గొప్పదా! బావు పోయాక ఒంట్లో బాగులేక నా కొడుకు దగ్గరికి వచ్చేయడంతో ఊర్లోనున్న మట్టి గోడల మిద్దిళ్ళు మట్టిలు కలిసిపోయింది. ఆ ఇంటి స్థలం కూడా అమ్మేస్తారేమో అడగండి, కొంటానని మధ్య మనుషులతో మంతనాలు. ఆ సమయానికే మా ఆవిడికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అది ఆడికే కలిసి వచ్చింది. ఇక ఊరిలో ఉన్న ఒకే బంధం కళ్ళం. అక్కడే మఠమేసి కూర్చుంది సర్పం. ఒకసారి ఊరికి దూరమైతే ఆ దూరం మరింత పెరిగిపోతుంది తప్ప దగ్గర కాలేమని నాకు బాధపడింది. పాములొచ్చి పుట్టల్ని ఆక్రమించాక ఎక్కడెక్కడికో వలసెళ్ళిపోయిన చీమలకు పుట్టల వైపు చూడడానికైనా అవకాశం ఉండదని తెలియడానికి ఇంతకాలం పట్టింది. ఇంతకాలము నా కళలో కనిపించి నిద్రకు దూరం చేసిన పాము ఇదేనని ఇప్పుడు తెలుస్తుంది. పాము, 3 తలల పాము, ఎక్కడెక్కడ గోదావరి కిరటమే ఎగిసి కడల తీరాన్ని కమ్ముకుని కొండల్ని చుట్టుకొని అడవుల్ని అవహించి మైదానం మీద మటమేసి కూర్చుని బుసలు కొడుతున్న మహాసర్పం మెల్లగా పాకుతూ వచ్చి చిన్న చిన్న కప్పపిల్లల్ని ఎలకల్ని మింగడంతో మొదలుపెట్టి బలిసిన ఆవుల్ని దూడల్ని దుక్కుటెడ్లని పొలాల్ని సమస్త వ్యవసాయ సాధనాల్ని మింగుతూ వచ్చింది. మా బావుతో మొదలెట్టింది, నాతో ముగుస్తుందన్న నమ్మకమూ లేదు. అదిగో ఆ పాము వచ్చి 3 పడగల నీడనిస్తే చాలునని మా మెట్టి భూమి మీద మటమేసి మొదటి పడగ విప్పింది, 2 పడగ మా ఇంటి మీద, 3 పడగ మా కళ్ళం మీద. ఒక నిర్ణయానికి వచ్చాను, పోయినవి పోయాయి, ఇక నాకు అక్కడ మిగిలిందేమీ లేదు. ఎవడి సొమ్ము తినేసేననే అపకీర్తి నాకెందుకు? ఒకరోజు వెళ్ళి సంతకం చేసి
వెనక్కి తిరిగి చూడకుండా నాగావళి నదిలో తలారా స్నానం చేసి

0: ఏటవతల బస్సు ఎక్కి వచ్చేసాను. మా చెల్లెలు ఏడుపు వెంటాడుతుండగా ఊరితో చివరి అంటు తెగిపోయింది. ఇక ఆ ఊర్లో అడుగుపెట్టే అవకాశం లేదు. పెట్టగూడంత గుడిసైనా ఉండాలా, చేరడంత నేలైనా ఉండాలా, ఈ రెండూ లేనప్పుడు ఆ ఊరు నా ఊరు ఎలాగవుతుంది? ఎప్పుడైనా ఊరు ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఎవరి గడపలోనో ఎలా గడపాలి? నా నివాసం, నా రంగస్థలం, నా క్రీడాస్థలం మూడింటి మీద మూడు పడగల నీడ చిన్న కొనుకు పడుతుందనగా ఎవరో వచ్చారు భోజన సంచితో. సామాజిక కార్యకర్తట వలసల మీద ఏదో పుస్తకం రాస్తున్నాడట. నా వివరాలు అడుగుతున్నాడు. నా ఇల్లు పార్వతీపురం, నా కళ్ళం విశాఖపట్నం, నా కార్యక్షేత్రం విజయనగరం, నా రంగస్థలం శ్రీకాకుళం, నా ఊరు ఉత్తరాంధ్ర, నా పేరు కళింగోర చెప్పాను. అతనేదో రాసుకుంటున్నాడు. మా ఆవిడొచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారండి అంటూ చూస్తే ఎదురుగా ఎవరో లేరు. బాగుంది తిత్తవా, ఇదేటిలాగా ఎప్పుడూ లేదు పరేగన మాట్లాడుతున్నారు. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచిదేటో. ఏమీ కాదులే అని నవ్వి తను తెచ్చిన టీ తాగి బయటకెళ్ళాను. బయట చీకటిగానే ఉంది. ఇంకా కప్ప అరుపు వినిపించలేదు. పోము కడుపులో ఎప్పటికి జీర్ణమైపోయి ఉంటుంది. కానీ దాని దీనమైన అరుపు ఇంకా నా చెవుల్ని వదలడం లేదు. నిద్రలేమి మగతను వదిలించుకోవడానికి స్నానం చేశాను. రాత్రి వచ్చిన కళను గుర్తు చేసుకుంటూ కొంత తేలికపడినట్లయింది. గదిలోకి వచ్చేసరికి గేటు చప్పుడైతే వెళ్ళి తీశాను. ఎదురుగా రాత్రి నా కళలో కనిపించిన మనిషి. మళ్ళీ కళ? మా ఆవిడనట్లు నాకేదో అయిందా? కాదు, నిజమే. వస్తున్నది మనిషే. కాదు పాము. కాదు కాదు మనిషి. కాదు కాదు పాము మనిషి. చేతిలో శుభలేఖల ఉంది. బహుశా మా కళ్ళల్లో తను కట్టించిన నూతన గృహప్రవేశానికి ఆహ్వానమేమో. అతనొచ్చి ఎదురుగా కూర్చొని నవ్వాడు. అచ్చం పాము నవ్వంటే ఉందా నవ్వు. ఆహ్వాన పత్రిక నా చేతుల్లో పెట్టి తప్పక రావాలని చెప్పి వెళ్ళాడు. అతడు ఆ వెళ్తుంటే గోధుమ వన్ని సర్పం మెలికలు తిరుగుతూ వెళ్తున్నట్లు అనిపించింది. సముద్ర తీరము, కొండలు, అడవి, మైదానము, పడగ నీడలో కొనుక్కుతున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడింది. ఎదురుగా ఆహ్వానం కార్డు పాము వదిలిన కుబుసంలా కనిపించింది. గాలి విసురుకి పాము కుబుసం కిటికీ అవతలికి ఎగిరిపోయింది. మళ్ళీ మొదలైంది వర్షం. విరుచుకు పడింది హోరు గాలితో మా రేకుల ఇంటి మీద తుఫాను.
1: మీరు ఇంతవరకు శ్రీ గంట్యాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాలు వింటారు. జావేద్ అలీ చిన్మయి పాడిన పాట చిత్రం రోబో.

0: ఎంచుకోండి.
1: ఘంటసాల జిక్కి పాడిన పాట చిత్రం రోజులు మారాయి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్తూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని

0: మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: సాగడానికి నీళ్లిస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నాం అని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలు వేసి అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
0: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్దిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
2: ముఖ్యంగా ఈ విడివికెల్ అనేవి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పండిస్తున్నటువంటి పంటలు, అలాగే అటవీ ఫలస్థాయి అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకునేటట్టు వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధులు కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించారండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినవారు కాగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాతులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

0: జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్టంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
1: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్ జులై ఆగస్టు నెల 20, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగుండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: చెప్పి చెప్పి విసిగిపోయా.
4: ఏమైంది?
3: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
3: కరెక్ట్.
4: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
5: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఒంబుడ్స్మన్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTV తో మనపురం ఐజియల్.

0: గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో ముందుగా మహిళలకు చేయూతగా ప్రభుత్వ పథకాలు, శ్రీమతి గోపిరెడ్డి పద్మినీదేవి గారి ప్రసంగం వినండి.
8: మహిళల ఆర్థిక సాధికారతకు, స్వయం ఉపాధి ప్రోత్సాహానికి, వ్యాపార రంగాల్లో ముందుకు సాగటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాలైన పథకాలను గురించి ఈరోజు సమగ్రంగా తెలుసుకుందాము. మహిళల ప్రగతికి కేంద్ర ప్రభుత్వ పథకాలు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. మహిళా వ్యాపార పథకాల అవసరం ఎంత మేరకు ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాము. సాధారణంగా మహిళలు వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు ఎదురయ్యే ప్రధాన అడ్డంకులు ఆర్థిక వనరుల కొరత, తాకట్టు సమస్య, శిక్షణా లోపం, మార్కెట్ అవకాశాలపై అవగాహన లేకపోవటం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మహిళలకు ప్రత్యేకంగా రూపొందించిన పథకాల ద్వారా రుణ సౌకర్యం, శిక్షణ, మార్గదర్శకత మరియు మార్కెటింగ్ మద్దతు అందించబడుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్దటం. మొదటిగా ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి తెలుసుకుందాం. ఇది ఒక చిన్న మరియు సూక్ష్మ వ్యాపారుల కోసం తాకట్టు లేకుండా రుణం అందించే పథకం. ఈ ముద్రా లోన్ కింద లోన్ తీసుకోవాలి అని భావించేవారు ముద్రా లోన్లో 3 రకాల లోన్స్ అందుబాటులో ఉంటాయి. అవి శిశు, కిషోర్, తరుణ్ అనే 3 విభాగాలుగా ఉంటాయి. 50,000 లోపు రుణాలు శిశువు విభాగం కిందకు వస్తాయి. 50,000 నుంచి 5 లక్షల లోపు రుణాలను కిషోర్ విభాగం కిందకు, 5 లక్షల నుండి 10 లక్షల లోపు రుణాలు తరుణ్ విభాగం కిందకి వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు లేదంటే ఇప్పటికే బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని మరింత విస్తరించుకోవడానికి రుణం కోసం అప్లై చేయవచ్చు. అంటే ఈ లోను కొత్తగా వ్యాపారాలు చేసేవారికి, అదేవిధంగా ఉన్న వ్యాపారము ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉంటుంది. అయితే దేనిదోని కోసం లోన్ పొందవచ్చు? తయారీ రంగం, ట్రేడింగ్, సర్వీస్ రంగాలలోని వ్యాపారాలకు రుణాలు అందజేస్తారు. పలు రకాల బిజినెస్లకు కూడా లోన్స్ తీసుకోవచ్చు. అంటే షాప్ పెట్టుకోవడానికి, ఆటో రిక్షా కానీ, మోటార్ సైకిల్ కానీ కొనుగోలు చేసేందుకు, కుట్టు మిషను, బ్యూటీ పార్లర్, జిమ్, ఫుడ్ ప్రాసెసింగ్, హస్తకళల వ్యాపారం వంటివి పెట్టుకోవడానికి లోన్ తీసుకోవచ్చు. 50,000 వరకు ఎలాంటి మార్జిన్ ఉండదు. ఈ లిమిట్ దాటితే 10% మార్జిన్ ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్లో ముద్రా స్కీమ్ కింద లోన్ తీసుకున్న వారికి ముద్రా రూపే కార్డ్ లభిస్తుంది. ఇది ఒక డెబిట్ కార్డ్ లాంటిది. ముద్రా లోన్ అకౌంట్తో ఇది లింక్ అయి ఉంటుంది. దీని సాయంతో ముద్రా అకౌంట్ నుంచి అవసరమైనప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. దీంతో ముద్రా కస్టమర్ లావాదేవీలు డిజిటలైజ్ అవుతాయి. క్రెడిట్ హిస్టరీ కూడా క్రియేట్ అవుతుంది.

పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్లో కూడా ఇది పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఏ ఏటీఎం నుంచైనా డబ్బు తీసుకోవచ్చు. ఇది మహిళలను డిజిటల్ ప్రపంచానికి దగ్గరగా చేస్తుంది. ఇప్పుడు స్టాండప్ ఇండియా పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం మహిళలు మరియు షెడ్యూల్ కులాలు తెగల వర్గాల వ్యాపారవేత్తలకు పెద్ద స్థాయి వ్యాపార ప్రారంభానికి సహాయం చేస్తుంది. ఈ పథకం యొక్క లబ్ధిదారులు తయారీ, సేవలు, ట్రేడింగ్ రంగాలలో వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అంతేకాకుండా ఈ పథకం కొత్తగా ప్రారంభించే పరిశ్రమలకు మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా ప్రతి బ్యాంక్ శాఖ కనీసం ఒక మహిళా వ్యాపారవేత్తకు రుణం అందించాల్సి ఉంటుంది. 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఇది ప్రత్యేకంగా మహిళలకు లోన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి ఒక మంచి అవకాశం. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రవేశపెట్టిన మరొక ప్రత్యేక రుణ పథకమే సెంట్ కళ్యాణి పథకం. ఈ పథకం కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి లేదా ఇప్పటికే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కింద ఉన్న పరిశ్రమలను ఆధునీకరించటానికి 1 కోటి రూపాయల వరకు టర్మ్ లోన్ మరియు వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య వివరాలు: గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు రుణ పరిమితి కలదు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, తక్కువ వడ్డీ రేట్లు వంటి ఎన్నో ప్రయోజనాల్ని ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా వ్యాపారాన్ని బట్టి 3 నుంచి 7 సంవత్సరాల వరకు తీసుకున్న లోన్ తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా మహిళలకు కల్పించారు. ట్రేడ్ పథకం అనగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ప్రీనియర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్. ఈ పథకం మహిళలకు ఆర్థిక సాధికారత, శిక్షణ మరియు కౌన్సిలింగ్ ద్వారా సొంత వ్యవసాయేతర వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవటంలో సహాయపడుతుంది. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ మరియు పరిమిత వనరులు కలిగిన మహిళల కోసం అమలు చేయబడుతున్న పథకం. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్య శిక్షణ, కౌన్సిలింగ్ మరియు ఆర్థిక సహాయం అందించటం. ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 30% ప్రభుత్వ సబ్సిడీగా ఆర్థిక సహాయం లభిస్తుంది. మిగిలిన 70% రుణం బ్యాంకుల ద్వారా లభిస్తుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు లేదా వ్యక్తిగత మహిళా పారిశ్రామికవేత్తలు ఈ పథకంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం యొక్క ముఖ్య అర్హత కలిగిన వారు ఎవరనగా గ్రామీణ మహిళలు, అదేవిధంగా వారి వనరులు పరిమితంగా ఉన్నవారు. అంతేకాకుండా ఇది వ్యవసాయేతర పరిశ్రమలకు సహాయం చేస్తుంది. మహిళా ఎంటర్ప్రీనియర్షిప్ ప్లాట్ఫామ్. ఈ పథకం ఒక సమగ్ర డిజిటల్ వేదిక. ఇది నీతి ఆయోగ్ ద్వారా భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులు, మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్ మరియు నెట్వర్కింగ్ సేవలను అందించే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మహిళా వ్యాపారవేత్తలకు అవసరమైన వనరులు, శిక్షణ, మార్కెటింగ్ మద్దతు, ఆర్థిక సేవలను కల్పించటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ పథకం ముఖ్యంగా 3 స్తంభాలను ఏర్పరచుకొని పనిచేస్తుంది. అనగా 3 విధాలుగా ఈ పథకము మహిళలకు సేవలను అందిస్తుంది. అందులో మొదటిగా ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే మహిళలను వ్యాపారం ప్రారంభించే దిశగా ప్రేరణ కల్పించి ఉత్సాహపరచటం. జ్ఞానశక్తి ద్వారా శిక్షణ మరియు అవగాహన కల్పించటం. కర్మశక్తి అనగా వ్యాపారాన్ని ఏ విధంగా అమలుపరచాలి, అదేవిధంగా అమలుపరిచిన వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించాలి అనే దాని మీద మహిళలకు శిక్షణని కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు వివిధ సేవలను ఒకే చోట అందిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్యమైన లాభం ఏమిటి అంటే అన్ని రకాలైన సేవలు ఒకే చోట లభిస్తాయి. మహిళలకు కావలసిన ఆర్థిక మార్గదర్శకత, మెంటరింగ్, శిక్షణ, ఇంక్యుబేషన్ సపోర్ట్, మార్కెటింగ్ లింకేజెస్, చట్టపరమైన సూచనలు వంటి పలు సేవలను ఒకే చోట అందిస్తుంది. మహిళా కాయర్ యోజన. ఇది కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ. ఇది గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కేంద్ర ప్రభుత్వం పథకం. ఇది కాయర్

0: కోడ్ ద్వారా నడుస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మహిళలకు, అనగా కొబ్బరి పీచు ఉత్పత్తి ప్రాంతాల్లోని మహిళా కళాకారులకు స్వయం ఉపాధి ద్వారా కొబ్బరి పొట్టును ప్రాసెస్ చేయడం మరియు నూలు తయారీలో శిక్షణ ఇవ్వడం మరియు మోటరైజ్డ్ రాడ్స్ కాయరి యంత్రాలను సబ్సిడీ ధరలకు అందించడం ద్వారా మహిళలలో సాధికారతను పెంపొందించటం. అంతేకాకుండా కొత్త యూనిట్ల స్థాపనకు పిఎంఈజీపీ పథకం కింద 25 లక్షల వరకు ఆర్థిక సహాయం ఈ మహిళా కాయర్ యోజన ద్వారా పొందవచ్చు. మహిళా సమృద్ధి యోజన. ఈ పథకం వెనుకబడిన తరగతులు, అనగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి తద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించటం. లబ్ధిదారులకి గరిష్టంగా 1,25,000 నుంచి 1,40,000 వరకు తక్కువ రుణం, అంటే 6% వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది. 3 నెలల మారటోరియం వ్యవధితో 3 ఏళ్లలోపు త్రైమాసిక వాయిదాలలో తీసుకున్న రుణంను తిరిగి చెల్లించాలి. అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి రుణం చెల్లించే విధంగా వెసులుబాటు ఉంది. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో 90% వరకు రుణంగా పొందవచ్చు మరియు లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి. అంటే వారి కుటుంబ ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉన్నవారే ఈ పథకం ద్వారా లబ్ధిదారులు అవగలుగుతారు. మహిళలకు శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమం అనేది స్టెప్ అనే పథకం. ఈ పథకం 1986-1987 నుండి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది 16 ఏళ్లు పైబడిన మహిళలకు ఉపాధి కల్పించే నైపుణ్యాలను, శిక్షణను అందించి వారిని స్వయం ఉపాధి లేదా వ్యాపారవేత్తలుగా మార్చటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం వ్యవసాయం, ఉద్యానవనం, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండ్లూమ్స్, హస్తకళలు, కంప్యూటర్, ఐటీ వంటి రంగాలపై దృష్టి పెడుతుంది. స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. నైపుణ్య శిక్షణతో పాటు అవసరమైన సాధనాలు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెటింగ్ మద్దతు అనేకమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పటి వరకు పథకాల కోసం దరఖాస్తు విధానం ఏమిటంటే, సమీప బ్యాంకు శాఖను సంప్రదించాలి, జిల్లా పరిశ్రమ కేంద్రాన్ని సంప్రదించాలి, ఎంఎస్ఎంఈ కార్యాలయాల ద్వారా సమాచారం పొందాలి, అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ ఉపయోగించాలి మరియు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పథకాలు మహిళలకు శిక్షణ ఇవ్వటంలో, నైపుణ్యాలను కల్పించటంలో, అదేవిధంగా వారికి కావలసిన రుణాలను అందించటంలో, ఒక వ్యాపారానికి సంబంధించిన ప్రతి అంశంలో మహిళలకు ఎంతో సహాయకంగా ఉన్నాయి. అవకాశాలు మీ ముందే ఉన్నాయి. మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని, ఆర్థికంగా బలపడాలని, ఉద్యోగాలు సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. తెలుసుకోవటం మొదటి అడుగు, దరఖాస్తు చేయడం రెండో అడుగు, స్వయం ఉపాధి సాధించటం విజయానికి దారి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం బలపడుతుంది, తద్వారా సమాజం బలపడుతుంది.
1: మీరు ఇంతవరకు మహిళలకు చేయూతగా ప్రభుత్వ పథకాలు శ్రీమతి గోపిరెడ్డి పద్మినీదేవి గారి ప్రసంగం విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు పాదాలని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం. శరీరం అంతా పాదాల మీదే ఆధారపడి ఉంటుంది, కానీ అందంగా తీర్చిదిద్దుకునే విషయంలో మాత్రం పాదాలు చివరి స్థానంలో ఉంటాయి. పాదాలను శరీరం మొత్తంలో అత్యంత ప్రాముఖ్యమైనవిగా గుర్తించాలి. ఎందుకు

అంటే పాదాల సెన్స్ మెదడు వరకు వెళ్తుంది. పాదాలు శరీరానికి అద్దం లాంటివని గుర్తించాలి. పాదాలను ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా, అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే శరీరం అంతా ఫిట్గా ఉన్న భావన కలుగుతుంది. పెడిక్యూర్ చేసుకున్న తర్వాత రోజుకు ఒకసారైనా ఫుట్ మసాజ్ చేసుకుంటే శరీరం అంతా విశ్రాంతి పొందుతుంది. వేసవిలోనైనా వింటర్లోనైనా నెలకు ఒకసారి పాదాలకు సరైన బ్యూటీ థెరపీ చేయించుకోవడం మంచిది. ఇంట్లోనే పెడిక్యూర్ కూడా చేసుకోవచ్చు. పురుషులు, స్త్రీలు, చిన్న పెద్ద ఎవరైనా సరే పాదాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెచ్చని నీటిలో ఫుట్ షాంపూ కలిపి 5 నిమిషాలు పాదాలను అందులో ఉంచాలి. గోళ్లకి క్యూటికల్ క్రీమ్ రాసి నెయిల్ పుల్లర్తో మృతకణాలను తొలగించుకోవాలి. క్యూటికల్ కట్టర్తో అదనపు క్యూటికల్స్ని తీసేయాలి. నెయిల్స్ని తగిన షేప్లో కట్ చేసుకోవాలి. ఫుట్ స్క్రాపర్తో పాదాన్ని మృదువుగా రబ్ చేయాలి. తర్వాత బఫర్తో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. స్క్రబ్తో మర్దనా చేసుకున్నాక మృతకణాలు తొలగిపోతాయి. ఇది శుభ్రం చేసి ఫుట్ మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఫుట్ ప్యాక్ వేసి 15 నిమిషాలు ఆరనిచ్చి తీసేయాలి. తర్వాత ఫుడ్ డియోడ్రెంట్ వాడాలి. స్నానం చేసిన తర్వాత పాదాలకు స్కిన్ రిపేర్ క్రీమ్ను, రాత్రి పడుకునే ముందు ఫుట్ లోషన్ని ఉపయోగించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పాదాల పగుళ్ళు, నొప్పులను నివారించవచ్చు. పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటే మన మనసు ఉల్లాసవర్తంగా మారుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్ర గీతాలు వింటారు.

0: మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: యువలయ. అందరికీ శుభ సాయంత్రం. యువలయకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలని పంపించాల్సిన ఫోన్ నెంబర్ 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను మీ మొట్టమొదటి ప్రశ్న. గాలి వేగాన్ని కొలిచే సాధనం ఏది? గాలి వేగాన్ని కొలిచే సాధనం పేరు ఏంటి? ఈ ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ కూడా మీకు అందిస్తాను. లాక్టోమీటర్, అనిమోమీటర్, హైడ్రోమీటర్, ఓడోమీటర్. ఆప్షన్స్ ఇంకోసారి, లాక్టోమీటర్, అనిమోమీటర్, హైడ్రోమీటర్, ఓడోమీటర్. గాలి వేగాన్ని కొలిచే సాధనం పేరు ఏంటి? దానికి సంబంధించిన ఆన్సర్లు లాక్టోమీటర్, అనిమోమీటర్, హైడ్రోమీటర్, ఓడోమీటర్. ఈ 4 మాత్రమే మీరు ఆన్సర్ని మెసేజ్ చేయాల్సి ఉంటుంది 8 6 6 2 4 8 8 8 1 2 నెంబర్కి.

0: గాలి వేగాన్ని కొలిచే సాధనం ఏంటి అని అడిగాను. దానికి సంబంధించి నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. లాక్టోమీటర్, అనిమోమీటర్, హైడ్రోమీటర్, ఓడోమీటర్. ఈ నాలుగిట్లోంచి మాత్రమే మీ ఆన్సర్ ఉండాలి. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నుంచి ఫణిరాజ్. రైట్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుబాని. బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ ప్రసాద్ ఎల్ఏసి కాలనీ హరినాథపురం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపల్లి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగభూషణం గుంటూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అగైన్ రైట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి అచ్యుత, శశాంక, పావని, చిరంజీవి, బృందావనం, పద్మశ్రీశ్యామ్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకొని అగైన్ పంపించండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాధియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. యువలైకు స్వాగతం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, పండు, అశోక్ బాబు, సాయి ప్రకాష్, బ్రహ్మయ్య, సుబ్రహ్మణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందిరాదేవి, వెంకట్, మణిదీప్ బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్తో. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శ్రీవాన్వి, స్వీటీ. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి బొడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్తో. ఏం రాజేష్ ఒంగోలు నుంచి. నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, రామణి. ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ మిలాదున్నబి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అందరికీ కూడా. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. చరిష్మా రెబ్బన్ నుంచి. ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూ బాబా, ఇంకా మూసాపేట నరేష్, ఇంకా వారి గ్రామ ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, మీరు ఇందక్కడ మెసేజ్ చేశారు నేను చదివేశాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, మీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. చరిష్మా రెబ్బన్ నుంచి ఒకసారి కూడా చెక్ చేసుకోండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ, మోహన్జీ, వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గాలి వేగాన్ని కొలిచే సాధనం ఏది అని అడిగాను, నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. లాక్టోమీటర్, అనిమోమీటర్, హైడ్రోమీటర్, ఓడోమీటర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనిమోమీటర్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఇంకొక ప్రశ్న. మానవునిలో సాధారణ పెరుగుదలపై ప్రభావాన్ని చూపించే హార్మోన్ పేరు ఏంటి? ప్రశ్న ఇంకోసారి. మానవునిలో సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపించే హార్మోన్ పేరు ఏంటో తెలిస్తే ఆన్సర్ మెసేజ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. పిట్యూటరీ, సైటోకెనిన్, ఆక్సిన్, ఎస్ట్రోజన్. పిట్యూటరీ, సైటోకెనిన్, ఆక్సిన్, ఎస్ట్రోజన్. మానవునిలో సాధారణ పెరుగుదలపై ప్రభావాన్ని చూపే హార్మోన్ పేరు ఏంటి? పిట్యూటరీ, సైటోకెనిన్, ఆక్సిన్, ఎస్ట్రోజన్. ఈ నాలుగిట్లోంచి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్క ఆన్సర్ని మెసేజ్ 0866248812 నెంబర్కి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
0: ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం. మానవునిలో సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ పేరు ఏంటి? పిట్యూటరీ, సైటోకెనిన్, ఆక్సిన్, ఎస్ట్రోజన్. ఈ నాలుగిట్లోంచి ఆన్సర్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది.

మానవునిలో సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ పేరు ఏంటి? ఈ ప్రశ్నకి సంబంధించి పిట్యూటరీ, సైటోకెనిన్, ఆక్సిన్, ఈస్ట్రోజన్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాను. ఈ నాలుగు ఆప్షన్స్లోంచి ఒక్క ఆన్సర్ని మీరు మెసేజ్ చేయాలి 8662488812 నెంబర్కి.

మానవునిలో సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ పేరు ఏంటి అని అడిగాను. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను, పిట్యూటరీ, సైటోకెనిన్, ఆక్సిన్, ఈస్ట్రోజన్. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఇందాకడ అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని పంపించారు రఘువీర్ సింగ్, సుగుణాభాయి ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు

కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, కేవి రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా వీరందరూ రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణ్ కుమారి వీరందరూ పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ని, ఒకసారి చెక్ చేసుకోండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రాంగ్ ఆన్సర్ అండి, చెక్ చేసుకోండి. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి జవాబు 4 గంట కాదుగా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగభూషణం గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద రాంగ్ ఆన్సర్, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మధుసూదన్ రెడ్డి పాపినిపాలెం నుంచి, మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు, నేను హార్మోన్ పేరు అడిగాను. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్, గెయిన్ కరెక్ట్ ఆన్సర్తో ఇందిరాదేవి వెంకట మణిదీప్ బాపట్ల నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, దేవులపల్లి హనుమంతరావు కూరనవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్, చరిష్మా రెబ్బన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆప్షన్ 3 అంట కాదుగా. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి ఒకసారి చెక్ చేసుకుని అగైన్ ఆన్సర్ పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ప్రభా చీరాల నుంచి రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కడప నుండి వినయ్, ప్రవీణ, కృష్ణ, తులసి రెడ్డమ్మ వీరందరూ శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్తో, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కడప నుంచి శ్రీదేవి, శైలజ కరెక్ట్ ఆన్సర్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రాంగ్ ఆన్సర్ అండి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న, మీ ఆన్సర్ కూడా నాకు అర్థం కాలేదు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్గా శేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ పంపించారు అగైన్ పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వల్లూరు నుంచి ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. బృందావనం, పద్మశ్రీ శ్యామ్, సాయిరామ్, తనూజ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్, అగైన్ రాంగ్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి ఒకసారి చెక్ చేసుకోండి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద రాంగ్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాంగ్ ఆన్సర్, అగైన్ రాంగ్ ఆన్సర్తో ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్. ఏంటి ఇన్ని రాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్, అబ్బా కరెక్ట్ ఆన్సర్ పంపించారు వంశీ యోగి, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కూడా పంపించండి కరెక్ట్ ఆన్సర్. కళ్యాణి చీరాల నుంచి రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్తో ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య ఇందాకడ అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని పంపించారు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామ్ల, ఇప్పుడు కూడా ఇంకో ప్రశ్న అడిగాను దానికి కూడా ఆన్సర్ చేయండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామం నుండి డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి వీరందరూ రాంగ్ ఆన్సర్ను పంపించారు. మానవునిలో సాధారణ పెరుగుదలపై ప్రభావాన్ని చూపే హార్మోన్ పేరు, ఇంతమంది రాంగ్ ఆన్సర్లు పంపిస్తారని అస్సలు ఊహించలేదు.
సంబంధించి నేను నాలుగు ఆప్షన్స్ ఇచ్చాను, పిట్యూటరీ, సైటోకెనిన్, ఆక్సిన్, ఎస్ట్రో.

కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పిట్యూటరీ, మెదడు అడుగు భాగంలో ఉండే పీయూష గ్రంథి అన్నమాట, దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలను నేరుగా ప్రేరేపిస్తుంది. ఇంకా ఏం చేస్తుందో తెలుసా? శరీరంలో జీవక్రియలను నియంత్రించడం, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం, అవయవాల సాధారణ పనితీరును కాపాడడంలో ఇది సహాయపడుతుంది. ఇదన్నమాట సంగతి. రాంగ్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కడప నుంచి వంశీ. రాంగ్ ఆన్సర్ అండి, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి. అయినా చక్కగా ఆన్సర్ చెప్పేసుకున్నాం, దానికి డీటెయిల్గా కూడా మాట్లాడేసుకున్నాం, కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, ఇంకా వారి కుటుంబ సభ్యులు ముసాపేట గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీస్సులు. ఈరోజు మనం సంస్కృత పాఠంలో మృచ్ఛకటికం నాటకంలో 3వ అంకంలో శర్విలకుడు చారుదత్తుని ఇంటికి దొంగతనం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న భాగాన్ని చెప్పుకుందాం.
1: అలాగే ఆచార్య.
2: శర్విలకుడు చారుదత్తుని ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు కదా.
1: అవునాచార్య.
2: అక్కడ గోడల యొక్క రకాన్ని చూచి దానికి ఏ రకమైన రంధ్రాన్ని వేయాలో కూడా నిర్ణయించుకున్నాడు.
1: అవునాచార్య.
2: అలాగే దొంగతనం జరిగిన తరువాత మరునాడు అందరూ దొంగ చేసిన పనిలో ఉన్న తప్పొప్పులను కూడా

0: మాట్లాడుకుంటారు అని కూడా చెప్పాడు.
1: అవునాచార్య.
0: ఇక ఆ తరువాత శర్విలకుడు ఏం చేశాడో చూద్దాం.
1: అలాగే ఆచార్య.
0: గోడకు రంధ్రం చేయడానికంటే ముందు స్కందుడికి, కనకశక్తికి, బ్రహ్మణ్య దేవునికి, దేవవ్రతునికి నమస్కారం చేశాడు.
1: ఎందుకాచార్య?
0: ఎందుకంటే మనం ఏదైనా ముఖ్యమైన పని చేయడం ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు భగవంతుని ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు కోరుకుంటాం కదా.
1: అవునాచార్య.
0: అలాగే శర్విలకుడు కూడా భగవంతుడికి, చోరశాస్త్ర గురువులకు నమస్కారం చేసుకున్నాడు.
1: ఓహో.
0: అంతేకాదు తనకు ఈ చోర విద్యను నేర్పిన గురువును కూడా స్మరించుకున్నాడు.
1: అలాగా ఆచార్య, ఆయన పేరేమిటి?
0: శర్విలకుడికి చోర విద్యను నేర్పిన గురువు పేరు భాస్కర నంది. ఆయన శర్విలకుడికి యోగ రోచన అనే ఒక లేహ్యాన్ని కూడా ఇచ్చారట. గురువుగారి పేరేమిటి?
1: భాస్కర నంది.
0: అలాగే ఆయన శిష్యుడైన శర్విలకుడికి ఇచ్చిన లేహ్యం పేరేంటి?
1: యోగ రోచన.
0: యోగ రోచన. ఇది ఒక రహస్య లేహ్యం. ఆ లేహ్యం యొక్క గొప్పతనమేమిటో తరువాతి శ్లోకంలో శర్విలకుడు చెప్తున్నాడు.
1: అలాగే ఆచార్య.
0: అనయాహి సమాలబ్ధం.
1: అనయాహి

0: ఇష్యతి
1: రుజం నోత్పాదయిష్యతి.
0: ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని చూద్దాం.
1: సరే ఆచార్య.
0: అనయా
1: అనయా
0: ఈ యోగరోచన
1: ఈ యోగరోచన
0: లేహ్యముతో
1: లేహ్యముతో
0: సమాలబ్ధం
1: సమాలబ్ధం
0: పూర్తిగా పులుముకొనబడిన
1: పూర్తిగా పులుముకొనబడిన
0: మాం
1: మాం
0: నన్ను
1: నన్ను
0: రక్షిణః
1: రక్షిణః
0: రక్షక భటులు
1: రక్షక భటులు
0: నద్రక్ష్యంతి
1: నద్రక్ష్యంతి
0: చూడలేరు
1: చూడలేరు
0: గాత్రే
1: గాత్రే
0: శరీరమునందు
1: శరీరమునందు
0: పతితం
1: పతితం
0: పడిన
1: పడిన
0: శస్త్రం చ
1: శస్త్రం చ
0: ఆయుధము కూడా
1: ఆయుధము కూడా
0: రుజం
1: రుజం
0: ఎటువంటి గాయాన్ని
1: ఎటువంటి గాయాన్ని
0: న ఉత్పాదయిష్యతి
1: న ఉత్పాదయిష్యతి
0: చేయదు
1: చేయదు.
0: ఇది ప్రతిపదార్థం.
1: అలాగే ఆచార్య.
0: అంటే భాస్కరనంది ఇచ్చిన యోగరోచన అనే లేహ్యం గనుక శర్విలకుడు తన ఒంటికి రాసుకుంటే శర్విలకుడికి అదృశ్య రూపం వస్తుందన్నమాట.
1: అలాగే ఆచార్య.
0: అలాగే ఏ సందర్భంలో అయినా ఇతనిని ఎవరైనా గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేసి ఏమైనా ఆయుధాలను తన మీదకు వేస్తే ఒకవేళ ఆయుధాలు ఈయన శరీరానికి తగిలినా ఎలాంటి గాయాన్ని చేయవట. అది ఆ లేహ్యం యొక్క మహిమ.
1: ఓహో,
0: శ్లోకం అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఈ శ్లోకం అనుష్టుప్ ఛందస్సులో ఉంది.
1: అలాగే ఆచార్య.
0: ఇలా అనుకుని శర్విలకుడు లేహ్యాన్ని ఒంటి నిండా పులుముకున్నాడు. ఈలోపు అకస్మాత్తుగా అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే తనతో పాటు తాడును తెచ్చుకోవడం మర్చిపోయాను అని. కొలుచుకోవడానికి అది చాలా అవసరం. ఏమైనా సరే కొలిచి గుర్తులు పెట్టుకోవాలంటే తప్పనిసరిగా తాడుండాలన్నమాట. ఇప్పుడు ఎలాగా అని ఆలోచించాడు. తన ఒంటి మీద ఉన్న యజ్ఞోపవీతాన్ని తాడుగా ఉపయోగించుకుంటాను అని అనుకున్నాడు.
1: అవునా?
0: అవును. మనం చెప్పుకున్నాం కదా శర్విలకుడు బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాం కదా?
1: అవునాచార్య.
0: అందువలన అతనికి యజ్ఞోపవీతం ఉందన్నమాట.
1: అలాగే ఆచార్య.
0: బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం ఎంత బాగా ఉపయోగపడుతుందో, నా వంటి వారికైతే అది విశేషంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు శర్విలకుడు.
1: అలాగా ఆచార్య.
0: అవును, ఇక్కడ శర్విలకుడి యొక్క నైపుణ్యం మనకు తెలుస్తోంది. అంటే ఏదైనా ఒక వస్తువు లేకపోయినా ఉన్న వస్తువులతో ఆ పనిని ఎలా సాధించాలో తెలిసిన కుశలత్వం కలిగిన వాడు శర్విలకుడన్నమాట.
1: అలాగే ఆచార్య.
0: బ్రాహ్మణుల యొక్క యజ్ఞోపవీతానికి ఎన్ని రకాల ఉపయోగాలున్నాయో తరువాతి శ్లోకంలో శర్విలకుడు ఇలా చెప్తున్నాడు.

0: दृढ़े कपाटे
1: दष्टस्य कीटभुजगैः
0: दष्टस्य कीटभुजगैः
1: परिवेष्टनम् च
0: परिवेष्टनम् च
1: అన్వయ క్రమంతో ఈ శ్లోకానికి ప్రతిపదార్థం చూద్దాం.
0: అలాగే ఆచార్య,
1: ఏతేనా
0: ఈ జంధ్యముతో
1: భిత్తిషు కర్మ మార్గం గోడలయందు రంధ్రాన్ని
0: మాపయతి
1: కొలుచుకుంటాడు. ఏతేనా
0: ఈ యజ్ఞోపవీతముతో
1: భూషణ సంప్రయోగాన్
0: నగల యొక్క కుక్కెములను
1: మోచయతి
0: సడలించును.
1: యంత్రదృఢే కపాటే
0: గడియపెట్టిన వాకిలిని
1: ఏతేనా
0: ఈ యజ్ఞోపవీతముతోనే
1: ఉద్ఘాటకః భవతి తెరిచినవాడు అవుతాడు.
0: కీటభుజగైః
1: విషపు పురుగులు
0: పాములతో
1: దష్టస్య
0: కరవబడిన వారికి
1: ఏతేనా
0: ఈ యజ్ఞోపవీతముతో
1: వేష్టనం చ భవతి
0: కట్టుకట్టడం కూడా
1: జరుగుతుంది. ఇది ప్రతిపదార్థం.
0: అలాగే ఆచార్య,
1: కావలసిన సాధనం పొరపాటున మరిచిపోయినా లేదా లేకపోయినా ఉన్న వస్తువులనే కావలసిన సాధనంగా మార్చుకోవడం అనేది శర్విలకుని తెలివికి నిదర్శనం అన్నమాట.
0: అవునాచార్య,
1: దొంగైనా సరే అతని దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. మనం కూడా నిత్య జీవితంలో ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో మనం అనుకున్నట్లుగా పరిస్థితులు లేకపోతే ఉన్న పరిస్థితులనే మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలన్నమాట.
0: అలాగే ఆచార్య,
1: దొంగకి తాడు చాలా అవసరం. శరీరం వెడల్పుకి కొలుచుకుని ఇంటికి రంధ్రం చేసేటప్పుడు దానికి తగ్గట్లుగా గోడపై ఎక్కడి నుండి ఎక్కడి వరకు రంధ్రం చెయ్యాలో కొలిచి గుర్తులు పెట్టుకోవాలి. ఇలా చాలా వాటికి తాడు అవసరమవుతుంది. కానీ శర్విలకుడు తాడును మరిచిపోయాడు. అయినా సరే తన యజ్ఞోపవీతముతోనే ఆ పనులను చెయ్యాలి అని, చేయవచ్చు అని కూడా అనుకుంటాడు. నగల కొక్కెములను వదులు చేయడానికి, గడియలను తీయడానికి ఏదైనా పాముగాని విషపు పురుగుగాని కుడితే విషం శరీరమంతా వ్యాపించకుండా ఉండడం కోసం కట్టుకట్టడానికి ఈ యజ్ఞోపవీతం ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు శర్విలకుడు.
0: అలాగే ఆచార్య,
1: నగల కొక్కెలను సడలించడానికి అన్నప్పుడు కొక్కెం మధ్యలోకి జంధ్యాన్ని పెట్టి గట్టిగా బలంగా జంధ్యాన్ని బయటికి లాగితే ఆ నగల కొక్కెం కూడా వదులవుతుందన్నమాట.
0: అలాగే ఆచార్య,
1: అలాగే గడియ వేసుంటే లోపల నుంచి గడియ వేసుకుని కదా పడుకుంటారు. గడియ వేసున్న తలుపుని తీయాలి అంటే ఈ జంధ్యంతో నెమ్మదిగా ఆ చెడతని కిందకి లాగడానికి ఉపయోగపడుతుంది. అలాగే అడ్డంగా గడియ వేసే తలుపులు కూడా ఉండేవి. ఈ జంధ్యాన్ని గనక ఉపయోగిస్తే ఆ అడ్డంగా ఉన్న గడియని తీయడానికి కూడా వీలవుతుంది అని అనుకుంటున్నాడు శర్విలకుడు. కాబట్టి ఒక వస్తువుని మనం చూసే దృష్టితో దాని యొక్క ప్రయోజనాలు మారిపోతూ ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి.
0: అలాగే ఆచార్య,
1: బ్రాహ్మణులందరికీ కూడా యజ్ఞోపవీతం ఉంటుంది. కానీ ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రావు. ఎందుకని? వారి దృష్టి వేరు. ఈయనకు మాత్రం ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అనంటే ఇతని దృష్టి వేరు. ఇతను దొంగ గనక తను చూసే దృష్టి కూడా దానికి తగినట్లుగానే ఉంటుందన్నమాట.
0: అలాగే ఆచార్య.

0: ఇలా శర్విలకుడు దొంగతనం చేయడానికి ముందు జాగ్రత్తగా అన్నిటినీ పరిశీలించి పరిస్థితులకు తగిన చోర విధానాన్ని నిర్ణయించుకున్నాడు. లేని వస్తువు కోసం బాధపడకుండా ఉన్న వస్తువుతో అనుకున్న పనిని చేయాలి అని అనుకుంటాడన్నమాట. ఇక దొంగతనం చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటాడు. ఇది ఈరోజు పాఠం. స్వస్తి.
1: ధన్యవాదాలు ఆచార్య.
2: మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.

0: ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. జానపద గీతాలు వింటారు.
5: జనపదాలే జానపదాలు. జనుల హృదయాల నుండి స్వేచ్ఛగా పుట్టినదే జానపదాలు. చేసే పనిలో అలసట తెలియకుండా తమ మాటలనే పాటలుగా పాడుకుంటూ ఉంటారు పల్లెవాసులు. ఈ పాటల లక్ష్యం కేవలం వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడమే కాకుండా మనిషిలోని మానవీయ సంస్కారాన్ని ఇనుమడింపచేయడమే. ఈ క్రమంలోనే ఎన్నో ఆణిముత్యాల్లాంటి జానపద గీతాలను అందించారు. మరి ఈనాటి జానపద గేయాలు కార్యక్రమంలో శ్రీమతి ఉప్పలపాటి ఆదిలక్ష్మి బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి ఉప్పలపాటి ఆదిలక్ష్మి బృందం పాడిన జానపద గేయాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: भोर की चौखट पर भक्ति की धारा.
5: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
4: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए. ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
5: आकाशवाणी है ना,
6: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
5: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
4: शाम सुहानी हो,
7: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
5: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
4: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
5: सफर में
4: आपके साथ
5: आकाशवाणी.

చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట భాస్కర్ భట్ల రవికుమార్ రచనలో అనూస్ గీతామాధురి ఆలపించిన గీతం అది నువ్వే చిత్రం నుండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం అతడు. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తరువాత యాజిన్ నిజార్ పాడిన పాట సన్నాఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం నుండి శ్రీమణి రచనకు దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మగధీర ఈ చిత్రం నుండి అనూస్ గుర్వారా రీటా పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తరువాత దశావతారం ఈ చిత్రం నుండి షాన్ మహాలక్ష్మి అయ్యర్ ఆలపించిన గీతం. గీత రచన చంద్రబోస్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: వెల్కమ్ టు యువవాణి. ముందుగా ఈనాటి యువవాణి కార్యక్రమంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవం గురించి కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. మన శరీరంలో కీలకమైన జ్ఞానేంద్రియాలు మన కళ్ళే. కంటికి వచ్చే ఏ సమస్య అయినా మన విలువైన జీవితాన్ని చీకటి చేస్తుంది. ఒక్క క్షణం కూడా మనం చీకటిని భరించలేం. అలాంటిది పుట్టుకతో కళ్ళు లేకుండా పుట్టిన వారిని గురించి ఒకసారి ఆలోచించండి. మరణించిన వారి కళ్ళు దానంగా ఇవ్వడం వల్ల మరో ఇద్దరికి దృష్టిని ప్రసాదించవచ్చు. మరి ఈ ప్రయోజనం అందరికి వర్తిస్తుందా? ఎవరెవరు కళ్ళు దానం చేయవచ్చు? ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవం మొదటిసారిగా 1985 మన భారత ప్రభుత్వ ఆరోగ్య సంస్థ మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ కలిసి ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం 8వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా 8వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, చూపు లేని వారికి మరణించిన వ్యక్తి ద్వారా కంటి చూపును అందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అసలు ఈ నేత్రాలను ఎవరెవరు దానం చేయవచ్చు, ఎటువంటి వారు దానం చేయవచ్చో కూడా తెలుసుకుందాం. నేత్రదానానికి వయసుతో గాని లింగభేదంతో గాని ఎటువంటి సంబంధం లేదు. ఈ నేత్రదానం ఎవరైనా చేయవచ్చు. అంటువ్యాధులు లేకుండా అధిక రక్తపోటు, ఆస్తమా రోగులు మరియు మధుమేహం ఉన్నవారు, కళ్ళద్దాలు వాడేవారు కూడా కళ్ళను దానం చేయటానికి అర్హులు. అలాగే కళ్ళను ఎవరు దానం చేయకూడదో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎయిడ్స్, హెపటైటిస్ బి సి సమస్యలు ఉన్నవారు, ర్యాబీస్, సెప్టిసీమియా, తీవ్రమైన లుకేమియా, ధనుర్వాతం, కలరా, మెనింజిటిస్, మెదడువాపు వంటి వ్యాధులు ఉన్నవారు నేత్రదానం చేయకూడదు. ఎందుకంటే నేత్రదానం చేయడానికి ఈ వ్యాధి గలవారు అనర్హులు. ముందుగా మరణించిన వారి తాలూకా కుటుంబ సభ్యులు సమీపంలోన్న ఐ బ్యాంకులోకి వెళ్లి మరణించిన వ్యక్తి డీటెయిల్స్ ఇస్తే వెంటనే వైద్యులు నేరుగా ఇంటికి వచ్చి మరణించిన వారి కంటి నుండి కార్నియాని సేకరిస్తారు. మరి ఈ కార్నియాను కూడా 4 గంటల నుండి 6 గంటల్లోపు మాత్రమే సేకరించాలి. అలాగే ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు

ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, జిల్లా స్థాయి ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం బ్రతికినంతకాలం ఈ అందమైన ప్రపంచాన్ని చూసిన మన కళ్ళు మన జీవిత ప్రయాణం తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగు నింపగలిగితే అంతకంటే గొప్ప మానవత్వం ఇంకేముంటుంది? అందుకని ఈ సందర్భంగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాన్ని గురించి సరైన అవగాహన తెలుసుకుని సమాజంలో ఉన్న అపోహలను తొలగిద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు లాహిరి లాహిరి లాహిరిలో చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, ఎంఎం కిరవాణి సంగీతంతో ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. మదర్ టెరీసా ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది సేవాభావం, కరుణగల హృదయం, ప్రేమ, మానవత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె పేదల పాలిట ఒక ఆపన్న హస్తం, అనాథలకు అండగా నిలిచిన ఒక మాతృమూర్తి. ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు తమ సంపదను సంపాదించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మరికొందరైతే అధికారంతో చరిత్ర స్థాయిలు నిలిచారు. కానీ మదర్ టెరీసా గారు మాత్రం తన జీవితాన్ని సైతం ఇతరుల కోసం అంకితం చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య సేవలు అందించడం, దిక్కులేని అనాథలకు ఆశ్రయం కల్పించడం వంటి సేవా కార్యక్రమాలు ఆమె ఎంతో ఇష్టంగా చేసేవారు. అందుకని ఈరోజున ఆమె జయంతిని పురస్కరించుకొని ఆమె జీవితం గురించి సవివరంగా తెలుసుకుందాం. మదర్ టెరీసా గారి అసలు పేరు ఆగ్నెస్ గోంగ్షా బొజాక్ష్యు. ఈమె 1910 ఆగస్టు 26వ తేదీన ఉత్తర మాసిదోనియాలోని అప్పుడు ఒటోమన్ సామ్రాజ్యంలో ఉన్న స్కోప్జే నగరంలో జన్మించారు. ఆమె తండ్రి నికోలా బొజాక్ష్యు, తల్లి డ్రానే బొజాక్ష్యు. ముఖ్యంగా ఆమె కుటుంబం అల్బేనియన్ మూలాలకు చెందినది. మదర్ టెరీసా గారిలో చిన్న వయసు నుంచే మతపరమైన విశ్వాసం, సేవాభావం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే ఆలోచన తన కుటుంబం నుంచి అలవర్చుకున్నారు. ముఖ్యంగా మదర్ టెరీసా గారి తల్లి అవసరంలో ఉన్న పేదవారికి సహాయం చేస్తూ ఉండటం మదర్ టెరీసా గారు అతి చిన్న వయసులోనే గమనించారు. మరి ఆ అలవాటే మదర్ టెరీసా గారు తన జీవితంలో అవలంబించుకున్నారు. ఆమె చిన్న వయసులోనే తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలనే ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేమిటంటే ఆమెకు సరిగ్గా 18 సంవత్సరాల వయసులో ఆమె తన ఇంటిని విడిచి ఐర్లాండ్కు వెళ్లి లొరెటో సోదరీమణుల సంస్థలో చేరి శిక్షణ పొందారు. తరువాత ఆమె 1929 భారతదేశానికి వచ్చి కలకత్తాలోని లొరెటో సంస్థకు చెందిన పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేశారు. పాఠశాలలో పిల్లలకు బోధిస్తున్న

సమయంలో కూడా పాఠశాల వెలుపల కనిపిస్తున్న పేదరికం, ఆకలి బాధ, నిరాశ్రయుల జీవితం ఆమె మనసును ఎంతగానో కలిచివేసింది. అలాగే 1948 సంవత్సరంలో కలకత్తా నగరంలోని పేద ప్రజల మధ్య ఆమె ప్రత్యక్షంగా ప్రజాసేవ చేయడానికి పై అధికారుల నుండి కూడా ఆమెకు అనుమతి లభించింది. ఆ తరువాత మదర్ టెరీసా గారి జీవితం పూర్తిగా ప్రజాసేవకు అంకితమైంది. పేదలు, అనాథలు, నిరాశ్రయులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, సమాజం పట్టించుకోని వ్యక్తులు ఆమె సేవల్లో ఉండేవారు. ముఖ్యంగా కుష్ఠవ్యాధిగ్రస్తులను కూడా ఆమె ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేవారు. అలాగే 1950 సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీన మదర్ టెరీసాకు మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను ప్రారంభించడానికి ఆమెకు అధికారికంగా అనుమతి లభించింది. మరి ఆ చారిటీ ద్వారా ఆమె ఎంతోమంది పేద ప్రజలకు, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ఒక అండగా నిలిచి ఒక కన్నతల్లి వలె వాళ్ళని ఆదరించింది. క్రమంగా ఆమె సేవలు మన భారతదేశాన్ని దాటి ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించాయి. ముఖ్యంగా ఆమె చెప్పిన ఎన్నో విలువైన సూక్తులు ఇప్పటికి కూడా మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. చిన్న చిన్న పనులను కూడా గొప్ప ప్రేమతో చేయండి అనే మాట ఆమె తరచూ తన ప్రసంగాలలో చెప్తూ ఉండేవారు. ఈ సందర్భంగా నేటితరం యువత మదర్ టెరీసా గారి జీవితం నుండి ఏమి నేర్చుకోవాలన్న విషయానికి వస్తే, మొదటగా ఇతరుల పట్ల కరుణగల హృదయంతో ఉండాలి. రెండవది, సేవాభావం అలవర్చుకోవాలి. మన దగ్గర ఉన్నదాంట్లో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికిచ్చే మంచి అలవాటు యువత యుక్త వయసు నుండే అలవర్చుకోవాలి. వయసులో ఉన్న పెద్దవారిని, వృద్ధులను గౌరవించాలి. మరి మదర్ టెరీసా లాంటి మాతృమూర్తులు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అని మీకు ఒక చిన్న సందేహం రావచ్చు. అవునండి, మీకు వచ్చిన సందేహం నిజమే. మరి మదర్ టెరీసా గారిలాంటి మాతృమూర్తులు నేటికి ప్రపంచంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేసే సిబ్బంది, అనాథ పిల్లలను ఆదుకునే స్వచ్ఛంద సంస్థలు, ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించే సేవా సంస్థలు, వీళ్ళందరిలోనూ మదర్ టెరీసా గారు చూపిన మానవత్వం కనిపిస్తుంది. ఇకపోతే మదర్ టెరీసా గారు తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె తన సేవా మార్గాన్ని విడిచిపెట్టలేదు. చివరిగా 1997 సెప్టెంబర్ 5వ తేదీన మన భారతదేశంలోని కలకత్తా నగరంలో ఆమె పరమపదించారు. అప్పటికే ఆమె వయసు 87 సంవత్సరాలు. భౌతికంగా ఆమె మన మధ్యలో లేనప్పటికీ ఆమె ప్రజల పట్ల చూపించిన ప్రేమ, కరుణ నేటికి మన దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె సేవాస్ఫూర్తిని ప్రేరణగా తీసుకుని నేటికి అనేక స్వచ్ఛంద సంస్థలు, చారిటీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మనందరం మదర్ టెరీసా గారిని ఒక ప్రేరణగా తీసుకుని పేద ప్రజలకు, నిరాశ్రయ ప్రజలకు అండగా నిలుద్దాం. అలాగే కార్యక్రమంలో ఈరోజున కేరళం రాష్ట్రంలో జరిగే ఓణం పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. వ్యాస భగవానుడు రచించిన వామన పురాణ ప్రకారం రాక్షసుల నుంచి భూమండలాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామన అవతారం స్వీకరించి మహాబలి చక్రవర్తి నుంచి 3 అడుగుల నేలను దానంగా కోరతాడు. అయితే 1 అడుగు భూమిపై, 2వ అడుగు ఆకాశంపై మోపిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టాలని శ్రీ మహావిష్ణువు మహాబలి చక్రవర్తిని అడుగగా, ఆ 3వ అడుగు నా శిరస్సుపై వేయమని మహాబలి చక్రవర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును కోరుకున్నాడు. అయితే అంతకు ముందే మహాబలి చక్రవర్తి తాను సంవత్సరానికి ఒక్కసారైనా భూమిపైకి వచ్చేలా ఒక వరం ప్రసాదించమని శ్రీ మహావిష్ణువును కోరుకుంటాడు. అంతకు విష్ణుమూర్తి అలాగేనని వరమిచ్చి మహాబలి చక్రవర్తిపై తన 3వ అడుగు వేసి పాతాళానికి అణిచివేస్తాడు. ఆ విధంగా మహాబలి చక్రవర్తి సంవత్సరానికి ఒక్కసారు మాత్రమే భూమిపైకి వచ్చే సందర్భంగా కేరళం రాష్ట్ర ప్రజలు ఓణం పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ ఓణం పండుగ చింగం మాసములో ప్రారంభమవుతుంది. కేరళం రాష్ట్ర సంస్కృతులకు, సాంప్రదాయాలకు వారసత్వంగా ఈ ఓణం పండుగను సుమారు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. మరి ఈ పండుగ సందర్భంగా కేరళం రాష్ట్రంలో నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ఆటపాటలు, ప్రాచీన విద్యలు వంటివి అక్కడ కన్నుల పండుగగా వైభవోపేతంగా జరుగుతాయి.
ఇక ఈ ఓనం పండుగను

కేరళం రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఓణం పండుగ ముఖ్యంగా అదం పేరుతో మొదలయ్యి 10వ రోజున తిరువోణంగా

వాటితో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. దీనికి మరో పేరే ఓణ సజ్జ అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ ఓణం పండుగ రోజున మగవారు చొక్కా పంచెలు కడతారు. అదే సమయంలో ఆడవారు కసావు స్టైల్ చీరకట్టితో బుట్టబొమ్మల్లా రెడీ అవుతారు. అలాగే సంవత్సరానికి ఒకసారి జరిగే ఓణం పండుగ సందర్భంగా కేరళం రాష్ట్రంలో స్నేక్ బోట్ రేస్ అనేది నిర్వహించబడుతుంది. సుమారు 100 అడుగుల పొడవు ఉండే పడవల్లో దాదాపు 150 మంది యువకులు కూర్చొని ఉత్సాహభరితంగా పడవ పోటీల్లో పాల్గొంటారు. ఓణం పండుగ సమయంలోనే జరిగే ఈ పోటీలు చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తారు. ఇక ఈ ఓణం పండుగ రోజుల్లో గమనిస్తే కేరళం రాష్ట్రంలోని త్రిక్కకర వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కాబట్టి ఈ ఓణం పండుగ సందర్భంగా మన భారతీయ సాంప్రదాయాలను సంస్కృతులను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు రారా కృష్ణయ్య చిత్రానికి శ్రీమణి సాహిత్యం రాజమణి సంగీతంతో చిన్మయ్ ఆలపించిన పాట మీకోసం.

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజునే మిలాదున్నబీగా ముస్లిం ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగను మౌలిద్ అని కూడా పిలుస్తారు. అరబిక్ భాషలో నబీ అనే పదానికి ప్రవక్త అని అర్థం. అయితే మిలాదున్నబీ అంటే ప్రవక్త పుట్టిన పండుగ అని అర్థం వస్తుంది. మహమ్మద్ ప్రవక్త సాక్షాత్తు దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు విశ్వసిస్తారు. ప్రజల పట్ల దయ, ధర్మబద్ధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికే మహమ్మద్ ప్రవక్తను అల్లా పుట్టించాడని ముస్లిం ప్రజలు నమ్ముతారు. ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవఘట్టంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను, భక్తిని చాటుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 3వ నెలైన రబీ అల్ అవ్వల్ సందర్భంగా దీనిని సూఫీ, బరెల్వి ముస్లిం ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఉపఖండ ప్రాంతంలోని ఇతర ప్రదేశాలలో రబీ అల్ అవ్వల్ సాధారణంగా అక్టోబర్ మాసంలో ప్రారంభమవుతుంది. నెలవంక దర్శనాన్ని బట్టి వేరువేరు తేదీల్లో ప్రారంభమవుతాయి. మహమ్మద్ ప్రవక్త రబీ అల్ అవ్వల్ అనే మాసంలో 12వ రోజున జన్మించారని కొందరు నమ్ముతారు. అందుకే ఈ పండుగను సున్ని ముస్లింలు రబీ అల్ అవ్వల్ అనే మాసంలో 12వ రోజున జరుపుకుంటారు. ఇక మరికొందరైతే అతను మరణించిన రోజని నమ్ముతారు. అలాగే షియా ముస్లింలు 17వ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. మహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత ఆయన ఇంటి వారసులు మక్కాను ప్రార్థనా ప్రదేశంగా మార్చారు. షియా ముస్లింలు రాజవంశీకులైన ఫాతిమేట్స్ 10వ శతాబ్దంలో ప్రవక్త జయంతిని జరుపుకోవడం ప్రారంభించారు. వీటిని తొలిసారిగా ఈజిప్టు దేశంలో అధికారికంగా జరుపుకున్నారు. తర్వాత 11వ శతాబ్దంలో మిలాదున్నబీ వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ముస్లిం దేశాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పండుగ వాతావరణం బాగా వ్యాపించింది. అయితే ముస్లింలందరూ మిలాదున్నబీని జరుపుకోరు. మహమ్మద్ ప్రవక్తను విశ్వసించేవారు, తన అనుచరులు మాత్రమే ఈ పండుగను ఆయన మీదున్న ప్రేమతో జరుపుకుంటారు. మిగిలిన ముస్లిం తెగవారు దూతలను కాదు, అల్లాను మాత్రమే కొలుస్తారు. కాబట్టి ఈదుల్ ఫితర్, ఈదుల్ అదా మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగలని వారు భావిస్తారు. ఈ పండుగ సందర్భంగా ముస్లింలందరూ తెల్లవారుజామునే లేచి మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ తరువాత వారి సామర్థ్యం మేరకు పేదలకు దానధర్మాలు చేస్తారు. కాబట్టి ఈ పండుగ సందర్భంగా మన ముస్లిం సోదరులందరికీ మిలాదున్నబీ శుభాకాంక్షలు. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

కార్యక్రమంలో చివరిగా మిలాదున్నబీ గురించి తెలుసుకుందాం. ఇస్లామిక్ మతంలో మిలాదున్నబీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్ మతాన్ని స్థాపించిన మొహమ్మద్

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వివరాలు. వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించొచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న వాడాలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. బోటు యజమాని సోదరుడితో అధికారులు మాట్లాడి వివరాలు నిర్దారించారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ జేడీ, ఎఫ్డీఓలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబాల్లో ఊరట లభించింది. వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువతతో పాటు గ్రీన్ టెక్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కౌశలం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఉపాధి కల్పించబడిందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: కౌశలం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రం హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణ గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
0: అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. శాసనసభ భవనం పైన

0: ప్రత్యేక టవర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించనున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవామూర్తి మదర్ థెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంగాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి మదర్ థెరిసా అన్నారు. కలకత్తాలో మిషన్ ఆఫ్ చారిటీని స్థాపించి నిస్సహాయులు, అనాథలతో పాటు కుష్ఠురోగులకు సైతం సేవలు అందజేసిన గొప్ప మనసున్న మనిషి సేవకురాలు అని కొనియాడారు. మదర్ థెరిసా నిస్వార్థ సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. పవిత్ర మిలాదున్ నబీ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని గోపాలపట్నం తాహా మసీద్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సర్వ మానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శనమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో హింసను రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లా రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి విషయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2026 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ తొలివిడతగా జులై నెలలో జిల్లాలోని రైతులకు 36,26,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. విత్తనాల కొనుగోలు, సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్యం వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని రైతులు వినియోగించుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి మోహన్రావు వివరిస్తూ,
1: గౌరవ ప్రధానమంత్రి గారు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 2వ తారీఖు లోపు సొంత భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ వర్తించే విధంగా గైడ్ లైన్స్ అన్ని కూడా తయారు చేయబడి ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంజీవిని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో నాడీ పరీక్ష రోగ లక్షణాల గుర్తింపు ఈ అంశం గురించి డాక్టర్ దండు ఉమావల్లి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆయుర్వేద వైద్య విధానంలో నాడీ పరీక్ష అనేటటువంటి ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియ ద్వారా నాడి పట్టుకొని రోగ లక్షణాలని చెప్పి వాళ్ళకి వాళ్ళ తత్వం ఏంటో చెప్పేటటువంటి గొప్ప ప్రక్రియ ఉన్నది. ఈ రోజున డాక్టర్ దండు ఉమావల్లి గారి ద్వారా ఈ నాడీ పరీక్ష ద్వారా ఆ రోగ లక్షణాలు ఎలా కనుక్కుంటారు, వివిధ సూచనలు మనం వారి ద్వారా తెలుసుకుందాం. వీరు MD చేశారు, ఆయుర్వేద డాక్టర్. నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ ఉమావల్లి గారు, అంటే అంత సులభంగా ఎక్స్టర్నల్గా అంటే ఒక బీపీ చూసినట్టుగానో లేదా ఇంకో వేరేది ఏదో చూసినట్టుగానో జస్ట్ పైన నాడి పట్టుకుని మీరు అలాగా రోగ లక్షణాలను ఎలా చెప్తారు? అంటే ఒక స్కానింగ్ మిషన్ అయితే లోపల ఏంటుందో చెప్తుంది, అలా కాకుండా కేవలం ఒక నాడి పట్టుకోవడం ద్వారానే మరి రోగ లక్షణాలు మీకు ఎలా తెలుస్తాయి, ఎలా చేస్తారు నాడి పరీక్ష?
4: ఈ నాడి పరీక్ష అనేది మన భారతదేశంలో ఎంతో కాలం నుంచి మహర్షులు, చాలామంది మునులు నాడి ద్వారా మన శరీరంలో జరిగే ప్రతి కదలిక, మార్పు, ప్రతిదీ కూడా మన నాడిలో దాగి ఉంటుందన్నమాట. మన వేలి ముద్ర ఎలాగైతే ప్రతి ఒక్కరిది వేరుగా ఉంటుందో అలాగే ఎవరి నాడి వారి శరీర తత్వాన్ని మనకు చెబుతూ ఉంటుంది.
3: అంటే మీరు ఆ నాడి పరీక్ష ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా చూస్తారా? దాన్ని చూసే విధానం ఏంటి? ఎలా మిమ్మల్ని అట్లా అప్రోచ్ అవుతారు పేషెంట్స్?
4: మామూలుగా ఏంటంటే నాడీ పరీక్షకి ఆరోగ్యంగా ఉన్నవారు, అలాగే ఏదైనా ఇబ్బంది ఉన్నవారు కూడా ఎవరైనా కూడా వచ్చి వారి చేతికి మనం నాడి చెక్ చేసినప్పుడు నాడిలో వాత, పిత్త, కఫ అని ఆయుర్వేదంలో 3 తత్వాలు ఉంటాయండి. వాటి 3 యొక్క చేంజెస్ వల్ల, వాటిలోని అప్స్ అండ్ డౌన్స్ కారణంగా మనం వారి శరీరంలోని షుగరు, బీపీ, లేదా కొలెస్ట్రాల్, థైరాయిడ్ సమస్య, లేదంటే జాయింట్ పెయిన్స్ కానీ ఇలా ఇతరేతర సమస్యలను మనం నాడీ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉన్నవారు కూడా, ప్రతి మనిషికి ఒక ప్రకృతి ఉంటుంది, వారి వారి శారీరక ప్రకృతి తెలుసుకుని, మానసిక స్థితిని తెలుసుకుని దానికి అనుగుణంగా వారు వారి జీవన విధానాన్ని మార్చుకోవడానికి, ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
3: అంటే నాడీ పరీక్ష చేయించుకున్న తర్వాత దాన్ని బట్టి వారికి మీరు మందులు అది ఇవ్వడం ఉంటుందా?
4: నాడీ పరీక్షలో ముఖ్యంగా ఏంటంటే అండి, ఫస్ట్ ఆహార విధానం అన్నమాట. మనం తినే ఆహారంలో ఎలాంటివి మార్చుకోవాలి, ఏది ఎక్కువ తినకూడదు మన నాడి ఆధారంగా. అలాగే రెండవది జీవన విధానం. మన జీవన విధానం మన ఆయుష్ని నిర్ణయిస్తుంది. మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు మనం తెలియకుండా చేస్తున్నాము. ఉదాహరణకి చాలామంది ఖాళీ పొట్టుతో టీ తాగుతారు, దానివల్ల ఎంతోమంది గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడతారు. అలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుని లాస్ట్ది ఔషధం అన్నమాట, అంటే మందులు. అవసరమైన వారికి మనము ఆ నాడిలో ఇంబ్యాలెన్సెస్ని, అసమతుల్యతలను కరెక్ట్ చేయడానికి మందులు కూడా మనం సజెస్ట్ చేస్తామండి.
3: మరి మిమ్మల్ని

0: అంటే అప్రోచ్ అయ్యేటటువంటి పేషెంట్స్ రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇన్క్యూరబుల్ పేషెంట్స్ దగ్గర నుంచి సాధారణమైనటువంటి రోగుల వరకు ఇలా ఎంతో మంది వస్తుంటారు. మరి అంటే ఈ నాడి పరీక్షలో కూడా అంత సాధారణంగా ఒకలాగే ఉంటుందా మళ్ళీ, లేదా వారి స్థాయిని బట్టి కూడా మీరు చెక్ చేయవలసిన విధానాలు అవి విడిగా ఉంటాయా?
1: నాడీ పరీక్ష ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటుందండి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారికి నాడిని మనము చాలా దీర్ఘంగా మనం గమనించి వారి యొక్క హిస్టరీని జాగ్రత్తగా తీసుకుని గమనిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే కొంతమంది ఒక సమస్యతో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ వారికి దాని కారణం తెలియదు, లేదు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోవచ్చు. మందులు వేసుకుంటూ ఉన్నా జీవితాంతం అదే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు నాడీ పరీక్ష చేయించుకుని వారు కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే మనం త్వరగా వచ్చిన వ్యాధి అయినా లేదా దీర్ఘకాలిక వ్యాధి అయినా తొందరగా దాన్ని నియంత్రించుకోవచ్చు, వీలైనంత వరకు నయం చేసుకోవచ్చు అండి.
0: అంటే ఇప్పుడు ఈ షుగర్, థైరాయిడ్, బీపీ ఇలాగా ఉండే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి కదా, వీటన్నింటికీ కూడా నాడి పట్టుకుని చూసి తద్వారా వైద్యం చేయవచ్చా అండి?
1: చేయవచ్చండి. మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయన్నమాట ఆయుర్వేద ప్రకారం. దాని యొక్క మార్పులు ఆధారంగానే షుగరు, మధుమేహం లేదా బీపీ కానీ థైరాయిడ్ కానీ వీటన్నింటినీ వచ్చిన కొత్తలో అయితే చిన్న చిన్న మార్పులతో అలాగే ఆయుర్వేద మందులతో చాలా వరకు వాటిని మనం నయం చేయొచ్చు. వచ్చిన కొంతకాలానికి మనం మందులిచ్చి దాన్ని నియంత్రించవచ్చు, దాన్ని బాగా మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. దీనికి కూడా మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటామండి.
0: మరి అలా కాకుండా చాలా మంది 400 షుగరు, 500 షుగరు ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా బీపీ బాగా ఎక్కువగా 160-180 అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాగా వాళ్ళలో తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అది ఎలా ఉంటుంది?
1: తీవ్రత పెరుగుతున్న కొద్దీ వారు ఏదైతే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారో దానితో పాటుగా మనం ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాంప్లికేషన్స్ రాకుండా ఈ మందులు బాగా హెల్ప్ చేస్తాయండి. సో సడన్ గా పెరిగినప్పుడు ఒకేసారి ఈ మందులు ఇచ్చి దీని మీద ఆధారపడమని చెప్పం అన్నమాట. వారు తీసుకునే ఔషధాలతో పాటు దీన్ని తీసుకోమని చెప్తాము. మెల్లగా అది కంట్రోల్లోకి వచ్చాక అప్పుడు దీన్ని మనం ఇంక్రీజ్ చేసి వాటిని స్టెబిలైజ్ చేస్తామండి.
0: అలాగే రోగులు ఒకసారి వచ్చి ఒకసారి నాడీ పరీక్ష చూపించుకుని మీ దగ్గర ఏదైనా మందులు సజెస్ట్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుందా, లేదా మళ్ళీ టైం టు టైం వచ్చి నాడీ పరీక్ష అది చేయించుకోవాలా?
1: మనం ఇప్పుడున్న వాతావరణం లేదా ఋతువుల మార్పు ఆధారంగా నాడీ కూడా మారుతూ ఉంటుందండి. అందుచేత ఒకసారి వచ్చి చూపించుకున్నాక వారు నాడీ పరీక్ష చేయించుకుని మందులు వాడి లేదు వారి ఆహారం జీవన విధానం మార్చుకుని మరలా మధ్య మధ్యలో వస్తూ ఉంటే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారి ముందు నుంచే దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కనీసం మీరు ఋతువులు మారినప్పుడు లేదా ఏవైనా ఎక్కువగా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు కనీసం సంవత్సరానికి 1-2 సార్లు అయినా చేయించుకోవడం చాలా ఉత్తమం.
0: ఇప్పుడు మీరు ఇందాక వాత, పిత్త, కఫ దోషాలని చెప్పారు కదా, ఏ దోషం ఎక్కువగా ఉంటే దానికి సంబంధించి ఏ రోగాలు వస్తాయి, అట్లాగా అది కూడా మీరు పేషెంట్స్ కి వివరించి చెప్తారా?
1: తప్పకుండా చెప్తామండి. మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక మనిషి ప్రకృతి నిర్ణయింపబడుతుంది. దాని ఆధారంగానే మనం జీవితాంతం ఏదైతే వ్యాధి అవ్వచ్చు, ఏదైనా కానీ ఏదైనా సమస్యని శారీరకంగా కానీ మానసికంగా ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది మన జీన్స్ లో అలాగే మన నాడిలో మెన్షన్ అయ్యి ఉంటుందన్నమాట. అందుకని వాతం, శరీరం వాతం తొందరగా ఎక్కువగా ఉన్నవారికి జాయింట్ పెయిన్స్ లేదా కీళ్ళ నొప్పులు కానీ నరాలకి సంబంధించిన ఇబ్బందులు, నరాల బలహీనత లేదా తలనొప్పి లేదా నీరసం, తొందరగా శరీరం డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. కాన్స్టిపేషన్, మలబద్ధకం లేదా గ్యాస్ ఇబ్బంది ఇటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మానసికంగా అయితే నిద్రలేమి, అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిత్త అంటే పిత్తము ప్రకృతి ఎక్కువగా ఉన్నవారికి శరీరంలో వేడి చేయడము, అసిడిటీ ఎక్కువగా రావడం, అలాగే చర్మంలో మార్పులు, అలర్జీలు ముఖ్యంగా, మరియు ఇంకా మన రక్త ప్రసరణ, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము, అలాగే త్వరగా కోపం రావడము, చిరాకు, ఆరోగెన్స్, ఈ మానసిక స్థితిని గమనిస్తూ ఉంటాం. అలాగే కఫ తత్వం ఉన్నవారికి కఫానికి సంబంధించిన సమస్యలు అంటే మన ఆస్తమా అవ్వచ్చు, జలుబు, దగ్గు, లేదంటే మనం శారీరక బద్ధకం లేదా మధుమేహం ఇటువంటివి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అన్నమాట. మానసికంగా అయితే వారికి ఏదైనా పని చేయాలన్నా త్వరగా ఉత్సాహం అనేది రాదు, కొంచెం నీరసంగా

0: కొంచెం లేజీగా ఉంటూ ఉంటారన్నమాట.
1: మరి ఇలాగా మూడు రకాలైనటువంటి ప్రకృతులు గల వాళ్ళకి వాళ్ళలో వచ్చేటటువంటి వివిధ రోగ లక్షణాలని గుర్తించి చెప్పారు. మరి దానికి వారు ఒక్కొక్క వాత దోషం ఉండేటటువంటి వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే వారు తొందరగా మిగతా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు, వాటిని తగ్గించుకోవచ్చు, అలాగే పిత్తదోషం ఉన్నవాళ్ళు, అలాగే కఫదోషం ఉన్నవాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి.
0: వాతదోషం ఉన్నవారు ముఖ్యంగా వాటర్, నీరు ఎక్కువ తీసుకోవాలి. అలాగే శరీరాన్ని ఎప్పుడు డ్రైగా ఉంచకూడదు అనమాట. మనం తీసుకునే ఆహారంలో సెమీ సాలిడ్స్ ఎక్కువ ఉండాలి. నీరు పదార్థం ఉన్న కూరగాయలు, పళ్ళు అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. పాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఉండాలి. శరీరానికి లేదా తలకి అప్పుడప్పుడు నూనె రాసుకుని రెగ్యులర్గా వేడి నీళ్ళతో స్నానం చేయడము. అలాగే వారు తినే ఆహారంలో పులుపు, కారం అధికంగా ఉండకుండా చూసుకోవాలి. పిత్త ప్రకృతికి మెయిన్గా వేడి తొందరగా చేస్తూ ఉంటుందన్నమాట. పిత్త ఇబ్బంది ఉన్న వారికి చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం నెయ్యి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ధనియాలు లేదా కీరదోసకాయ లేదా పుదీనా, కొత్తిమీర ఇటువంటివి చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ధ్యానము, మెడిటేషను అది ఎక్కువ చేయడం వలన వారికి తొందరగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారు. కఫ ప్రకృతి ఉన్నవారికి ఎక్కువగా పులుపు, కఫాన్ని పెంచే పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. అంటే పాలు, పాల పదార్థాలు లిమిటెడ్గా తీసుకోవాలి. తర్వాత చల్లటి పదార్థాలు తీసుకోకూడదు. మెయిన్గా అరటిపండు, తర్వాత సపోటా లేదా కఫాన్ని పెంచే జిగురు వస్తువులు ఇటువంటివి కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఎక్కువగా వ్యాయామం అధికంగా చేయాలి.
1: ఇక్కడ మీరు వ్యాయామం అన్నారు, ఇందాక మెడిటేషన్ అది కూడా చెప్పారు. ఇప్పుడు ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఒక పక్క ఈ వైద్యం ఇస్తూనే అటు యోగా, ధ్యానము, మిగతా ప్రక్రియలన్నీ కూడా అనుసంధానం చేస్తారు కదా, ప్రాణాయామం అది. ఇప్పుడు ఈ నాడీ పరీక్ష చేయించుకునే రోగులకు మీరు అవి కూడా చెప్తారా?
0: చెప్తామండి. ఆయుర్వేదాలో ఆచార రసాయన అని ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అది మనం పాటించే ఆచారాలు లేదా యోగా పద్ధతులు కానీ అది దానంతట అదే రసాయనంగా పనిచేస్తుంది. మనకి ఎటువంటి వ్యాధి రాకుండా నివారిస్తుంది. అందులో ఆయుర్వేదం ప్రత్యేకంగా యోగా చేయమని, ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలని, ఆధ్యాత్మిక ఆలోచన రీతిని మనం అలవర్చుకోవాలని చెబుతుంది. అందుకని వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రాణాయామం చేయాలని, యోగా పద్ధతులు ఎవరికి ఏది బాగా సూట్ అవుతుందో వారికి అది బాగా చేయాలని చెప్పి, వాతాతత్వం ఉన్నవారికి వాళ్ళ వాయువుని నియంత్రించుకోవడానికి ప్రాణాయామం బాగా చేయమని చెప్తూ ఉంటాం. పిత్త ఉన్నవారికి ఎక్కువగా ధ్యానం చేయండి అని చెప్తాం. కఫ ఉన్నవారికి కొన్ని కొన్ని ప్రాణాయామాలు, అలాగే యోగ ఆసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటివి ఎక్కువగా చెప్తూ ఉంటాం.
1: తర్వాత ఇప్పుడు జీవన విధానంలో అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు తీసుకోవటము, బెవరేజెస్ అవి తీసుకోవడము, తర్వాత జంక్ ఫుడ్ అది తీసుకోవడం ఇలా చాలా ఎక్కువగా జరుగుతుంది కదా, మరి వీటి వల్ల కూడా మన నాడి కొట్టుకునేటటువంటి విధానం వాటిలో మార్పు వస్తుందా?
0: వస్తుంది. ఆమ అని మన శరీరంలోని ఈ జంక్ ఫుడ్స్ లేదా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం, మందు వేసిన ఆహారం తీసుకోవడం వలన మన టాక్సిన్స్ అనేవి జీర్ణ వ్యవస్థలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. దాని వలన మన ఆయుష్ తగ్గుతుంది, మనం తొందరగా వ్యాధుల బారిన పడతాము. అందుకని మనం ఆమ లేదా డీటాక్స్, టాక్సిన్స్ ని శరీరం నుంచి బయటకు పంపించడానికి శోధన అనే ఒక ప్రక్రియ ఉంటుందండి. దాన్ని అందరికీ కూడా ప్రతి ఋతువు మారినప్పుడు చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం.
1: అలాగే ఈ ఋతువులు మారినప్పుడు, ఏ ఋతువులు మారినప్పుడు ఏవేవి విధానాలు పాటించాలి, ఏవి పాటించకూడదు, ఏమైనా ప్రత్యేకమైన సూచనలు ఇస్తారా?
0: తప్పకుండా అండి. ఋతుచర్య అని ఆయుర్వేదంలో ఒక చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్ ఉందండి. మెయిన్ గా మనకి షడ్ ఋతువులు అని 6 ఋతువులు ఉంటాయి. వాత, పిత్త, కఫాలు 3 ఋతువుల్లో మాత్రం అధికంగా పెరిగి ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం వచ్చే కార్తీక మాసం లేదా శరద్ ఋతువులో పిత్త, శరీరంలోని వేడి, అగ్నితత్వం ఎక్కువగా పెరుగుతుంది. అందువలన అప్పుడు మనం ఎక్కువగా చలవ చేసే పదార్థాలు తీసుకోవాలి. ఈ విరేచన అనే ఒక జీర్ణ వ్యవస్థను డీటాక్స్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం సజెస్ట్ చేస్తాము. అలాగే అప్పుడు ఎక్కువగా మనము బాడీ శరీర అగ్నిని తగ్గించే పదార్థాలు అధికంగా తీసుకోకూడదు అని చెప్తాం. చేదు వస్తువులు, తీపి వస్తువులను, ఫైబర్ ఉన్న ఫుడ్స్ ని ఎక్కువగా ఈ కాలంలో మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. తర్వాత మనకి వసంత ఋతువు వచ్చినప్పుడు కఫం, శరీరంలోని కఫం పెరుగుతుంది. ఇప్పుడు శీతాకాలం అయిపోయిన తర్వాత మెల్లగా ఎండలు వచ్చినప్పుడు పేరుకున్న కఫం అంతా కూడా కరిగి మన జీర్ణ వ్యవస్థ తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు వమనం అని, అది ఒక వామిటింగ్ థెరపీ అండి, దానిని సజెస్ట్ చేస్తాము. అలాంటప్పుడు తేనె, తర్వాత బెల్లము, వేడి నీళ్లు, ఇంకా

0: మన కూరగాయల్లో కూడా తొందరగా శరీరాన్ని టెంపరేచర్ మెయింటైన్ చేసేవి ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. వర్షాకాలం వచ్చినప్పుడు వాతం పెరుగుతూ ఉంటుంది, అప్పుడు బస్తీ అని ఒక ఎనిమా ట్రీట్మెంట్ ఉంటుంది పంచకర్మలో, దాన్ని చేయించుకోవడం చాలా మంచిది. అలాంటి సమయంలో వాతం పెరిగినప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ అనేవి అధికంగా మనం గమనిస్తూ ఉంటాము. అందుకని అలాంటప్పుడు ప్రాణాయామం తప్పకుండా చేసుకుంటూ శరీరానికి ఆయిల్ రాసుకుని మనం తినే ఆహారంలో కూడా నీరు శాతం ఎక్కువగా ఉండి నెయ్యి తీసుకుంటూ పాలు పాల పదార్థాలను తీసుకుంటూ మనం పీచు పదార్థాలని అలాంటి టైంలో కూడా ఎక్కువగా తీసుకుంటే మన శరీరం ఎప్పటికప్పుడు పరిశుద్ధం అవుతూ ఉంటుంది.
1: అయితే ఇక్కడ వివిధ సీజన్స్ ప్రకారము చాలా మంది డాక్టర్స్ అందరూ కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా వైరల్ ఫీవర్లు, బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఇలా చెప్తుంటారు కదా, అంటే ఈ ఫీవర్స్ అవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఏజెంట్స్ వైరస్ల వల్ల, బ్యాక్టీరియాల వల్ల, వాటి వల్ల వస్తాయా, లేదా శరీరంలో తత్వంలో మార్పు రావటం వల్ల వస్తుందా? ఆ ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది?
0: ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుందంటే మన మారిన ఋతువుకి మన శరీరం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే విధానంలో ఈ జ్వరం అనేది సంభవిస్తూ ఉంటుంది. సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా మన వాతావరణంలో ఉంటాయి. వాటి యొక్క ప్రభావం ఫలానా ఋతువులో ఎక్కువ ఉంటుంది మన మీద. ఏ ఋతువులో అయితే మన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో, ముఖ్యంగా వేసవి మరియు వర్షాకాలాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతూ ఉంటుంది.
1: అలాగే పిల్లలు, పెద్దవాళ్ళు లేదా ఆడవాళ్ళు ఇలా ఒక్కొక్కరికి కూడా నాడీ పరీక్ష విధానం అన్ని మారిపోతుంటుందా? దానికి తగ్గ సూచనలు కూడా మారుతాయా?
0: తప్పకుండా మారుతాయి. ఆడవారికి వారి ఋతువు సంబంధిత సమస్యలు లేదా వారి ఆరోగ్యానికి సంబంధించినట్టుగా ఆడవారి శరీరానికి అనుగుణంగా మనము దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తూ ఉంటామండి. పిల్లలకు కూడా అదే విధంగా, పిల్లలకి చాలా చిన్న పిల్లలకి అధికంగా చేయమండి. ఒక వయసు తర్వాత, 2 సంవత్సరాల తర్వాత నుంచి నాడీని మనం వారికి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాము.
1: అలాగే వృద్ధుల్లో కూడా కొంత మారుతుంది?
0: మారుతుందండి, ప్రతి వయసుకి మారుతూ ఉంటుంది.
1: మొత్తం మీద ఈ అంటే జీవన విధానం మార్చుకోవడం ద్వారా లేదా మన మిగతా అంటే మందులవి వాడడం అది తగ్గించుకోవడం ద్వారా మొత్తం మీద మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవచ్చు అని చెప్పి చెప్తుందా ఆయుర్వేద వైద్యం?
0: ఆయుర్వేద వైద్యం యొక్క ముఖ్య ఉద్దేశమే అదండి. ఆయుషో వేదః, మన ఆయువుని, మన హితాయువుని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, అలాగే మనకు వచ్చిన సమస్యని పూర్తిగా పరిష్కరించుకోవడం, ఈ మూడింటి మీద ఆధారంగా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చెప్తూ ఉంటుంది.
1: అలాగే ఇప్పుడు కొత్త డాక్టర్లు చాలా మంది అంటే వస్తుంటారు కదా, అంటే చాలా మంది అలోపతి అవి తీసుకుంటుంటారు, వాళ్ళకి మీరు పిల్లలకి అంటే ఆయుర్వేద పక్క వెళ్ళమని సూచనలు ఏమైనా ఇస్తారా?
0: ఇప్పుడు కొత్తగా వచ్చే డాక్టర్లకి ఆయుర్వేదం ఎంతో అద్భుతమైన వైద్య శాస్త్రం, చాలా ప్రాచీన వైద్య శాస్త్రం. ఇందులో వారికి ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటే చాలా మంచి భవిష్యత్తు వారికి ఉంటుంది. అలాగే ఇప్పుడు మన కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా దీని మీద అవగాహన చాలా బాగా పెరిగింది. దీని యొక్క ప్రాక్టీస్ అనేది ఇంకా బాగా చాలా బాగుంది, భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఎవరికైతే సహజ సిద్ధమైన వైద్యం ఇంట్రెస్ట్ ఉందో వారి ఆయుర్వేదాన్ని ఎంచుకోవడం అనేది చాలా చాలా అడ్వైజబుల్ అండి.
1: కాబట్టి ఎటువంటి కష్టపెట్టకుండా మనిషిని కేవలం నాడి పట్టుకుని చూడటం ద్వారానే వారి రోగ లక్షణాలను గుర్తించి తగిన సూచనలు, సలహాలు, అవసరమైతే కొన్ని మందులు ఇవ్వడం ద్వారా చాలా సులభంగా రోగికి వైద్యం చేయవచ్చు అని చెప్పి డాక్టర్ ఉమావల్లి గారి మాటల ద్వారా మనకు అర్థమైంది. చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో నాడీ పరీక్ష, రోగలక్షణాల గుర్తింపు ఈ అంశం గురించి డాక్టర్ దండు ఉమావల్లి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

మొదలగు వాటి ద్వారా కలిగే నష్టం కన్నా కలుపు వలన కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇవి పంట దిగుబడి నష్టంతో పాటు పంట నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అలాగే పంటలను ఆశించే వివిధ రకాలైన పురుగులకు, తెగుళ్లకు, సూక్ష్మజీవులకు ఆశ్రయమిస్తాయి. పశువుల ఆరోగ్యం, దాంతోపాటు పాల ఉత్పత్తిపై కూడా వీటి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుత కాలంలో కూలీల కొరత, అధిక కూలీ ధర వలన కలుపు నివారణ వ్యయం బాగా పెరిగిపోతోంది. దీనివలన కలుపు మందుల వినియోగం తప్పనిసరిగా మారింది. తక్కువ ఖర్చుతో సరైన సమయంలో సమర్థవంతంగా కలుపు నివారణకు వివిధ పంటలలో చాలా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. కలుపు మందులు వాడే సమయాన్ని బట్టి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ప్రీ ప్లాంటింగ్, దీన్నే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. అంటే పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందులు. అలాగే రెండవది పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఇది పంట లేదా కలుపు మొలచిన తరువాత వాడే మందులు. ముందుగా పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందుల్లో మూడు రకాల కలుపు మందులు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే, మొదటిది భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందులు. రెండవది భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు. తర్వాత పంటలను విత్తిన వెంటనే లేదా నాటిన వెంటనే కలుపు మొక్కలు, అలాగే పంట మొలవక ముందే వాడే కలుపు మందులు. భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందుల గురించి చూసినట్లయితే, ఈ రకమైన కలుపు మందులు తొలకరి వర్షాలకు మొలచిన మొండిజాతి కలుపు మొక్కలు, ఉదాహరణకు గరిక లేదా తుంగ ఇలాంటివన్నమాట. ఏకవార్షిక కలుపు మొక్కలు ఇవేంటివంటే, వయ్యారి భామ కలుపు మొక్కల్ని ఏకవార్షిక కలుపు మొక్కలు అంటారు. ఇటువంటి వాటిని నాశనం చేయటానికి లేదా భూమి లోపల రైజోమ్లను బలహీనం చేసేందుకు వాడటానికి అనువైనవి. ఉదాహరణకు పారాక్వాట్, గ్లూఫోసినేట్, అమ్మోనియం మొదలైనవి. తర్వాత భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు గురించి చూసినట్లయితే, భూమిని దున్నుకొని విత్తనం వేయటానికి ముందు ఈ మందులను పిచికారీ చేసుకుని పైపైన గుంటకతో భూమిలో కలిసేటట్లు దున్ని 2 నుండి 7 రోజుల తర్వాత విత్తడం లేదా నాటడం చేయాలి. తర్వాత పంటలను విత్తిన వెంటనే, అంటే నాటిన వెంటనే కలుపు మొక్కలు లేదా పంట మొలవక ముందే వాడే కలుపు మందుల గురించి చూసినట్లయితే కనుక, ఈ మందులను తేమ ఉండేలా చూసి మెట్ట పంటలలో విత్తిన 2 రోజుల్లోపు భూమిపై పిచికారీ చేసుకోవాలి. వరిలో నాటిన 2 నుండి 7 రోజుల్లోపు ఇసుకలో కలిపి చల్లాలి. ఉదాహరణకు పెండిమిథాలిన్, అల్లాక్లోర్, అట్రజిన్, బ్యూటాక్లోర్, అలాగే ఆక్సిఫ్లోరోఫిన్ మొదలైనవి. తర్వాత పంట కలుపు మొలచిన తర్వాత వాడే మందుల గురించి, అంటే పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందుల గురించి చూసినట్లయితే, వీటిలో కూడా 2 రకాల మందులు ఉంటాయి. అవి ఏంటివి అంటే, కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో లేదా పంట విత్తిన 15 నుండి 30 రోజుల్లోపు వాడేవన్నమాట. ఇవి ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఈ మందులను పంట విత్తటానికి, అంటే నాటటానికి ముందు వాడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందును వెయ్యాలి. అదే అది వాడినప్పుడు ఈ కలుపు మందు వేస్తే అసలు పంటకి నష్టం కలుగుతుంది. అందుకని ఆ విధంగా కాకుండా ఆ పంట విత్తటానికి ముందు వెయ్యనప్పుడు మాత్రమే ఇది ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు వరి పంటకు ఏ విధమైన మందులు వాడుకోవచ్చు అంటే గనక, బిస్పైరిబాక్ సోడియం, అలాగే పెనాక్సిలం, పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్, 2 లేదా 4 డి సోడియం సాల్ట్, అలాగే 2 లేదా 4 డి ఎమైనో సాల్ట్ మొదలైనవి ఏదో ఒక దానిని ఈ వరి పంటకు మనం వాడుకోవచ్చు. అలాగే అపరాల పంటలకు చూసుకున్నట్లయితే గనక, క్విజాలోఫాస్ ఇథైల్, ఫినాక్సిప్రాస్ ఇథైల్, ప్రొపిక్విజాఫాస్ ఇథైల్ ఇలా మొదలైనవి ఈ అపరాల పంటలకు వాడుకోవచ్చు. అదే మొక్కజొన్న పంటకు కనుక చూసినట్లయితే, అట్రజిన్, టెంబోట్రయాన్, టోప్రామిజిన్, హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ వీటిని మొక్కజొన్న పంటకి వాడుకోవచ్చు. వీటిలో ఏదో ఒక మందులు మాత్రమే వాడుకోవాలి. ఈ మందులు కూడా నాటటానికి ముందు ఎటువంటి కలుపు మందులు వాడనప్పుడు మాత్రమే ఈ మందులు వాడుకోవాలి. తర్వాత పంట అలాగే కలుపు ముదిరిన తర్వాత వాడతగిన మందులు. వర్షాల వలన పంట తొలిదశలో గుంటక వాడలేనప్పుడు కూడా కలుపు ముదిరిపోయి పంటల్లో నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని రకాలైన కలుపు పైన వాడే మందులను ఉపయోగించి పంటలకు నష్టం కలగకుండా కలుపును నాశనం చేయవచ్చు. ఉదాహరణకు ప్రత్తి, కంది పంటల్లో విత్తిన 60 నుండి 90 రోజుల వరకు పారాక్వాట్ లేదా గ్లూఫోసినేట్ అమోనియం కలుపు మందులను కలుపుపై మాత్రమే పడే విధంగా పిచికారీ చేసి నాశనం చేసుకోవచ్చు. ఈ మందులను పండ్ల తోటలు, కలప తోటలు, పంట లేని బీడు భూములు, రోడ్ల పక్కన, అలాగే ఖాళీ స్థలంలో కూడా వాడుకోవచ్చు.
ఈ కలుపు మందుల సామర్థ్యం పెరగటానికి, పంటల్లో నాణ్యత దెబ్బతినకుండా ఉండటానికి, పర్యావరణానికి హాని కలగకుండా ఉండటానికి వాటి వాడకంలో పలు జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందులు, శిలీంద్ర నాశినులు ఇతర రసాయన మందుల కంటే కలుపు మందులు భిన్నమైనవి. పంటలకు సూచించ

0: చినట్లుగా సరైన కలుపు మందు నిర్దేశించిన మోతాదులో సమయంలో వాడకపోతే కనుక కలుపు నివారణ జరగకపోవడమే కాక పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పత్తి పంటలో కాని పరిసరాల్లో కాని 2-4D కలుపు మందును వాడితే ప్రతి ఆకుల ఆకారం మారిపోతుంది. అట్రజిన్ కలుపు మందును అపరాల్లో వాడితే మొలక శాతం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి కలుపు మందుల ఎంపిక అలాగే వాడకంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు, అంటే విత్తనం వేసిన 48 గంటల్లోపు పిచికారీ చేసేవన్నమాట. ఇవి పంటలకు సిఫారసు చేసిన కలుపు మందులను సరైన మోతాదులో సరైన సమయంలో వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులను విత్తనాలు నాటిన లేదా విత్తనాలు వేసిన 48 గంటల్లోపు వాడాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు నేలలో సరైన తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఈ మందులు పొలంలో చల్లేటప్పుడు వెనుకకు నడుస్తూ లేదా ట్రాక్టర్ ముందుకు నడుపుతూ వెనక పిచికారీ జరిగేటట్లు చూడాలి. కలుపు మందును ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు ఒకే పంటకు 2 రకాల మోతాదు సిఫార్సు చేసినప్పుడు తేలికపాటి నేలలకు తక్కువ మోతాదు, బరువు నేలలకు లేదా నల్లరేగడి నేలలకు అధిక మోతాదు వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు ప్లాట్ఫాన్ నాజిల్తో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ కలుపు మందుల్ని పిచికారీ చేసే టైంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముందర మనం పంటలపై కలుపు మందుల నివారణకు ఉపయోగించే కలుపు మందు లేబుల్ పూర్తిగా చదవాలి. సిఫారసు చేసిన మోతాదును సరిగ్గా కొలత పాత్రతోనే కొలిచి వాటిని పిచికారీ చేసుకోవాలి. కలుపు మందు బయట ఒలకకుండా జాగ్రత్త పడాలి. వంపులో పోసేటప్పుడు గరాటును వాడుకోవాలి. పిచికారీ చేసే సమయంలో రక్షణ వస్త్రాలను ధరించాలి. కలుపు మందును నీటిలో కలిపేటప్పుడు చేతితో కలపకూడదు. చేతితో కాకకుండా కర్రపులతో బాగా కలుపుకోవాలి. నాజిల్ని శుభ్రపరచడానికి నోటితో ఊదకూడదు. చిల్లు పడిన లేదా పాడైన పంపులను వాడకూడదు. అలాగే ప్రమాదవశాత్తు కలుపు మందు శరీరంపై లేదా బట్టలపై పడితే కనుక మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు కలుపు మందులను పిచికారీ చేయకూడదు. వాలు ఎక్కువగా ఉండే పొలాల్లో నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందును పిచికారీ చేస్తే చిన్నపాటి వర్షానికి కలుపు మందు కొట్టుకునిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన సిఫారసు లేకుండా కలుపు మందులను ఇతర సస్యరక్షణ మందులు, ఎరువులు కలిపి ఉపయోగించకూడదు. కలుపు మందులను పిచికారీ చేయడానికి శుభ్రమైన నీటిని వాడుకోవాలి. పారాక్వాట్ వంటి కలుపు మందులను మురికి నీటిలో కలిపి వాడకూడదు. మురికి నీటిలో కలిపి వాడితే మందు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక పంటలో కలుపు నివారణకు ఒకే రకమైన కలుపు మందులు ఎక్కువసార్లు వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు నిరోధక శక్తిని పెంచుకుంటాయి. వివిధ రకాల పనితీరు కలిగిన కలుపు మందులను మార్చి మార్చి వాడుకోవాలి. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందు పిచికారీ చేయకూడదు. పంట వరసల మధ్య కలుపు నివారణకు పారాక్వాటు వంటి కలుపు మందు వాడినప్పుడు డోమ్ లేదా హుడ్ను తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే పంట మొక్కలపై కలుపు మందు పడి నష్టం జరగకుండా ఉంటుంది. గాలి వేగం, దిశను బట్టి కలుపు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ చేసే వ్యక్తి ఒంటిపై పడకుండా గాలి దిశతో పాటుగా పిచికారీ చేసుకోవాలి. పొలం పక్కన ఉండే ఇతర పంటలపై పడకుండా జాగ్రత్త పడాలి. అలాగే పురుగు మందులను, కలుపు మందులను వేరుగా నిల్వ చేసుకోవాలి. ఆహార పంటలపైన, పశువుల మేత కోసం వాడే పంటల మీద వీటిని వాడినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాతే పంటలను కోయాలి. ఖాళీ కలుపు మందు డబ్బాలు వెంటనే గొయ్యి తీసి పాతిపెట్టి నాశనం చేయాలి. స్ప్రేయర్లను శుభ్రమైన నీటిలో 1-2 సార్లు కడగాలి. కలుపు మందు పిచికారీ తర్వాత సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. పిచికారీ సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు. ఆహార పదార్థాలతో పాటు కలుపు మందులు రవాణా చేయకూడదు. చిన్నపిల్లలతో పిచికారీ చేయించకూడదు. కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. వెళ్లేటప్పుడు వాడిన కలుపు మందు డబ్బాను కూడా తీసుకువెళ్తే విరుగుడు మందు త్వరగా ఇవ్వటానికి వైద్యులకు సులువవుతుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో కొమ్ము మరియు కంటి సంబంధిత వ్యాధులు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎన్వీవీ హరికృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం, చివరిగా కొబ్బరిలో ఎర్రముక్కు పురుగును గురించిన విశేషాలు వింటారు. ఏడు 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 ఆంగ్ల సాహిత్య కార్యక్రమంలో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా డాక్టర్ కె సంజయ్ గారి ప్రసంగం. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 9:30 ఆలంబన నాటిక వింటారు. రచన శ్రీ షేక్ సైదా, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇక రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వైలిన్ వాద్యం వింటారు. మృదంగం శ్రీ మహాదేవు లక్ష్మీనారాయణరాజు గారు. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో

గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషి నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు ఎన్టీబీ తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని ఎన్టీబీ తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు ఎన్టీబీ స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట

0: శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31 తేదీ వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో పశువుల్లో కొమ్ము మరియు కంటి సంబంధిత వ్యాధులు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఎన్వివి హరికృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ ఎన్వివి హరికృష్ణ గారు నమస్కారం అండి.
2: నమస్కారం మేడం.
1: మీరు ఇక్కడ గన్నవరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పశు వైద్య కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ సర్జరీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవును మేడం.
1: ఇప్పుడు పశువుల విషయానికి వచ్చినట్టయితే పశువుల్లో మనం చాలా రకాలైన వ్యాధుల్ని గమనిస్తూ ఉంటాం కదండి. కొన్ని రకాల వ్యాధులకి ఏంటంటే మనకి ప్రభుత్వం వారు ఆ వ్యాధులకి ముందుగానే టీకాలవి ఇప్పిస్తూ ఉంటారు, అంటే ఉచితంగా కూడా వాటికి వేయిస్తూ ఉంటారు.
2: అవునండి.
1: ఇంకా కొన్ని రకాల వ్యాధులు అయితే వాటికి మందులతో మనం నివారణ అనేది చేస్తూ ఉంటాం.
2: అవునండి.
1: అలాగే పశువుల్లో ఈ కొమ్ములకు కానీ కంటికి కానీ కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి కదండి.
2: వస్తాయండి.
1: పశువుల్లో సహజంగా ఈ కొమ్ములకి ఏ రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి?
2: పశువుల్లో కొమ్ము సంబంధిత వ్యాధులు ముఖ్యంగా కొమ్ము గిలక ఓడటం అండి, అనగా హార్న్ ఎవల్షన్ అంటారు. తర్వాత రెండు, కొమ్ము విరుగుట అంటే హార్న్ ఫ్రాక్చర్ అంటారు. మూడోది కొమ్ము క్యాన్సర్ అండి. ఈ మూడు రకాల వ్యాధులు కొమ్ము సంబంధిత జబ్బుల్లో ఎక్కువగా వస్తుంటాయి.
1: అంటే పశువుల్లో మనం ఈ రకాలే ఎక్కువగా చూస్తుంటాం.
2: ఇవి ఎక్కువగా వస్తున్నాయండి.
1: మరి ఈ కొమ్ము విరగడం వల్ల ఎటువంటి నష్టం ఉంటుందంటారు?
2: కొమ్ము విరగటం వల్ల చాలా ప్రమాదం అండి దాన్ని అశ్రద్ధ చేసినట్టయితే. ముఖ్యంగా మనం కొమ్ము విరగట గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అది దెబ్బ తగలటం వల్ల కానీ, అంటే పశువులలో యొక్క లక్షణం ఏంటండి, వాటిలో అవి పోట్లాడుకొని కొమ్ము విరుగుతాయి దెబ్బ తగలటం వల్ల. రెండోది ఆటోమొబైల్ యాక్సిడెంట్, అంటే రవాణా వాహనాలు రోడ్డు దాటేటప్పుడు అవి గుద్దటం వల్ల కానీ కొమ్ము విరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి అవి మేతకు వెళ్ళినప్పుడు చెట్టు కాండం మొదల్లో విరుక్కొని కొమ్ము కొమ్మలు డివైడ్ అయిన దగ్గర అప్పుడు కూడా విరుగుతూ ఉంటుందండి. ఈ కొమ్ము విరగట్లో రకాలు ఉన్నాయండి. ఈ కొమ్ము కానీ కొమ్ము మొదలు అంటే ఫ్రాంటల్ బోన్ అంటారు, అది కానీ గట్టిగా ఉన్నట్లయితే మనం దాన్ని శుభ్రపరిచి యాంటీసెప్టిక్ ద్రావణంతో బ్యాండేజ్ వేసుకుంటే తగ్గుతుందండి. అలా కాకుండా ఒక్కొక్కసారి దెబ్బ గట్టిగా కానీ తగిలినట్టయితే ఆ కొమ్ము మొదలు ఫ్రాంటల్ బోన్ కూడా ఫ్రాక్చర్ అవుతుందండి. అలాంటప్పుడు మనం కొమ్ము మొదలంట ఆపరేషన్ చేసి తీసేయాలి. అలాగని తీసేయకపోతే ఫ్రాంటల్ సైనసైటిస్ అని ఇంకొక కాంప్లికేషన్ వస్తుందండి. అందుకని మనం విరిగిన వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించి దానికి ఏ వైద్యం అవసరమో అది చేయించాలండి.
1: అలాగే ఇంకొకటి కొమ్ము గిలక ఓడడం అని చెప్పారు కదండి, అంటే అదే ఎలా జరుగుతుందండి?
2: కొమ్ము గిలక ఓడటం అంటే హార్న్ ఎవల్షన్ అంటారండి. ఈ కొమ్ము అనేటువంటిది లోపల హార్న్ కోర్ అంటే ఈ పైన ఉండేటువంటి షెల్ అంటారు దాని, హార్న్ షెల్, ఆ హార్న్ షెల్ ను సెక్రెట్ చేస్తూ ఉంటుందండి. ఈ దీనికి కూడా ఈ పశువుల్లో వాటిలో అవి కొట్లాడుకున్నప్పుడు కానీ చెట్టు కొమ్మల మధ్యలో ఇరుక్కొని లాగినప్పుడు కానీ ఆ షెల్ అనేటువంటిది ఊడుతుందండి.
1: లేదా కొమ్ము పై భాగం అనేది ఊడిపోతుంది,
2: పై భాగం మాత్రమే ఊడుతుందండి, లోపల ఇటువంటి డామేజ్ జరగదు. అలా ఊడటం వల్ల లోపల ఉన్నటువంటి హార్న్ కోర్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుందండి, అది ఎర్రగా ఉంటుంది. దీనిలో లక్షణాలు ఏంటండి, విపరీతమైన రక్తస్రావం ఉంటుంది, పశువుకి నొప్పిగా కూడా ఉంటుంది. వెంటనే మనం ఏం చేయాలంటే దానిని యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రపరిచి బ్యాండేజ్ వేసి దానిపైన టించర్ బెంజాయిన్ అనాలండి అనేటువంటి ఒక ద్రావణం ఉంటుంది, అది వేయాలి. అది వేసి ఆ కట్టును అలా వదిలేసేస్తే మళ్ళా షెల్ అనేది ఉంటుంది మళ్ళా స్రవించి కొమ్ము నార్మల్ గా వస్తుందండి.
1: అంటే ఒకసారి ఊడిపోయింది మళ్ళీ వస్తుంది,
2: మళ్ళా తిరిగి వస్తుందండి ఖచ్చితంగా. కాకపోతే దానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో వాటిని ఈగల నుంచి మనం రక్షించుకోవాలి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సింది, ఈ గ్రామీణ వాతావరణంలో ఏంటంటే కొంతమంది పెద్దలు అంటే నాటు వైద్యం అంటాం మనం, ఇలా కొమ్ము గిలక ఊడినప్పుడు దానికి వెంట్రుకలు చుట్టడం లేకపోతే ఎర్రమట్టి పట్టు వేయటం అలా చేస్తుంటారు, అలా వేయకూడదండి. అలా వేసినందువల్ల ఏంటంటే అవి తీసేటప్పుడు పశువుకి విపరీత నొప్పి ఉంటుంది, మళ్ళా రక్తస్రావం అవుతుంది, ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అందుకని పశు వైద్యుడి దగ్గర తీసుకెళ్లి బ్యాండేజ్ వేసి దానిపై టించర్ బెంజాయిన్ వేయించుకుని 2 నుంచి 3 నెలలు కానీ మనం
1: జాగ్రత్తగా
2: చూసుకుంటే మళ్ళా గిలక వస్తుందండి, ఎటువంటి ప్రమాదం ఉండదు పశువుకి.
1: ఇంకొకటి కొమ్ము క్యాన్సర్ అన్నారు కదండి, మరి ఈ కొమ్ము క్యాన్సర్ ఎలాంటి

0: పశువుల్లో వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
1: ముఖ్యంగా మనం దాని గురించి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. మనుషుల్లో వచ్చినట్టుగానే పశువుల్లో కూడా క్యాన్సర్ అనేటువంటిది వస్తుందండి. దానికి ఈ కొమ్ము ఏమి మినహాయింపు కాదండి.
0: అంటే ఏ
1: కొమ్ములో
0: ప్రదేశంలోనే రావచ్చు.
1: రావచ్చు, కొమ్ములో కూడా క్యాన్సర్ అనేటువంటిది వస్తూ ఉంటుందండి. ఈ జనరల్గా ఈ క్యాన్సర్ అంటే అన్కంట్రోలబుల్ డివిజన్ ఆఫ్ ది సెల్స్, అంటే ఉపయోగం లేనటువంటి, కంట్రోల్ లేనటువంటి కణ విభజనని మనం క్యాన్సర్ అంటాము. దీంట్లో రెండు రకాలు ఉంటాయండి, బినైన్, మాలిగ్నెంట్. ఈ కాకపోతే ఈ కొమ్ము క్యాన్సర్ అనేటువంటిది మాలిగ్నెంట్ రకానికి చెందింది, అంటే వ్రణజాతికి చెందింది. అంటే ఈ యొక్క క్యాన్సర్ లక్షణం ఏంటంటే అండి, మనం దాన్ని ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స చేసి తీసేసినా కూడా తిరిగి మళ్ళా వస్తుంది,
0: అంటే
1: అందుకని
0: తీసేసినా మళ్ళీ వచ్చే
1: వల్ల
0: అవకాశం.
1: వస్తుంది. ఇక కాకపోతే ఈ కొమ్ము క్యాన్సర్ యొక్క కారణాల గురించి మనం చర్చించుకుంటే, ఇంతవరకు కూడా ఈ క్యాన్సర్ అనేటువంటి జబ్బు ఏ కారణం వల్ల వస్తుంది అనేది ఇది విధంగా మనకి ఎక్కడా నిర్ధారణ జరగలేదండి. కాకపోతే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి. దెబ్బ తగలటం వల్ల ట్రామా అంటారు, క్రానిక్ ఇరిటేషన్, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎడ్లు, ఇది ఎక్కువగా ఎడ్లల్లో వస్తుందండి, ఆవు జాతికి చెందినటువంటి ఎడ్లల్లో వస్తుంది, గేదెల్లో కూడా రావడానికి అవకాశం ఉంది, భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంటుంది. ఈ ఎడ్లని మనం బండి లాగటానికి వాడుతూ ఉంటాం, నాగలు లాగడానికి. ఆ కాడి వేసినప్పుడు ఏమవుతుందండి, ఈ క్రానిక్ ఇరిటేషన్ అనే దానికి ఉదాహరణ. ఈ కొమ్ము ఆ కాడి తగులుతూ ఉంటుంది కంటిన్యూస్గా, దానివల్ల కూడా ఆ దాని
0: ఒరిపిడికి.
1: ఆ ఒరిపిడికి ఆ ఒత్తిడికి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. తర్వాత ఈ ఎండ వల్ల వస్తుంది, వైరస్ వల్ల వస్తుంది, ఇట్లా రకరకాలైన కారణాలు ఉన్నారు. ఒక్కొక్కసారి కొమ్ములు చెక్కి రంగులు వేస్తుంటారు
0: అవును.
1: వాటి యొక్క అందాన్ని పెంచడానికి, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుందండి. ఇక పోతే ఈ కొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి మనం చర్చించుకున్నప్పుడు, దీనిలో ఈ కొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు మనం మూడు దశలుగా విభజించవచ్చండి. ఈ మొదటి దశలో తల ఆడించటం, తల కట్టుకుపోయి కేసి రుద్దుకోవటం, తలని కాలుతో కొట్టుకోవటం, ఇలా మొదలగు లక్షణాలు ఉంటాయండి. తర్వాత రెండో దశలో ఆ కొమ్ము క్యాన్సర్, ఉదాహరణ కుడి కొమ్ము క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ కుడి కొమ్ము శ్వాసనాళం నుంచి, కుడి కొమ్ము దగ్గర ఉండేటువంటి దాని ఎదురుగుండా అంటే నాస్టిల్ అంటారు, కొంచెం జిగటగా రక్తంతో కూడినటువంటి ద్రావం స్రవిస్తుంది, లేదు అంటే కొమ్ము మొదల నుంచి కూడా ఆ ద్రావం స్రవించవచ్చు. ఇక మూడో దశలో ఆ కొమ్ము ఊడిపోయి, అంటే దీనికంటే ముందు ఆ కొమ్ము కూడా ఒక పక్కకి వంగిపోతుంది. రెండో దశలో కొమ్ము యొక్క మొదల్లో ఉన్నటువంటి చర్మం మెత్తబడుతుంది, ఇవన్నీ రెండో దశ లక్షణాలు. మూడో దశలో ఆ కొమ్ము ఊడిపోయి ఆ కణితి బయటకు కనబడుతుందండి, అది కాలీఫ్లవర్ లాగా ఉంటుంది, ఇంకా అది విపరీతమైన రక్తస్రావం నుంచి ఉంటుంది, దాని నుంచి తర్వాత అది విపరీతమైన దుర్వాసన వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల. ఈ మూడు దశల్లో మనం లక్షణాలు విభజించండి. మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు ఇది వ్రణజాతికి చెందింది, అంటే మాలిగ్నెంట్ ట్యూమర్. అందుకని ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి గమనించినప్పుడు మనం వెంటనే పశువైద్యుని కానీ సంప్రదించి చేయించినట్లయితే మనకి కొంత పశువుని కాపాడుకునే అవకాశం ఉంటుంది.
0: దీనికి
1: ఎందుకంటే
0: చికిత్స ఉందండి అసలు?
1: చికిత్స ఉందండి, దీనికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అండి, వేరే మందుల ద్వారా ఇది తగ్గదు. పోతే శస్త్రచికిత్సకు వెళ్లే ముందు దీని గురించి తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. మనం అనుకున్నట్లు ఈ వ్రణజాతి రకానికి చెందినటువంటి క్యాన్సర్ అవడం వల్ల క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటంటే, ఈ రక్తం ద్వారా ఈ క్యాన్సర్ కణజాలం మిగతా భాగాలకు, అంటే ఉదాహరణకు ఊపిరితిత్తులు, పేగులు, మూత్రపిండాలు, వాటికి కూడా వ్యాపిస్తుందండి. అందుకని మనం ఈ లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుడి దగ్గరికి వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఎందుకంటే మొదటి రెండో దశల్లో కానీ మనం శస్త్రచికిత్స చేస్తే పశువుని ఎక్కువ కాలం మనం ప్రాణం నిలబెట్టుకోవచ్చు,
0: అంటే
1: అదే
0: శస్త్రచికిత్స ఒకటి చేస్తే సరిపోతుందండి.
1: సరిపోతుందండి.
0: ఇప్పుడు మామూలుగా మన మనుషుల విషయానికి వచ్చినట్టయితే, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కి శస్త్రచికిత్స చేయడంతో పాటుగా వాళ్ళు రేడియేషన్ అని, కీమోథెరపీ అని అలాంటివి చేస్తూ ఉంటారు కదా, మరి ఇక్కడ పశువుల విషయంలో అలాంటి అవసరం లేదంటారా?
1: మీరు మంచి ప్రశ్న అడిగారండి. పశువుల్లో కూడా కీమోథెరపీ అనేటువంటిది ఉందండి, బట్ ఈ రకమైన క్యాన్సర్కి కీమోథెరపీ అంత ఎఫెక్టివ్గా
0: అనుకూలమైంది కాదు.
1: అనుకూలమైంది కాదు, బట్ మనం ప్రయత్నించవచ్చు. దానివల్ల కొంత దాని పశువు యొక్క జీవిత కాలాన్ని మనం పొడిగించవచ్చు
0: పొడిగించవచ్చు.
1: అంతే. మూడో మనం అనుకున్నట్టు మూడో దశలో కానీ ఆపరేషన్ చేసినా కూడా అది తిరిగి వస్తుంది. ఇందాక మనం ముందే అనుకున్నట్టు ఎప్పుడైనా సరే తిరిగి వస్తుంది, బట్ మూడో దశలో చేస్తే త్వరగా తిరిగి వస్తుందండి.
0: అంటే బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి
1: స్ప్రెడ్
0: ఉంటుంది.
1: అయిపోయి ఉండటం వల్ల అది త్వరగా తిరిగి వస్తుంది. అందుకని దీన్ని గుర్తించి వెంటనే వైద్యం చేయించడం చాలా ముఖ్యం అండి.
0: ఇంకా ఈ కొమ్ములకి ఇంకా ఏ రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి?
1: కొమ్ములకి కాకపోయినా ఒక పశువు యొక్క కొమ్ముల వల్ల వేరే పశువులకి హాని ఉందండి.
0: ఎలాగండి?
1: వీటిని హార్న్ గోర్ ఇంజురీస్ అంటారు. మరీ ముఖ్యంగా ఇది నాటు పశువులతో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుందంటే, ఎందుకంటే అవి క్రూర స్వభావాన్ని కలిగి పోటీతత్వాన్ని కలిగి ఉంటాయి, అంటే కాంపిటేటివ్ నేచర్ అంటారు. అంటే ఆ పశువులు మేత మేసే టైంలో, చెరువులో ఉండే సమయంలో ఇతర పశువుల్ని పొడుస్తూ ఉంటాయి.

0: దానివల్ల గజ్జల్లో పొట్ట కింద గాయాలు ఏర్పడతా ఉంటాయండి. ఒక్కొక్కసారి ఆ బారు కొమ్ముల వల్ల అవి పొట్ట లోపలికి కూడా,
1: గుచ్చుకుపోయే అవకాశం కూడా
0: పొట్ట
1: ఉంటుంది.
0: లోపలికి కూడా వెళ్ళిపోతాయండి. దానివల్ల ఇన్ఫెక్షన్ వెళ్ళటం, ఎక్కువ సమయం తీసుకుంటాయి అటువంటి గాయాలు. అందుకని జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కొక్కసారి చూడు పశువులు అయితే కానీ గర్భస్రావం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని బారుకొమ్ము ఉన్న పశువుల్ని ఒకే దగ్గర కట్టేయకూడదండి, వేరువేరుగా కట్టేయాలి. అంటే వీటికి రివార్న్ కూడా ఉందండి, కొమ్ము మగ్గల్ని మనం కాల్చుకోవచ్చు దూడగానే ఉన్నప్పుడు.
1: ఎలాగండి?
0: ఈ పశువులు ముఖ్యంగా ఈ కొమ్ము మగ్గలు అంటే హార్న్బట్స్ అంటారండి ఇంగ్లీష్లో. అంటే ఈ వీటి నుంచే కొమ్ములు పెరుగుతాయి, పెరుగుతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ. ఈ కొమ్ము మగ్గల్ని కాల్చడం అనేటువంటిది చాలా మంచి పద్ధతి. ముఖ్యంగా ఇది ఆవుల్లో మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటామండి. ఎందుకంటే గేదె జాతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు, కానీ వీలైనంత వరకు చేయకుండా ఉంటాం మంచిది. ఎందుకంటే గేదె జాతిలో కొమ్ముల యొక్క బారు, దాని యొక్క వంపు తిరిగి ఉన్న తత్వాన్ని బట్టి దాని యొక్క జాతి నిర్ధారణ జరుగుతుంది. కొమ్ము మొగ్గలు కానీ కాల్చేసినట్లయితే దాని యొక్క జాతి, అది బ్రీడ్, బ్రీడ్ అంటాము, బ్రీడ్ నిర్ధారించడం కొంచెం కష్టమవుతుంది. దానివల్ల పశువు యొక్క ఖరీదు తగ్గే అవకాశం ఉంటుంది. లేదు అంటే కొన్ని ప్రాంతాల్లో దానిలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ కొమ్ము మగ్గలు సహజంగా 5 నుంచి 15 రోజుల వయసు దూడలకి కాలుస్తామండి. ఇటువంటి పశువుల్ని పోల్డ్ క్యాటిల్ అంటారు. ఇది కూడా పశు వైద్యం పర్యవేక్షణలో మనం చేయించుకోవాలండి.
1: అలాగే కొమ్ములని కాపాడుకోవాలంటే మరి రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: కొమ్ములు కాపాడుకోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొమ్ముల్ని చెక్కకూడదండి. ఎడ్లలో కానీ ఇటువంటి వేటిల్లో అయినా కూడా అందం కోసం కానీ దేనికి చెక్కకూడదు. అంటే కొమ్ములకి రంగు వేయకూడదు. తర్వాత తగినట్టుగా పశువులకి పచ్చిమేత ఇవ్వాలి. అంటే ఉదాహరణకి ప్రతి పశువుకి కూడా ఖచ్చితంగా రోజుకి 25 కేజీల పచ్చగడ్డి వేయాలి. బారు కొమ్ములు ఉన్నటువంటి పశువుల్ని మనం ఒకే చాట కట్టేయకుండా ఉండటం మంచిది. సో ఇవి మన రైతు సోదరులు కొమ్ముల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1: ఇంకొకటి కన్ను అన్నారు కదండి, కంటికి కూడా చాలా రకాల సమస్యలు అనేవి మనం ఈ పశువుల్లో గమనిస్తూనే ఉంటాం. ఈ కంటికి సంబంధించి ఏ ఏ సమస్యల్ని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి?
0: మనందరికీ తెలిసిందేనండి, మన పెద్దలు చెప్పారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సో అదే సామెత మన పశువులకు కూడా వర్తిస్తుందండి. ఈ పశువుల్లో కూడా కొన్ని కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ ముఖ్యంగా మనం ఆ జబ్బుల గురించి చెప్పుకుంటే కండ్ల కలక అంటారు, అంటే కంజంక్టివైటిస్, మేచుకలు, కార్నెల్ ఒపాసిటీ, కెరటైటిస్, ఓమెందాయి, కంటి శుక్లాలు, నీటి కాసులు, ఇట్లా మొదలగు మనం మనుషుల్లో ఉండేటువంటి చాలా జబ్బులు చాలా వరకు ఉంటాయండి. మనం ఈ పశువుల్లో కంటికి వచ్చేటువంటి వ్యాధుల గురించి మాట్లాడుకునే ముందు అసలు గుడ్డి పశువుని ఎలా గుర్తించాలి అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు పశువుల్లో కూడా చాలా రకాలైనటువంటి కంటి సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. దానివల్ల ఒక్కొక్కసారి కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. ఈ ఇటువంటి గుడ్డి పశువుల వల్ల రైతుకి ఏమాత్రం ఉపయోగం ఉండదండి. ఎందుకంటే అవి సరిగా మేత తీసుకోలేవు, వాటి యొక్క జీవన విధానం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతో రైతుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఉపయోగపడవండి. ఈ మనం ఈ గుడ్డి పశువుని ఎలా గుర్తించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే వీటిని టెస్ట్ ఫర్ విజువల్ ఫంక్షన్ అంటారు. దీంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. కంటి చూపు సరిగా లేనటువంటి పశువుకి కొన్ని లక్షణాలు ఉంటాయండి. అంటే ఇది నర్వస్ అండ్ ఎగ్జైటబుల్, అంటే అది తేలికగా ఆవేశపడుతుంటది. సో అది మొదటి లక్షణం. తర్వాత చెవులు రిక్కించి వింటాయి అటువంటి పశువులు. మూడోది తల ఎత్తి కాలు జాగ్రత్తగా వేస్తాయండి. అంటే దాని ఫీలింగ్ ఏంటంటారు, అంటే కంటి చూపు సరిగా లేకపోవటం వల్ల. తర్వాత నాలుగో లక్షణం గోడల్ని కట్టుకొని గుద్దుకుంటా ఉంటది కంటి చూపు సరిగా లేకపోవటం వల్ల. తర్వాత కాలు కూడా బాగా ఎత్తి జాగ్రత్తగా అడుగు వేస్తుంది, హై స్టెప్పింగ్ గెయిట్ అంటారు. ఇవన్నీ ఆ గుడ్డి పశువుల ఉండేటువంటి లక్షణాలు. ఇక ఈ టెస్ట్స్ అంటే విజువల్ ఫంక్షన్ టెస్ట్కి వస్తే మనం కాటన్ బాల్ టెస్ట్ అని ఒకటి చేయొచ్చు. అంటే ఒక చిన్న కాటన్ ఉండని తీసుకొని పశువు కంటిపై నుంచి వదిలితే సాధారణ చూపు ఉన్నటువంటి పశువు అది ఎటువైపు అయితే పడుతుందో కిందకి అది దాని గుడ్డును కదిలిస్తుందని గుడ్డి పశువుకి అది కనపడదండి. రెండోది ప్యూపులరీ లైట్ రిఫ్లెక్స్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక కంట్లో కాంతి ప్రసరింపజేసినప్పుడు కనురెప్పలు మూసుకుపోతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక కాంతి ప్రసరించి చేసినప్పుడు ఈ కనుపాప కుంచుకుపోతుంది, దాన్ని ప్యూపులరీ కన్స్ట్రిక్షన్ అంటారు. ఇంకొకటి వచ్చేసి క్రాస్డ్ ప్యూపులరీ రిఫ్లెక్స్, అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి కుడి కంటిలో కానీ కాంతి ప్రసరింపజేస్తే ఎడం కంటిలో కూడా కనుపాప మూసుకుపోతుందండి. ఇంకా వేరే పరీక్షలు కూడా ఉన్నాయి, అవి పశు వైద్యుని పర్యవేక్షణలో చేయించాలండి. రైతుకు సంబంధించినంత వరకు లక్షణాలను గుర్తుపెట్టుకుంటే మనం గుడ్డి పశువుల్ని

0: గుర్తించవచ్చు.
1: ఒక్కోసారి కంటి నిండి నీరు కారుతూ ఉంటుంది కదండి పశువుల్లో, అది కూడా వ్యాధి అంటారా?
0: ఖచ్చితంగానండి, సహజంగా ఇది ఒక కంటిలో కారచ్చు లేదంటే రెండు కంటిలోనూ కారచ్చు అండి. మనం ఒక కంటిలో నీరు కారితే మనం ఆ కంటికి సంబంధించిన వరకే మనం వ్యాధి వచ్చింది అని అనుకోవచ్చు. అలా కాకుండా రెండు కళ్ళ నుంచి కారుతుంటే మాత్రం అది శరీరానికి సంబంధించిన వ్యాధి అయినా కావచ్చు, రెండు కళ్ళకి సంబంధించిన వ్యాధి అయినా కావచ్చు అండి. ఉదాహరణకు తీసుకుంటే మైక్రోఫైలేరియా అనేటువంటి జబ్బులో మన రెండు కళ్ళ నుంచి నీరు కారుతుంది, కాకపోతే దీంట్లో కంటి నీటితో పాటు చీము లాంటి పదార్థం ఉంటుందంటే ఆ విధంగా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి.
1: కళ్ళు చూసి కానీ పశువుల వ్యాధిని మనం నిర్ధారించచ్చంట.
0: ఖచ్చితంగా చేయొచ్చండి. ఉదాహరణకి ఏమంటారంటే సైంటిఫిక్ పరిభాషలో ఎగ్జామినేషన్ ఆఫ్ కంజంక్టివల్ మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. ఉదాహరణకి తెల్లగా ఉండేటువంటి ఆ కంటి లోపల పొర తెల్లగా ఉంటే రక్తహీనత ఉన్నది అనుకోవచ్చు, అదే పసుపు పచ్చగా ఉంటే కామెర్లు ఉన్నాయని, అదే పొడిగా ఉంటే అది డిహైడ్రేషన్ అంటే ఒంట్లో నీటి హీనత ఉందని, ఉదారంగులో కానీ ఉన్నట్టయితే దానికి పాయిజనింగ్ అంటే విష పదార్థం తిన్నట్టు మనం అనుకోవాలి. అలా కాకుండా ఎర్రగా కుంకుమ అద్దినట్టు ఉంటే తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా మనం గుర్తించాలండి.
1: అంటే ఆ కంటి యొక్క రంగును బట్టి ఆ పశువులు ఏ వ్యాధి ఉన్నది కూడా
0: మనం
1: మనం నిర్ధారించు.
0: నిర్ధారించవచ్చు అండి.
1: ఇప్పుడు కళ్ళ కలక అన్నారు కదండి, అది పశువుల్లో వస్తుందని చెప్పారు కదా, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా చికిత్స అందించాలి?
0: ముందుగా మనం కళ్ళ కలక అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కంజంక్టివ్ అండి సైంటిఫిక్ పరిభాషలో, అంటే కంటి రెప్ప లోపల గుడ్డు కనుపాప చుట్టూతో ఒక పొర ఉంటుందంటే దాన్ని కంజంక్టివ్ అంటారు. దానికి కానీ ఇన్ఫెక్షన్ వస్తే కండ్ల కలక అంటారు. ఇది సాధారణంగా పశువుల్లో ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధి అండి. దీనికి కారణాలు వచ్చేసి కెమికల్స్ వల్ల కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఫారెన్ బాడీ అంటే కంటి లోపల ఈ గడ్డి ముక్క కానీ లేకపోతే
1: ఏవైనా వస్తువులు
0: చెక్క ముక్క
1: గుచ్చుకున్నప్పుడు.
0: కానీ, దుమ్ము ధూళి పడ్డప్పుడు కానీ, తర్వాత దెబ్బ తగలటం వల్ల కానీ, అలర్జీ వల్ల కానీ, తర్వాత పోషక లోపం వల్ల కూడా ఈ కంజంక్టివైటిస్ రావచ్చు అండి కండ్ల కలక. దీంట్లో లక్షణాలను కానీ మనం గమనిస్తే ఈ కండ్ల కలక వచ్చినటువంటి పశువులకి నీరు గారుతూ ఉంటాయి, వ్యాధి వచ్చినటువంటి కన్ను నొప్పిగా ఉంటుంది, ఆ వ్యాధి వచ్చినటువంటి కంటితో ఎండను చూడలేవు, తర్వాత ముఖ్యంగా ఈ వ్యాధి కానీ ముదిరితే కీమోసిస్ అంటే మనం చెప్పినట్టు అనుకున్నటువంటి కంజంక్టివ్ అనేటువంటి పొర ఉబ్బి బయటకు వస్తుందండి. సో ఇవి వ్యాధి లక్షణాలు. ఇక ఈ వ్యాధి యొక్క చికిత్స కానీ మనం మాట్లాడుకుంటే, కండ్ల కలక అదే కంజంక్టివైటిస్ వచ్చినటువంటి కంటిని మనం గోరువెచ్చని సెలైన్తో కడగాలండి. తర్వాత జడ్జేబీ డ్రాప్స్, జింక్ ఆక్సైడ్ అల్లం బోరిక్ యాసిడ్ అంటే ఇది పశు వైద్యుని సంప్రదిస్తే చెప్తారు, ఆ డ్రాప్స్తో కూడా కడగాలండి. తర్వాత 2% బోరిక్ ద్రావణం అంటే గోరువెచ్చని నీళ్ళని తీసుకొని దానిలో 2% వచ్చే వరకు బోరిక్ యాసిడ్ కలిపి దాంట్లో కూడా కడగవచ్చు అండి. దీంతో కడిగిన తర్వాత క్లోరోమైసిన్ అప్లికాప్స్ కానీ పెడితే మనకి వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంటే రైతు వారీగా ఇవన్నీ వైద్యుని పర్యవేక్షణలో చేసేవి కాబట్టి మనం రైతు వారీగా కూడా చిన్న చిట్కా పాటించవచ్చు అండి.
1: ఏంటండి?
0: ఈ కండ్ల కలక వచ్చినప్పుడు ఈ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు అంటే లవణం అంటారు, కామన్ సాల్ట్, ఆ కల్లుప్పుని వేసి కడిగినట్టయితే వ్యాధి తీవ్రత తగ్గుతుందండి. ఆ తర్వాత పశు వైద్యం దగ్గర తీసుకెళ్లి మనం వైద్యం చేయించుకోవచ్చు.
1: ఇది అంటువ్యాధి కాబట్టి మరి మిగతా పశువులకు కూడా వ్యాపించే అవకాశం
0: కాదండి,
1: ఉంటుంది
0: ఇది అంటువ్యాధి కాదండి. మన
1: కాదండి.
0: మనుషుల్లో వచ్చేటువంటి కండ్ల కలక అంటువ్యాధి, ఈ పశువుల్లో వచ్చేటువంటి కంజంక్టివైటిస్ అంటువ్యాధి కాదండి. దీని గురించి మనం ఏమాత్రం భయపడకండి,
1: భయపడాల్సిన పని లేదు.
0: అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన పని లేదు. కెరటైటిస్ అండి, చూపు దీని ద్వారానే చూస్తాం అంటే కార్నియా అంటారు. ఈ కార్నియాకి కానీ ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని కెరటైటిస్ అంటారు. ఇది కొద్దిగా కష్టం అండి ఇనీషియల్ గా గమనించడం, అందుకని అంటే దీనిలో కూడా ఉండే లక్షణాలు ఏంటంటే కంటి నుంచి నీరు కారటం, ఎండ చూడకపోవటం, లేకపోతే బ్లెఫరోస్పాజం అంటే కనురెప్పలు మూసుకుపోవటం ఇలా ఉంటాయండి. అందుకని ఈ లక్షణాలు ఏవి గమనించినా కూడా వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యం దగ్గర తీసుకెళ్లి జాగ్రత్తగా సరైన చికిత్స చేయించాలండి.
1: మే చుక్కలు అన్నారు కదండి, అంటే ఏంటండి?
0: ఈ మేచుక్కలు అంటే దీన్ని సైంటిఫిక్ పరిభాషలో కార్నియల్ ఒపాసిటీ అంటారండి. జనరల్ గా ఈ కార్నియల్ ఒపాసిటీ అనేది ఒక కంటికి రావచ్చు లేదా రెండు కళ్ళకి రావచ్చు. దీని యొక్క కారణాలు కానీ చూసుకుంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినా అంటే ఉదాహరణకి పశువులు పొలంలో గడ్డి మేస్తూ ఉంటాయి, ఆ గడ్డి తగిలినా లేకపోతే కట్టుకోయకి రుద్దుకున్నప్పుడు ఆ కట్టుకోయ కంటికి తగిలినా లేకపోతే పశువులు దెబ్బలాడుతున్నప్పుడు కంటికి తగిలినా, ఈ కంటి లోపల తెల్ల పొర ఏర్పడుతుందండి కార్నియాలో, దాన్ని కార్నియల్ ఒపాసిటీ అంటారు, వాడుక భాషలో మేచుకలు అంటారు. అటువంటి తెల్ల పొర ఏర్పడుతుందండి ఈ కారణాల వల్ల. దానివల్ల నీరు గారటం, పశువు చూడలేకపోవటం, కన్ను మూసేయటం మొదలగు లక్షణాలు కూడా ఉంటాయి. ఈ తెల్ల పొర గాని మనం గమనించినట్టయితే వెంటనే పశు వైద్యం దగ్గర తీసుకెళ్లి సరైన చికిత్స చేయించాలండి. ఎందుకంటే ఇది రైతు వారీగా చేసేది కాదు, దానికి కనురెప్పకి కంటి లోపల ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుందండి. పశువు
1: వైద్యం పర్యవేక్షణ మాత్రం
0: ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మనం దీన్ని గమనించినాక గానీ అశ్రద్ధ చేస్తే ఆ ఒపాసిటీ, మనం ఏదైతే తెల్లదనం కంటి లోపల కార్నియాలో ఏర్పడుతుందో అది గట్టిపడిపోతుంది. అది ఒక్కసారి ముదిరిపోతే దాన్ని తగ్గటం కొంచెం కష్టం. అందుకని ఇది గమనించిన వెంటనే పశు వైద్యంతో సరైన చికిత్స చేయించాలండి.
1: ఎక్సాఫ్థాల్మస్ అన్నారు కదండి, అంటే ఏంటండి?
0: ఈ ఎక్సాఫ్థాల్మస్ అనగా మనకి వాడుక భాషలో చెప్పాలంటే మనం కన్ను గుడ్డు ఆర్బిట్ అనేటువంటి ఎముక భాగంలో ఉంటుందండి. ఆ కంటి ఎముక ఆర్బిట్ నుంచి కన్ను బయటకు వస్తుంది. జనరల్ గా ఇది కొన్ని కారణాల వల్ల వస్తుందండి. కంటి వెనకాల చీమిగడ్డ ఏర్పడడం గానీ, రక్తం గడ్డగడ్డం గానీ, లేదంటే ఇన్ఫ్లమేషన్ వల్ల గానీ, లేకపోతే గ్లాకోమాలో గానీ, హైడ్రోఫ్థాల్మస్ మొదలగు చాలా కండిషన్స్ లో ఈ కన్నుగుడ్డు బయటికి వస్తుందండి. అందుకని ఇటువంటి లక్షణం ఏదన్నా కనబడితే వెంటనే పశు వైద్యుడి దగ్గర తీసుకెళ్లి వ్యాధి నిర్ధారణ చేయించి సరైన చికిత్స చేయించాలండి.
1: ఇంకొకటి కంట్లో పురుగు అన్నారు కదండి,
0: అంటే దీన్ని సైంటిఫిక్ పరిభాషలో వోమ్ ఇన్ ద ఐ అంటారండి. ఇది కొంచెం అరుదుగా వస్తుంటుంది పశువుల్లో, కానీ వస్తుందండి. అంటే కంటి లోపల, అంటే గేదెల్లో గానీ ఆవుల్లో గానీ, సెటేరియా ఈకో అనేటువంటి పారాజైట్ యొక్క లార్వా గానీ దాని డెవలప్మెంటల్ స్టేజ్ లో కంటి లోపలికి వస్తుంది. ఒక్కోసారి అది ఆ కనుగుడ్డు లోపల తిరుగుతూ ఉంటుందండి. దానివల్ల కెరటైటిస్, అంటే ఈ కంటి లోపల తెల్ల పొర ఏర్పడుతుంది. ఇది గానీ మనం గమనించినట్టయితే వెంటనే పశు వైద్య దగ్గర తీసుకెళ్లి చికిత్స చేయించాలండి. దీనికి ఆపరేషన్ ద్వారా మాత్రం ఇది తీగలం బయటికి,
1: తీసేస్తారు
0: కాబట్టి ఖచ్చితంగా వెంటనే పశు వైద్యుని సంప్రదించాలి. ఇది కూడా ఆలస్యం చేసే కొద్దీ కంటి చూపు శాశ్వతంగా మందగించే అవకాశం ఉంటుందండి.
1: కాబట్టి హరికృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పశువుల్లో ఈ కొమ్ములకు కానీ అలాగే కంటికి కానీ చాలా రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ ఈ విషయాలన్నీ వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ పశువుల విషయంలో పశు వైద్యాధికారి పర్యవేక్షణలో గనక ఈ పశువులకు చికిత్స ఇప్పించినట్టయితే ఈ పశువుల జీవిత చక్రాన్ని చాలా కాలం వరకు
0: కొనసాగించవచ్చు. నమస్కారం అండి.
2: పశువుల్లో కొమ్ము మరియు కంటి సంబంధిత వ్యాధులు నివారణ, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్వివి హరికృష్ణ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: లో చివరిగా కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు గురించిన విశేషాలు వింటారు.
1: ఈ పురుగు వలన వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే తోటంతా చనిపోయే ప్రమాదం ఉంటుంది. తరచుగా 5 నుండి 10 సంవత్సరాల వయస్సు కలిగిన తోటలు ఈ పురుగు తాకిడికి ఎక్కువగా గురవుతాయి. అరటి, అంతర పంటగా వేసిన తోటల్లో కూడా ఈ పురుగు ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా మొవ్వుకుళ్ళు లేక పిడుగుపాటుతో చనిపోయిన చెట్లు కానీ, మొవ్వులో కొమ్ము పురుగు ఆశించిన చెట్లు తోటల్లో ఉన్నప్పుడు ఎర్రముక్కు పురుగు ఆకర్షించబడుతుంది. కాండంపై పనిముట్లతో గాయం చేసిన లేక వేరు నరికిన లేక ట్రాక్టర్తో దున్నినప్పుడు మొదలు వద్ద చేసిన గాయాల వద్దకు కూడా ఈ పురుగు ఆకర్షించబడుతుంది. వీటి లక్షణాలను ఏ విధంగా గమనించవచ్చు అంటే, మధ్య వలయాలలో ఆకులు పసుపు రంగులోకి మారుతాయి లేక ఎండిపోయినట్టు కనిపిస్తాయి. కాండంపై రంధ్రాల ద్వారా చిక్కని ముదురు ఎరుపు రంగు జిగురు కారుతుంది. రంధ్రాల నుండి నమిలిన పిప్పి బయటకు వస్తుంది. కమ్మ మొదలు వద్ద నిలువుగా చీలినట్లు కనిపిస్తుంది. పీచుతో పురుగు కట్టిన ఉండలు లేక నమిలిన పిప్పి ఆకు వలయాల్లో లేదా చెట్టు మొదలు వద్ద కనిపిస్తాయి. పురుగు ఆశించిన చెట్ల కాండంపై చెవిని ఆంచి వింటే లోపల లద్దె పురుగులు కాండంను తిను శబ్దంను వినిపిస్తుంది. దీని నష్టాన్ని ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే, చెట్టు పాక్షికంగా దెబ్బతిని ఎదుగుదల తగ్గి కాపు ఆలస్యమవుతుంది. చెట్టు పూర్తిగా డొల్ల అయినప్పుడు చెట్టు చనిపోయి పడిపోతుంది. ఈ పురుగు యొక్క జీవిత చక్రం గురించి మనం గమనించుకున్నట్లయితే, కాండంపై పగుళ్లు కత్తిగాట్ల గాయాలలో ఒకదానికొకటిగా గోధుమ రంగులో ఉండి నున్నగా మెరిసే గుడ్లను దాదాపు 200 వరకు పెడతాయి. 2 నుండి 5 రోజుల వ్యవధిలో గుడ్ల నుండి లద్దె పురుగులు పొదకపడి కాండంలోని మెత్తని పదార్థాన్ని తిని ఎదుగుతాయి. లద్దె పురుగులు దాదాపు కండె ఆకారంలో ముడతలు పడిన చర్మంతో మధ్యలో ఉబ్బుగా లావుగా గోధుమ రంగులో కాళ్లు లేకుండా ముదురు ఎరుపు రంగు తల కలిగి ఉంటాయి. ఇవి 2-3 వారాలు గడిపి తల్లి పురుగుగా రూపొంది బయటకొస్తుంది. దీని జీవచక్రము దాదాపు 3 నెలల్లో పూర్తి అవుతుంది. తల్లి పురుగు 2 నుండి 3 నెలల వరకు జీవిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కలకు ఏ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి అంటే, ఈ పురుగు ఆశించి చనిపోయిన మానులను తొందరగా నరికి చీల్చి తగలపెట్టాలి. పిడుగుపాటుతో లేక మొవ్వు కుళ్లతో చనిపోయిన చెట్లను కూడా వెంటనే తోటలో నుండి తొలగించాలి. తోటలో కొమ్ము పురుగు ఆశించిన మొవ్వుల నుండి పురుగును తీసి వేపపిండి 100 గ్రాములు, దాంతోపాటు 150 గ్రాముల ఇసుక మిశ్రమాన్ని ఆ రంధ్రాల్లో పోయాలి. కొబ్బరి చెట్టు కాండంపై మొదళ్ల దగ్గర ఏ విధమైన గాయాలు లేకుండా చూసుకోవాలి. వేళ్లను నరకరాదు, అలాగే పచ్చి ఆకులను లాగకూడదు. సకాలంలో ఈ పురుగు ఉనికిని గమనించి మోనోక్రోటోఫాస్ 10 మిల్లీలీటరు, దాంతోపాటు 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేరు ద్వారా మందును ఎక్కించాలి. వేరు ద్వారా మందు పెట్టిన 45 రోజుల వరకు కాయలు దింపి తీయరాదు. ఎర్రముక్కు తల్లి పురుగును గుంపుగా ఆకర్షించు కృత్రిమ ఎర్రను బక్కెట్లో ఉంచి కొబ్బరి చెట్ల కాండంనకు 1 నుండి 1.5 మీటర్ల ఎత్తులో అమరిస్తే ఎర్రముక్కు తల్లి పురుగులు ఆకర్షితమయ్యి బకెట్ లోపల గల విష ఆహారములో పడి చనిపోతాయి. చెట్టు కాండంపై ఎర్రముక్కు పురుగు చేసిన గాయాల లోపలికి 1 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటికి కలిపి చెట్ల కాండంపై పురుగు తొలచిన భాగాల్లోకి పోయాలి. సగం డొల్ల అయిన కాండంలోని చెత్త కుళ్ళు పదార్థాలను శుభ్రం చేసి చెట్టు తోరను సిమెంటు ఇసుక రాళ్ల మిశ్రమాలతో పూడ్చి చెట్టు బలంగా ఉండి పెద్ద గాలులు వచ్చినప్పుడు పడిపోకుండా దృఢంగా ఉండేటట్టు చేయాలి.
0: కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి అనేక విధాలుగా రైతుకు చేదుడు ఒదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్తస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
1: చీలిన గిట్టలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
0: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
1: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత, నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా

ఒక కొట్టం నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు మనుషుల బట్టలు చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కాని ఇవి అది సోకే అవకాశం ఉంటుంది.

0: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది, కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి, పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెల్నెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్ అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీని వలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి ఈ పేస్ట్ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కాని బ్లీచింగ్ పౌడర్ కాని చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒకసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను, దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత తాగించవచ్చు.
1: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దాణా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
1: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: చికిత్స కంటే నివారణ మేలు కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. 2 సంవత్సరంలో ప్రతి 6 నెలలకొకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1. ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP, నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు, అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
1: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు.

0: ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి, తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలలు పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా, అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని, జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
0: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి విజయవాడ. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్, వీ బ్రింగ్ యూ ఏ టాక్ బై డాక్టర్ కె సంధ్య, ఫార్మర్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, మ్యారిస్టెల్లా కాలేజ్ విజయవాడ, ఆన్ ద టాపిక్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ద ఏఐ ఇరా.
2: ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఓవర్ రఫ్లీ 1500 ఇయర్స్ త్రూ సెవెరల్ మెయిన్ స్టేజెస్: ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రెజెంట్ డే ఇంగ్లీష్, ఈచ్ షేప్డ్ బై ఇన్వేషన్స్, కల్చరల్ చేంజ్ అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్. ఇట్ బిగాన్ యాజ్

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఉల్లాసం ఈ చిత్రం నుండి ఉన్నీ కృష్ణన్ హరిణి పాడిన గీతం.

తరువాత జీన్స్ ఈ చిత్రం నుండి సోను నిగమ్, హరిణి, సంగీత కృష్ణరాజ్ పాడిన గీతం. ఈ పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గులాబీ. ఈ చిత్రం నుండి శశి ప్రీతం ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. ఇక తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30

0: తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. యువ సంవాద్లోని కీలక అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. మేరా యువ భారత్, మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై ప్రసంగిస్తారు. భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి నషా ముక్తి యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలు పంచుకోనున్నారు. భవిష్యత్ నిర్మాణానికి సూచనలు చేయనున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత పాలు పంచుకోవడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఖేలో ఇండియా డైలాగ్ ముఖ్య లక్ష్యం. కాగా యువత ఆకాంక్షలను జాతీయ అభివృద్ధి అజెండాకు కేంద్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడాలోని టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖ సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ పరివర్తన నిర్మాణాత్మకమైనదని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతోన్న మధ్యతరగతి, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పోషిస్తున్న పాత్రను ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలోనే కాకుండా తదుపరి తరం డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దటంలో కూడా కెనడియన్ బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, నియంత్రణ సంస్థలతో సహకరించుకోవడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కెనడాలోని ప్రవాస భారతీయులు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వారధిగా పనిచేస్తున్నారని సీతారామన్ వివరిస్తూ,
1: ఇండియా కెనడా బైలాటరల్ రిలేషన్స్ హావ్ సీన్ ఎ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్ underpinned by our shared values of democracy and pluralism and expanding economic engagement and the strength of our people to people ties. It is in the truest sense a strategic bridge between two vibrant democracies and two innovation driven economies. On the sidelines of the G7 summit in June 2025, Prime Ministers Narendra Modi and Shri Mark Carney.
0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు భారతదేశం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మేరకు మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. అలాగే సహాయక పునరావాస చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టు పేర్కొంది. గల్లంతైన భారత పౌరుల సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నెంబర్లు జారీ చేసింది. సహాయం కోసం 9785131687 9770970 హెల్ప్ నెంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది. ఆచూకీ తెలియని భారత పౌరుల కోసం త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ప్రభుత్వాధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక పునరావాస ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్లో గండక్ నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వరద సన్నద్ధతను ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల్లో గండక్ నది పరీవాహక ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు.

0: అలాగే సీతామర్హి, షియాహార్ సహా ఇతర జిల్లాల మ్యాజిస్ట్రేట్లకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ చంపారణ్, వైశాలి జిల్లాల్లోని బగాహో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మోహరించగా ముజఫర్పూర్లో మరో బృందాన్ని సిద్ధం చేసింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. బీహార్లో నెలకొన్నున్న వరద ముప్పు దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధలు దేశ పౌరులను ధర్మం, కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకునే విధంగా ప్రోత్సహిస్తాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళంకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఓనం పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు భావనలను మరింత బలోపేతం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాబోయే 2 రోజుల పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD శాస్త్రవేత్త సుప్రీత్ తెలియజేస్తూ,
1: అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ ఉత్తరప్రదేశ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఈస్ట్ మధ్యప్రదేశ్, ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ మధ్యప్రదేశ్, విత్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్ టుడే. అపార్ట్ ఫ్రమ్ దాట్, సబ్డ్యూడ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 1 వీక్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. ఇక వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే విశాల్ శర్మ. नेपाल तिब्बत सीमा पर अचानक भीषण बाढ़ में 46 लोगों की मौत, 100 से अधिक भारतीयों सहित लगभग 500 लोग लापता. भारत ने नेपाल में बचाव और राहत कार्यों में तेजी आने के साथ ही हर संभव सहायता का आश्वासन दिया. बिहार और उत्तर प्रदेश ने पड़ोसी देश में बाढ़ के बाद नदियों का जलस्तर बढ़ने की आशंका को देखते हुए तैयारियां तेज की. भारत और चीन ने सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखने की प्रतिबद्धता दोहराई. पेचिंग में सीमा वार्ता के 25वें दौर में 8 सूत्री सहमति बनी. ओणम

0: ఏం చేస్తున్నావు? బట్టలన్నీ ఉతికేసరికి ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఇంట్లో కడవ పట్టుకెళ్ళి మన నాగి గారి బావిలో నీళ్లు తొడుకురాపో.
1: అమ్మా చదువుకోవాలమ్మా, పైగా నా కాలు కూడా బాగా నొప్పిగా ఉందమ్మా.
0: ఉంటుందిరా, ఉంటుంది. తిండి ఎప్పట్లాగే, మూలుగుడు మాత్రం మునిపట్లాగా అన్నట్టుంది నీ వ్యవహారం. ముందెళ్ళి నీళ్లు తీసుకురా, ఆ తర్వాత చదువుకుందు గాని.
1: అట్లాగేనమ్మా.
2: ఏమిట్రా శ్రీకాంత్, నిన్ను చదువుకోరా అంటే నీ చేతిలో కడమేమిటి? నువ్వు అసలే దివ్యాంగుడివి, ఈ పనికి మాలిన పనులు నీకెందుకురా?
1: అమ్మ చెప్పింది నాన్న.
2: చెప్పుద్దిరా, చెప్పుద్ది. ఎందుకు చెప్పదు? నువ్వు సవతి కొడుకు అని దానికి లోకు ఎక్కువ. అదే నీ తమ్ముడు ప్రమోద్ ఉన్నాడే, పనికి పోతురాజు, తిండికి తిమ్మరాజు. వాడు దానికి పుట్టాడని మీ ఇద్దరు తేడా చూపిస్తుంది. సే దుర్గి, రావే.
0: వస్తున్నా. ఏంటి, ఏంటో చెప్పు. గొంతు తెగ
2: చించుకుంటున్నావు. ఏమీ లేదే, శ్రీకాంత్ చదువుకుంటాడంట అని చదువుకోనివ్వమని. పైగా ఆడు ఇంట్రెస్ట్ అవుతున్నాడే, పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి.
0: నేను చదవద్దన్నానా? అవసరానికి 4 కడవలు నీళ్లు తోడుకురమ్మన్నా. మన పని మనం చేసుకోవడం తప్ప ఎవరైనా వింటే సౌతి కొడుకుని రాసి రంపాన పెడుతుందని అనుకుంటారు.
2: అరే సరేరా శ్రీకాంత్, అది ఎట్టా చెప్తా అట్టా సెయ్యరా.
1: అలాగేనా.
2: నేను మామూలుగా ఉంటే ఇది నా మాట ఎందో, కాసింత సొక్కేసుకుని వస్తే అప్పుడు ఇది కిక్కురు మందు, కుక్కిన పెయిన్లాగా పడుంటది. చెప్తా చెప్తా, దీని పని చెప్తా.
1: అమ్మా అమ్మా.
0: ఏంట్రా, ఏమైంది? ఏవి నీళ్ళవి? వామో, నా కడవ సొట్టపోయింది. ఎక్కడ పడేసావరా దరిద్రుడా? ఈ కడవ మా పుట్టింటి వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిందిరా.
1: అమ్మా, నేను కడవ నింపుకొని నీళ్లు తెస్తా ఉంటే ఎవరో నా వెనకగా వచ్చి సైకిల్తో డాష్ ఇచ్చి పారిపోయాడమ్మా. నేను కింద పడిపోయాను. కావాలంటే చూడు, ఇదిగో నా చేతికి దెబ్బ కూడా తగిలిందమ్మా. కడవ కింద పడి నీళ్ళన్నీ పోయాయి.
0: నువ్వు పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు. బంగారం లాంటి నా కడవని నాశనం చేసావు కదా, మెక్కుతూ గాని పద.
2: సే దుర్గమ్మా, రాయే రాయే. ఏం కూసావే, శ్రీకాంత్ని చదువుకోనియమంటే ఏమన్నావే? నా సీతామాలస్యం అర్ధాంతరంగా సచ్చిపోయింది, దాని గుర్తుగా నాకు శ్రీకాంత్ని చీలిపోయింది. నా కొడుకు బంగారమే, కాని నీకు పుట్టిన ప్రమోద్ గాడు వాడికి చదువు అవ్వలేదు, ఒట్టి సోమరిపోతూ. పైగా పనికి నాగా తిండికి హాజరు వాడు. ఇది ఇది లక్షణం.
0: ఏమండి ఏమండి పిలిచారా?
2: పిలవలా, గట్టిగా కేక పెట్టానే. ఎవరు రే నాగయ్య, రారా రా, సమయానికి వచ్చాం, నువ్వు సెపరా ఇప్పుడు.
0: వామ్మో, ఈయన సారా తాగొచ్చినట్టున్నాడు. ఈయన తాగితే మనిషే కాదు, రాక్షసుడు.
3: ఓరి ఓరి ఓరి, ఏమైందిరా? అబ్బో, నువ్వు మద్యం తాగావంటే మనిషివే కావు. లోపలికి వెళ్ళి పడుకో, పడుకో, పదరా. అమ్మాయి దుర్గమ్మా, వీడికి కాస్త మజ్జిగ తాగించమ్మా, వెళ్ళి పడుకుంటాడు.
0: అన్నయ్య గారు, ఈయన తాగాడంటే ఇష్టం వచ్చినట్టు తిడతాడు, కొడతాడు. ఈయన నిద్రపోయేదాకా మీరిక్కడే ఉండండి అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది.
2: అబ్బో, ఏం మాటలు మాట్లాడుతున్నావే, నంగనాజ్దానా? నీకు నీకు భయమా? రే నాగయ్య, దీని నోటికి అద్దు పద్దు లేదురా. ఈ మధ్య నాతో ఏమందో తెలుసా? నీకు ఇద్దరు పిల్లలు ఎందుకు అన్నదిరా. రే, మొదటిది చస్తే దీన్ని చేసుకున్నాను నేను. అది ఎందుకో తెలుసా? నా శ్రీకాంత్ని బాగా చూసుకుంటుందని. కానీ కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా? ఆ చేత నీళ్లు మోయిస్తుందిరా. పైగా ఏంది గొంతు చూసుకుంటున్నావు అని నన్నే అంటుందిరో.
0: అన్నయ్య గారు చూడండి చూడండి, అటు చూడండి, గుడ్లూరిమి వేలు చూపెడుతున్నారు. వామో, నేను ఈ సంసారం ఏదలేను, నేను ఎటన్నా వెళ్ళిపోతాను.
3: రే ఇడుగుండ్లో, రే వెళ్ళి పడుకోరా బాబు, పడుకోరా, రేపు మాట్లాడుకుందాం.
2: దుర్గమ్మా,
0: నాదే పొరపాటు, నన్ను క్షమించండి.
2: అది అట్టారా అట్టారా దానికి. చూసావా,
3: నువ్వేమి అనుకోనంటే నీకు ఒక మాట చెప్తాను, వింటావా?
0: ఏంటో చెప్పండి అన్నయ్య గారు.
3: ఇక నుండి మీకు నీళ్లు అవసరమైతే నువ్వే వచ్చి తెచ్చుకోమ్మా, అంతేగాని శ్రీకాంత్ను పంపించుకో. ఎందుకంటే వాడు ఇంటర్ చదువుతున్న విద్యార్థి, ఎప్పుడూ వాడికి చదువులో మంచి మార్కులు వస్తుంటాయి, పైగా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. అదీ కాక వాడు దివ్యాంగుడు.
1: నమస్తే మామయ్య.
3: నమస్తే నమస్తే నానా, నమస్తే రా. మంచి సంస్కారవంతుడు నానా నువ్వు. దుర్గమ్మా, నేను ఏడుస్తానమ్మా.
2: నాగయ్య, ఏంటోరా మద్యం తాగడం తప్పన్నా?

0: నాకు తెలుసు, కాని ఇంట్లో ఇల్లాలి మాటలు చేష్టలు నన్ను మద్యపానం వైపు నడిపిస్తున్నాయిరా. నా సంగతి నీకు బాగా తెలుసు కదరా, ఎందుకంటే మనం బాల్య స్నేహితులం కనుక. మొట్టమొదటిగా ఆటో అద్దెకు తీసుకుని నడుపుకునేవాణ్ణి. వచ్చిన బాడుగు డబ్బులతో పొదుపు చేసుకుని ఫైనాన్స్లో ఆటో తీసుకుని ఆటో ఓనర్ అయ్యానరా. ఈ ఇంట్లో అద్దెకుంటూ చీట్లు కట్టుకుని వచ్చిన డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాను. అంతా బాగానే ఉందిరా, కానీ నా బాధ అంతా శ్రీకాంత్ గురించేరా.
1: అరే శ్రీకాంత్ గురించి నువ్వు బాధపడాల్సిన పనే లేదురా, ఎందుకంటే దివ్యాంగులకి మన ప్రభుత్వం అనేక విధాలుగా సహాయపడుతుంది. మీ వాడు ఎప్పుడూ చదువులో ఫస్టే, వాడికి ఉద్యోగ పరంగా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందిరా. నమ్ము, నా మాట నమ్మరా.
0: నీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. మా ప్రమోద్ కూడా చదువు మీద శ్రద్ధ పడితే బాగుంటుందిరా. నా భార్యకు నోటి దురుసు ఎక్కువే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. ఆ అయితే మా దుర్గమ్మకి నగా నట్రా చేయించమంటావు, అదేగా నువ్వు చెప్పేది?
2: నగా నట్రా చేయిస్తాడు, మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనెట.
1: ఏమోలే దుర్గమ్మ, రోజులెప్పుడు ఒకే రకంగా ఉండవుగా.
0: ఒరే నాగయ్య, నా జీవితం అంతా ఆటో నడపడంతోనే సరిపోయిందిరా. ఊళ్ళో కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకని నేనుండగానే ఈ ఇంటిని నమ్ముకున్న నా భార్య దుర్గమ్మకు సగం, దివ్యాంగుడైన నా కుమారుడైన శ్రీకాంత్కు సగం తక్కేటట్టు కాగితాలు వ్రాయించడం మంచిదన్న అభిప్రాయం రా. నీ సలహా ఏమిటో చెప్పు.
1: ఊరుకోరా, నీ చేత మాటలు నువ్వును. చిరంజీవి చిరంజీవి, భగవంతుడు నీకు నిండా నూరేళ్లు ఆయుషిస్తాడ్రా.
0: సర్లే, ఆటో ఫైనాన్స్ వాడికి నేను డబ్బులు కట్టాలి. నువ్వు కూడా వస్తే ఇద్దరం తోడుగా వెళ్లి డబ్బులు కట్టొద్దాం, ఏమంటావు?
1: అలాగేరా.
2: ఏంటి, ఉన్న ఈ ఇంటిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం శ్రీకాంత్కి ఇస్తావా, వాడికి ఇంట్లో భాగం ఎలా ఇస్తావో నేను చూస్తా. ఎవరు?
3: నేనంటే మీ అబ్బాయి ప్రమోద్ ఫ్రెండ్ని. నా పేరు భూపేష్.
2: ఈ మధ్య మా ఇంటికి వచ్చిన వాడివి కదూ?
3: అవునండి.
2: ఇంతకీ మావాడేడి?
3: ఆ తొట్టి గ్యాంగ్తో కలిసి వెళ్లాడు, ఏదో పార్టీ చేసుకుంటారట.
2: మా అబ్బాయి నీకు ఫ్రెండే కదా, అటువంటి వారితో తిరగొద్దని చెప్పలేదా?
3: చెప్పానండి, నేను ఎంత చెప్పినా వినలేదు, అందుకే మీకు కూడా చెప్పడానికి వచ్చాను.
2: సర్లే నువ్వెళ్ళు, మా వాడి సంగతి నేను చూసుకుంటాను.
3: అట్లాగేనండి.
2: బా, ఈ ఫోన్లోకి మళ్ళీ. ఈ కంపెనీ వాళ్ళకి ఇదేం పనో ఏంటో. హలో హలో, ఎవరు?
4: నేను అమ్మా నాగేనమ్మా. అయ్యో అయ్యో, దూరం జరిగిపోయింది చెల్లెమ్మా. అమ్మా
2: ఏమైందన్నయ్యా?
4: అమ్మా ఏం చెప్పనమ్మా, మేము ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి డబ్బులు కట్టొస్తున్నామమ్మా, వెనకాల మినీ లారీ ఒకటి వచ్చి ఏడు కొండల్ని గుద్దేసిందమ్మా.
2: ఇప్పుడు ఎలాగుందన్నయ్యా?
4: స్పాట్లోనే చచ్చిపోయామ్మా. క్షణాల్లో నా మిత్రుడు ఏడు కొండలు ప్రాణాలు దారిలో కలిసిపోయాయమ్మా.
2: ప్రమోద్ ప్రమోద్, మీ నాన్న మనకు లేడు.
5: నాన్న చనిపోయాడా అమ్మా?
2: ఏమండి ఎంత పని చేశారండి. మీ నాన్నగారు చనిపోయి దాదాపు 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. మీ నాన్నగారి సంవత్సరకాలకి, పురోహితిని దాన ధర్మాలకు, సమారాధనలకు, తదితరుల ఖర్చులకు గాను మనం చాలా అప్పులు చేశాం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టు ప్రస్తుతానికి మన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ముందు ముందు ఈ సంసారం ఎలా గడుస్తుందో ఏమో, మీ ఇద్దరు బిడ్డలు ఆలోచించి చెప్పండి.
6: అమ్మా, నాగయ్య మామ వస్తున్నారు.
2: రండి రండి అన్నయ్య గారు, ఇదిగో ఇప్పుడే ఇంటి పరిస్థితుల గురించి ఇద్దరు కొడుకులకు చెప్తున్నాను, మీరు కూడా సలహా ఇవ్వండి అన్నయ్య గారు.
1: ఏరా అబ్బాయిలు, అమ్మ చెప్పింది విన్నారుగా, ఏం చేద్దామంటారు?
7: ఇందులో ఒకరు చెప్పేదేముంది, ఇంటిని అమ్మేసి బాకీ తీర్చేద్దాం. మనం వెళ్ళి ఎక్కడన్నా అద్దింట్లో ఉండవు.
2: ఇల్లు పీకి పందిరేసినట్టుంది నీ సలహా. నీ ఉద్దేశం నాకే మాత్రం నచ్చలేదు, ఈ ఇల్లు మాత్రం నేను అమ్మనరా.
7: ఏమిటి నీకు నచ్చేది? నీకు వయసు పెరిగే కొద్దీ మతిపోతున్నట్టుంది, నేనెట్లా చెప్తే అట్లా చేయండి.
6: అట అనుభవరా తమ్ముడు, అమ్మా మామయ్య పెద్దవాళ్ళు, వాళ్ళ అనుభవాల ముందు మన పరి

0: జ్ఞానం తక్కువ. వారు ఎట్లా చెప్తే అట్లా విన్నారా?
1: ఏమిట్రా వాళ్ళ మాటలు వినేది? కబుర్లు చెప్పొద్దు, నీకొక పని చేత కాదు, నీ వల్ల ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. నీతి కబుర్లు చెప్పమంటే బాగా చెబుతావు.
2: కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. వీడి వల్లనే నాకు దిగులు ఎక్కువైంది అన్నయ్య గారు. వీడు చెడు స్నేహాలు చేసి చెడిపోతున్నాడు.
1: అమ్మా, నీ మాటల వల్ల నా పరువు పోతుంది ఇక్కడ.
2: అబ్బో, నీకు పరువు కూడా ఏడ్చిందా? అన్నయ్య గారు, వీడి మధ్య ఏం చేశాడో తెలుసా? మీకు చెప్తాను. నేను ఎన్ని రోజుల నుండో పోగు చేసి 5,000 రూపాయలు దాచుకున్నాను. నాతో చెప్పకుండా నేను దాచుకున్న 5,000 పట్టుకెళ్ళి, ఇదిగో వీడి పుట్టినరోజట వీడి ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చి డబ్బు మొత్తం కాజేసుకొచ్చాడు. ఇది పద్ధతేనా అన్నయ్య గారు?
3: చూడు బాబు, ప్రమోద్, నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావయ్యా. ఇది పద్ధతి కాదు. అమ్మ పుట్టిల్లు మేనమామకిరికని నీ చదువుల సంగతి నాకు తెలీదా? 10వ తరగతి 4 సార్లు రాశాం, అయినా పాస్ కాలేదు. అన్నయ్య చూసి నేర్చుకోరా, అతనికి నడత మంచిది. ఆ వాగ్దేవి కరుణ కటాక్ష వీక్షణాలు అతని మీద ఉన్నాయి. ఇతని మార్కులు చూసి ఏ కాలేజీ వారైనా వెంటబడి అతన్ని తీసుకెళ్లి సీటిస్తారా?
1: అసలు మా ఇంటి విషయాల్లో మీ జోక్యం ఎందుకో?
3: ఏంట్రా ఏంట్రా నువ్వంది? ఇన్నాళ్ళమ్మను కుటుంబ స్నేహాన్ని మీ జోక్యం ఎందుకండి అన్న ఒకే ఒక్క మాటతో తుంచేశావురా. రే, నేనేది చెప్పినా మీ మంచి కోసమేరా. నిన్ను గురించి నాకేమీ తెలియదనుకుంటుందిరా మీ అమ్మ. రేయ్, కానీ నీ వ్యవహారం అంతా నాకు తెలుసు. మీ నాన్న 7 కొండలు చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు 80,000, అక్షరాల 80,000 రూపాయలు నీ ఆటపాట్లకు, విందు వినోదాలకు, విలాసాలకు తగిలేశావు, ఖర్చు చేశావురా. ఈ రకంగా అప్పులు చేస్తే ఏ విధంగా తీరుద్దామనే ఆలోచన ఉందా మీకు?
2: అన్నయ్య గారు, ఇప్పటిదాకా మంచో చెడో కలిసి మెలిసిందాం, కానీ నా కొడుకు ఇంతింత మాటలంటుంటే నేను భరించలేను.
0: అదేంటమ్మా, మామయ్య గారు ఏ మాట చెప్పినా మన మంచికైనా అర్థం చేసుకోలేకపోతున్నావు.
2: ఒరే శ్రీకాంత్, నువ్వు మీ మామయ్య మాకేం చెప్పక్కర్లేదు. ముందు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాకు పట్టిన శని వదిలిపోతుంది. ఇక నుండి నీ దారి నువ్వు చూసుకో.
3: అమ్మా అమ్మా దుర్గమ్మా, కన్న కడుపు తీపి నిన్ను అజ్ఞానంలోకి నెట్టేస్తుందమ్మా. దివ్యాంగుడనే కనికరం కూడా లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మంటున్నావు. నీది గుండె రాతి బండ.
0: అమ్మా అమ్మా, నిజంగానే నన్ను వెళ్లిపోమంటున్నావు అమ్మా?
2: పోరా పో, మాకు లేని జాలి దయ ఈ నాగయ్య గారు చూపిస్తున్నారుగా. ఆయన నీ మీద ఏ మాత్రం సానుభూతి చూపిస్తారో నేను చూస్తా.
3: నాన్న శ్రీకాంత్, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు. నా స్నేహితుడి బిడ్డమని నిన్ను కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. నిన్ను పోషిస్తాను నాన్న, నిన్ను చదివిస్తాను రా, నీ ఉన్నతికి పాటుపడతాను నాన్న. పెడదావురా, నాతో వచ్చే.
2: వెళ్ళు, పిలుస్తున్నాడుగా, అది చూస్తాను ఎన్నాళ్ళు పోషిస్తాడో. ఏయ్ ఆగరా, ఏంటి ఇంట్లో వెళ్తున్నావు? వెళ్ళి బయటకెళ్ళు.
0: అమ్మా, నా పుస్తకాలు బట్టలు తెచ్చుకుంటానమ్మా.
2: ఏ ఒక్కర్లేదు, ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. కట్టు బట్టలతోనే బయటికి వెళ్ళాలి.
3: చిచ్చయ్, రారా రారా శ్రీకాంత్, నీకేం కావాలో నేను ఇప్పిస్తాను. దుర్గమ్మా, దివ్యంగుడని కూడా చూడకుండా కట్టు బట్టలతో బయటికి పంపిస్తున్నావు కదూ, ఇంతకింతకి అనుభవిస్తావు అనుభవిస్తావు.
2: నేనా?
3: మమ్మల్ని చూసి నవ్వుతున్నావు కదూ, ఎప్పటికైనా నవ్విన నాపచేనే పండుతుంది. దుర్గమ్మా గుర్తుంచుకో గుర్తుంచుకో. నానా రా, నేనున్నాను రారా.
2: అమ్మయ్యా వెళ్ళిపోయారు. ఒరే ప్రమోద్, మీ నాన్న బ్రతుకుండగా శ్రీకాంత్కు సగం ఇల్లు రాసిస్తానన్నారు. వాడిక్కడే ఉంటే సగం ఇల్లు వాడికివ్వాలి. ఎప్పుడెక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు.
1: అమ్మా అమ్మా అమ్మా, అడు ఆ భూపేష్ గారు ఇటే వస్తున్నాడమ్మా, వాడు అడిగితే నేను ఇంట్లో లేనని చెప్పు.
2: ఎందుకురా?
1: అది నేను తర్వాత చెప్తానుగా, నేను లోపలికి వెళ్తున్నాను, నేను లేనని చెప్పు.
4: ఆంటీ ఆంటీ.
2: ఏంటి?
4: ప్రమోద్ ఉన్నాడా?
2: లేడు. ఎందుకు?
4: ఆంటీ, నేను ప్రతిరోజు వాడుకునే మోటార్ సైకిల్ ని మీ అబ్బాయి ఇప్పుడే వస్తానని తీసుకుని వెళ్లాడు. ఇప్పటికి 1 వారం రోజులు దాటింది, కానీ ఇప్పటి వరకు నా బండిని నాకు ఇవ్వలేదు. తీరా ఆరా తీస్తే నా బండి ఎక్కడో తాకట్టు పెట్టాడని తెలిసింది. ఆ విషయం అడుగుదాను వచ్చాను. మా నాన్నగారికి రాజకీయ పరంగా మంచి పలుకుబడి ఉంది. ఆయన పట్టుకుంటే మాత్రం మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసి ఉంటుంది.
2: పోలీస్ స్టేషనా? ఎందుకులే బాబు, వాడు రాగానే నీ బండి నీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాను.
4: వస్తా.
2: వామో వామో వామో,

0: వీడెంత పనిచేస్తున్నాడు. ఒరే ఒరే ప్రమోద్, రారా బయటికి రా.
1: ఏంది, ఎందుకలా గుర్తించుకుంటున్నావు?
0: ఇప్పుడు వచ్చిన వాడు చెప్పిందంతా నిజమేనా?
1: నిజమే.
0: నీకు సిగ్గుగా లేదు? పనికి మాలినవాడా.
1: పనికి మాలినవాడా అన్నావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఏం చేయమంటావు? నాన్నలాగా ఆటో వేద్దామంటే డబ్బులు కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. పోనీ, ఎక్కడన్నా ఆటో బాడుగుకు తీసుకుందామంటే నా మీద నమ్మకం లేక ఎవరు నాకు ఆటో కూడా ఇవ్వటలేదు. నాకు ఏ పని చేత కాదు. నన్ను చిన్నప్పటి నుంచి నువ్వే అధికారాపంగా పెంచావు.
0: అవును, తప్పంతా నాదేనంటావా? ఇక చేసేదేముంది? ఈ ఇల్లు బేరం పెట్టి అమ్మేద్దాం. వచ్చిన డబ్బుతో అప్పులు పోను, మిగిలిన డబ్బులతో ఆటో కొని నడిపించుకుందు గాని.
1: ఆటో నడపాలంటే నాకు ఇప్పుడు చాలా అవమానంగా ఉంది.
0: మీ నాన్నగారు ఉన్నంత వరకు మన కుటుంబం బతికింది ఈ ఇల్లు కొన్నది ఆ ఆటో నడిపిన డబ్బుతోనే. నిన్ను అతిగారభం చేసి సుకుమారుని చేశాను. ఇక నుండి నీ విషయంలో కఠినంగా ఉండకపోతే నేను నీ కన్న తల్లినే కాను.
1: ఇన్నాళ్ళు లేని కఠినత్వం ఇప్పుడు నా మీద చూపిస్తానంటావా? చూపిస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా?
0: అంటే ఏంటి, కొడతావా?
1: నాకు తిక్కరేగిందంటే అంత పని చేస్తాను. కన్న తల్లిని కూడా చూడను. అది సరేలే, నాకిప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి.
0: ఎందుకు?
1: ఎందుకో నీకు అనవసరం.
0: నా దగ్గర నువ్వెంత గింజుకున్నా ఒక్క రూపాయి కూడా లేదు.
1: లేదా? ఒక్క రూపాయి కూడా లేదా? అమ్మ మెల్లో బంగారు చైన్ ఉంది కదా. ఎందుకు ఎందుకు లేదని అబద్ధం ఆడతావు? నీ మెల్లో బంగారు చైన్ ఉంది.
0: చిచ్చి, ఏం పాపాలు చేశాను. నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ వల్ల ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నా సౌతి కొడుకి నేనెంతో అన్యాయం చేశాను. నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో ఇంటి నుండి వెళ్ళగొట్టాను. నా పాపం ఊరికే పోదు. భగవంతుడా, నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే జరగాల్సిందే.
1: అమ్మా అమ్మా అమ్మా, అప్పులోళ్ళు నేను చేసిన అప్పులకి అప్పు తీర్చలేదని నా కాలు ఎరగొట్టారమ్మా. చాలా నొప్పిగా ఉందమ్మా.
0: ఎంత పని చేసావురా నికృష్టుడా.
1: అమ్మా కాలు ఇరిగిందేమో, అడుగు ముందుకు వెళ్ళబోతున్నానమ్మా. అమ్మా
0: కాలు విరిగేటట్టు ఎలా కొట్టారు? వీళ్ళ చేతులు విరిగిపోను. పద నాన్న, పద హాస్పిటల్కి వెళ్దాం పద.
1: అమ్మా అమ్మా, నిన్ను అనరాని మాటలు అన్నానమ్మా. అందుకే నా కాళ్ళు ఎరగొట్టారు. నిన్ను నానా బాధలు పెట్టానమ్మా. నన్ను మన్నించమ్మా. అమ్మా ఈ ఇల్లు అమ్మి అందరు బాకీలు తీర్చేద్దామమ్మా. ఇక్కడ నుంచి నేను చాలా బుద్ధిగా ఉంటానమ్మా, చాలా బుద్ధిమంతుడిగా ఉంటాను.
0: మా నాయనే, ఇక నుండి బుద్ధిగా ఉంటానన్నా ఆ మాట చాలరా? నా కడుపు నిండినట్టుంది. నిన్ను పెంచే విషయంలో నేనెంతో తప్పు చేశాను. నువ్వు పేకాట ఆడి గెలిచానని నాకు డబ్బులిస్తే నిన్ను మెచ్చుకున్నానే కాని అది తప్పని నీకు చెప్పలేకపోయాను. ఇక ఈ ఇంటి విషయానికొస్తే నీ అన్నయ్య శ్రీకాంత్ సంతకం లేనిదే ఎవ్వరూ మన ఇంటిని కొనరురా.
1: అన్నయ్యకు మనకు మాటలు లేవు కదమ్మా.
0: చూడు, మాటలు లేవని కూర్చుంటే ఇల్లు అమ్మకం జరగదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏనాడు శ్రీకాంత్ నా మాటకు ఎదురు చెప్పిన వాడు కాదు.
1: అవునమ్మా, శ్రీకాంత్ అన్నయ్యని కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉద్యోగంగా ఖరారు చేశారట.
0: శ్రీకాంత్ దివ్యాంగుడు కదా, ఉద్యోగం ఎలా ఇస్తారు?
1: ఎందుకు వరమ్మా, అటు ప్రభుత్వం వారు దివ్యాంగులకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహిస్తుంది. ఏ కంపెనీ వారైనా అన్నయ్య మార్కులు అతని తెలివితేటలు చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు. వారికి కావలసింది అందం ఆకారం కాదమ్మా, ఉన్నత విద్య మంచి గుణాలు.
2: ఎవరండి లోపల?
0: ఎవరు ఎవరు?
2: నేను ఆకాష్ నండి, శ్రీకాంత్ ఫ్రెండ్ని.
1: అమ్మా ఆకాష్ అంటే అన్నయ్య ఫ్రెండ్ అమ్మా, అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉండేవాడు.
0: ఆకాష్, చానాళ్ళకు వచ్చావయ్యా మా ఇంటికి.
1: ఆకాష్ గారు, మా అన్నయ్య బాగున్నాడా?
2: వాడికేం అదృష్టవంతుడు, మంచి పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ సందర్భంగా మీకు స్వీట్స్ ఇచ్చిరమ్మని నన్ను పంపించాడు. ఇదిగో తీసుకోండి. వస్తానండి.
0: బాబు ఆకాష్, ఏమనుకోకుండా మా శ్రీకాంత్తో చెప్పు, మీ అమ్మగారు ఒక్కసారి వచ్చి పొమ్మన్నారని. తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తుంటే మనసులో ఉంచుకోవద్దని తప్పకుండా చెప్పు బాబు.
2: అలాగేనమ్మా, తప్పకుండా చెప్తాను. వస్తానండి.
0: ప్రమోద్, నేను వాణ్ణి నానా విధాలుగా హింసించాను. నేను రమ్మంటే వాడు వస్తాడంటావా?
1: తప్పకుండా వస్తాడమ్మా.
3: ఏమ్మా దుర్గమ్మా, అయ్యయ్యో సిగ్గు శరం.

0: లేకుండా శ్రీకాంత్ ని రమ్మని కబురు పెట్టావట.
1: మావయ్య అమ్మని అట్లా అనద్దు.
0: నువ్వు ఉండవయ్యా, ఈ మంచితనమే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటెట్టు చేసింది.
2: అన్నయ్య గారు, అన్నయ్య గారు.

0: నుండి ఈనాటి వరకు నా కన్న కొడుకు ద్వారా నరకం అనుభవిస్తున్నారు. రోజుకొక సమస్యతో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుంది నా పని.
1: ఎంతో కాలంగా ఉన్న మన కుటుంబ స్నేహ బంధాన్ని ఒక్క క్షణం ఒక్క క్షణంలో తుంచేశావమ్మా నువ్వు.
0: అవును, నేను పాపిష్దాన్ని. నన్ను పెద్ద మనిషితో క్షమించండి అన్నయ్య గారు. ఇదిగో లెప్పలేసుకుంటాను. అన్నయ్య గారు, మరి మా శ్రీకాంత్ బాబుకు అదేదో కంపెనీలో ఉద్యోగం వచ్చిందటగా.
1: ఏమన్నావమ్మా? బాబు బాబు, ఎంత గమ్మత్తుగా అన్నావు దుర్గమ్మ తల్లి. ఆనాడు దివ్యాంగుడని కూడా చూడకుండా నిర్దాక్ష్యంగా ఇంట్లో నుంచి కట్టు బట్టలతో గెంటేశావు, గుర్తులేదమ్మా నీకు?
0: అందుకేగా లెంపలేసుకున్నాను. తప్పంతా నాదే అన్నయ్య గారు, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. చచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతారు?
1: అంటే నువ్వు విషసర్పాన్ని అన్నమాట.
2: అమ్మా, నన్ను రమరణానికి కబురు పెట్టావు, ఎందుకో తెలుసుకోవచ్చు?
1: ఏముందమ్మా, ఊరు నిండా అప్పులు చేశాము, అందరి చేత చీచా అనిపించుకుంటున్నాము. అయ్యా, అప్పులు తీర్చి మమ్మల్ని ఒడ్డును పడే నాయనా అని చెప్పటానికి నాయనా, ఆ ముఖాలు చూస్తే తెలియట్లా వాస్తవం ఏమిటో ఏమ్మా?
0: అన్నయ్య గారు హేళనగా అన్నా, అది వాస్తవమే బాబు. ఇక్కడ మాకు జరుగుతున్న అవమానాలు చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మా మీద దయ ఉంచి మా అప్పులన్నీ తీర్చామంటే మేము ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏ కూలో నాలో చేసుకుని బ్రతుకుతాం, బ్రతకలేకపోతే చస్తాం. ఈ ఇల్లు మొత్తం నీ పేరు రాయించుకో, మేమిద్దరం సంతకాలు పెడతాం.
3: అన్నయ్య, నేను నిన్ను కూడా అనరాని మాట్లాడినాను, నన్ను క్షమించన్నయ్య.
2: బ్రతుకు మీద మీకు ఇంత హేయభావం కలిగిందంటే అది మీ స్వయం కృతాపరాధమే. ఇప్పటికైనా మంచి చెడులు గ్రహించి జీవనం సాగిస్తే సరైన బాటలో నడుస్తారు.
0: బాబు శ్రీకాంత్, నీ తమ్ముడికి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టవా?
1: 10వ తరగతి, అది కూడా కంపార్ట్మెంట్ లో పాస్ అయిన వాడికి ఏం ఉద్యోగం వస్తుందమ్మా దుర్గమ్మ?
3: కనీసం ప్యూన్ ఉద్యోగం అయినా నాకిష్టమే మామయ్య.
2: అమ్మా, మామయ్య గారు ఒప్పుకుంటే మీ బాకీలన్నీ తీర్చాలనే నా ఉద్దేశం కూడా. మామయ్య గారు నన్ను కన్న కొడుకు కంటే గారాభంగా పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించారు. వారి దయ వలనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మామయ్యే నాకు ఆశ్రయం ఇయ్యకపోతే, ఆలంబనగా నిలబడకపోతే నా గతేం కానిచెప్పు. మామయ్య గారి ఆలంబనే నాకు శ్రీరామ రక్ష.
1: అయ్యో అయ్యో, కాళ్ళకి దండం పెడతావేండి అన్న ఇప్పుడు? లేయా, రే నా కాళ్ళు పైకి లేవరా శ్రీకాంత్, లిగినా అన్నా. లే
0: బాబు శ్రీకాంత్, నువ్వేమీ అనుకోకపోతే నాదొక చిన్న మనవి. నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. నీ పని మనుషుల్లాగా చాకరీ చేసుకుంటూ ఉంటాం. మమ్మల్ని కనికరించు బాబు.
1: రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలదంట, అట్టా ఉందరా నాయన?
0: అన్నయ్య గారు, మీ దయా దాక్షిణ్యాలపైనే మా బతుకులు ముడిపడి ఉన్నాయి. మాపై జాలి చూపించి ఈ విపత్తు నుండి కాపాడండి.
1: చూడు దుర్గమ్మ, అహంకారం ఎప్పుడు పనికిరా తల్లి. సాటి మనిషిని గౌరవించే సభ్యత సంస్కారం కలిగి ఉండాలి. సవతి కొడుకని హీనాతిహీనంగా చూడకూడదు. అప్పులు చేసి ముప్పులు తెచ్చుకోకూడదు తల్లి. అబద్ధాలాడి కాలం గడుపుకోకూడదమ్మా. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉన్నవారిని అవే వారిని దహించి వేస్తాయని గ్రహించాలి అమ్మా. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని కోరుకోవాలి. ఈ సందేశం నీకే కాదు అమ్మా, నాకు కూడా కాదు, ఈ లోకంలో అందరికీ వర్తిస్తుందని తెలుసుకోవాలి.
0: అన్నయ్య గారు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మమ్మల్ని ఒడ్డుకు చేర్చి మా బ్రతుకు తెరువుకు సరైన మార్గం చూపి మాకు ఆలంబనగా నిలబడి పుణ్యం కట్టుకోండి అన్నయ్య గారు. మీ కాళ్ళు పట్టుకుంటారు.
1: దుర్గమ్మ, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన చేసిన పాపం ఊరికే పోతుందా తల్లి? నీ తప్పులన్నీ ఒప్పులైపోతాయో చెప్పు. పాప పుణ్యాల విచక్షణ లేకుండా ప్రవర్తించావు. సవతి కొడుకుని దివ్యాంగుడని కూడా కనికరం లేకుండా కట్టు బట్టలతో ఇంట్లో నుంచి బయటికి పంపించి వేశావు. కన్న కొడుకుని అతి గారాభం చేసి ఎందుకు పనికి రాకుండా చేశావు. నీకు నేను ఆ రోజే చెప్పాను తల్లి, గుర్తుందా? నవ్విన నాపచేనే పండుతుందని. అది ఈనాటికి నిజమైందమ్మా.

0: గర్వంతో కళ్ళు మూసుకుపోయి మన రెండు కుటుంబాలను వేరు చేసి పైచాచిగా ఆనందం పొందావు తల్లి. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? చివరికి మీకు దివ్యాంగుడే గతయ్యాడు. మనం కలిసి ఉండాలని కోరుకునేవాణ్ణే గాని విడిపోదామని ఏనాడు నేను కోరుకునేవాణ్ణి కాదమ్మా. కోరుకోను కూడా. ఎందుకంటే నీకు భర్త, నాకు బాల్యమిత్రుడైన ఏడుకొండలు, నేను వాడి కోసమైనా మిమ్మల్ని క్షమించాలి. లేకపోతే నా మిత్రుడు ఆత్మ శాంతించదమ్మా, క్షోభిస్తుంది. ఇక నుండే నా బుద్ధిగా మసులుకొని జాగ్రత్త పడు. ఇంకెప్పుడు మన రెండు కుటుంబాలు విడిపోవాలని విడదీయాలని మాత్రం కోరుకోకు, గుర్తుంచుకో.
1: ఇక నుండి నా ఇద్దరు బిడ్డలకే కాదు, నాకు కూడా మీ ఆలంబనే దిక్కని మా ఇంటి ఇలవేలపైన కనకదుర్గమ్మ మీద ప్రమాణం చేసి మీతో చెప్తున్నాను. ఇక నుండి బుద్ధిగా ఉంటాను.
0: లోకా సమస్త సుఖినోభవం.
2: మీరింతవరకు ఆలంబన నాటిక విన్నారు. రచన శ్రీ షేక్ సైదా. ఇందులో ఏడుకొండలు శ్రీ బొర్రా నరసయ్య, నాగయ్య శ్రీ జొన్నా రామలింగేశ్వరరావు, శ్రీకాంత్ శ్రీ నన్నం మధు, ప్రమోద్ శ్రీ అశోకానంద్, భూపేష్ శ్రీ గోపిశెట్టి వర్మ, దుర్గమ్మ శ్రీమతి ఆర్ రాజేశ్వరి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం వింటారు. శ్రీ మహదేవ లక్ష్మీనారాయణరాజుగారు మృదంగ సహకారం. కీరవాణి రాగాలాపన తానం సకల మంత్రాక్షర గుహే సరస్వతి సకల శుభదాయిని అనే పల్లవి. ఖండజాతి త్రిపుటతాళం రెండు కళల చక్రం పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదిలి

మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ మహదేవ్ లక్ష్మీనారాయణరాజుగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా గాజుల కృష్ణయ్య ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, గీతరచన ఆత్రేయ.

తరువాత పూజ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం ఆలపించిన గీతం. గీతరచన దాసరథి.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట నోము. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: team has been constituted to closely monitor the situation. Union Home Minister Amit Shah spoke to Chief Minister Samrat Chaudhary over the phone in view of the flood situation in neighbouring country. Mr. Shah assured the state government of providing all possible assistance to deal with the emerging situation. In Uttar Pradesh as well, vigilance has been intensified in the districts of Maharajganj and Kushinagar near the Nepal border. Chief Minister Yogi Adityanath has directed the local administration to take all necessary precautionary measures and maintain strict vigil. NDRF Commandant Gyaneshwar Singh said the National Disaster Response Force NDRF has deployed 9 teams in Bihar and 11 teams in Uttar Pradesh to deal with the emerging situation following the flash floods in Nepal. Union Minister of Railways Ashwini Vaishnav has said that Indian Railways is moving towards four-laning the entire high-density railway routes. In a social media post, Mr. Vaishnav said there are 7 high-density routes spread over nearly 11,000 kilometres and carry a major share of the country's rail traffic. The 7 high-density routes are Delhi-Howrah, Howrah-Chennai, Chennai-Mumbai, Mumbai-Delhi, Delhi-Chennai-Mumbai-Howrah and Delhi-Guwahati. The Indian Medical Association, IMA, has urged people to remain vigilant amid a seasonal rise in influenza AH1N1 cases, saying that the majority of infections are mild and self-limiting and there is no cause for panic. The IMA has advised people not to take antibiotics over-the-counter for flu symptoms, stressing that H1N1 is a viral infection and antibiotics do not kill viruses. The Delhi government today handed over approval letters to 4,000 eligible women beneficiaries under the Delhi Lakshmi Yojana. Out of this, 2,500 letters were given at a formal ceremony. And that is the end of this news bulletin.
1: Akasavani Vijayawada Kendram. Repu prasaramayye karyakramallani konni mukhyamsalu vintaru. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం, కవి శ్రీ పొన్నిగంటి తెలగన్న గురించి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి పఠనం వింటారు. రచన శ్రీమతి జిఎల్ సుష్మా. అనంతరం ఎర్రన్న కవిత ఆధునికత, ఆచార్య భూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రసంగం, చివరిగా లలిత గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో సెమ్మంగుడి శ్రీ ఆర్ శ్రీనివాసయ్యర్ గారి గానం. 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ మిరియాల వెంకటేశ్వర్లు బృందం వారిచే జాంబవంత శ్రీకృష్ణ యుద్ధం పగటి వేషాలు ప్రసారమవుతుంది. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి తాజా ఆకుకూరలు, డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయ కార్యక్రమం, లలిత గీతాలు, విశేషాలు వింటారు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధిపై సూచనలు, డాక్టర్ ఎం దీపగారితో పరిచయ కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కందుకూరు చిన్నాల తరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం. 8:00 పరివర్తన కథానిక ప్రసారమవుతుంది, సమర్పణ శ్రీ షేక్ సైదా. ఇక రాత్రి 10:00 నాటిక ప్రసారమవుతుంది ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, సంపద కలిగినప్పుడు మీ దోషాలను చెబుతూ ఆపదలో చేయూతనిచ్చేవాడే నిజమైన స్నేహితుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 42 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా

837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.